శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 10వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 31వ తేదీ ఆదివారం ఎఫ్ఎం 103.2 మెగాహెట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5:55 దాటి 52 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఇంతవరకు మీరు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:40. సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో డి చార్లెస్ గారు అందించే కొన్ని మహితోక్తులు వింటారు.
1: అడుగో యేసు అన్న మాటలు ప్రతినోట ధ్వనించాయి. ఇంకా తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. తిబెరియా, బెతస్తా, కపెర్నహూము ప్రాంతాల నుండి వస్తున్నారు. నిలువుటంగీలను ధరించిన 13 ప్రజలు అనుసరిస్తున్నారు. చల్లని గాలి వీస్తున్న ఒక కొండ చర్య వద్ద ఆయన ఆగాడు. అందరిని కూర్చోమని సంజ్ఞ చేశాడు. అంతా నిశ్శబ్దంగా, అద్భుతంగా ఉంది. ఆ సమయంలో యేసు ఒక ఎర్రని బండనెక్కి కూర్చున్నాడు. యేసు తదేక దృష్టితో గమనిస్తున్న వారి ముఖాలలో ప్రశాంతత నాట్యం చేస్తోంది. అప్పుడు నోరు తెరచి యేసు మాట్లాడడం ప్రారంభించాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకరాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడెదరు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోకరాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ధన్యతల్లో 8 ధన్యులు అనే పదాన్ని యేసుక్రీస్తు వినియోగించారు. ధన్యతలు అంటే అందమైన అనురాగాలు అని ఒక వ్యాఖ్యాత అన్నాడు. ధన్యులు అనే పదానికి గ్రీకు భాషలో సంతోషజీవులు అనే అర్థం చెప్పబడింది. సంతోషం అనే మాటకంటే ధన్యం అనే మాటలోనే అర్ధపుష్టి ఉంది. సంతోషం అనే పదాన్ని కొన్ని అయోగ్యమైన అనుభవాలకు కూడా మనం వాడుతున్నాం. ఆ కారణాన ధన్యులు అని చెప్పడంలోనే మనం ప్రభు ఉద్దేశాన్ని చక్కగా వ్యక్తం చేయవచ్చు. ఈ లోకంలో యోగ్యమైన సంతోషాన్ని, ధన్యమైన అనుభవాన్ని ఎరిగిన వారు ఎవరైనా ఉంటే ఆయన యేసుక్రీస్తే. దాని రహస్యాన్ని కనుగొన్నవాడు ఆయనే. ధన్యతలలో దాన్ని విడమర్చి చూపించాడు. ఆయన చేసింది కొండమీది ప్రసంగం మాత్రమే కాదు. ప్రభుని అపార్థం చేసుకున్నవారు వారు చేసింది తప్పు అని తెలుసుకున్నారు ఈ ప్రసంగం ద్వారా. యేసుక్రీస్తు ఒక సంఘ సంస్కర్తని, ఆదర్శ జీవితానికి ఆయన ఒక సాదృశ్యం అని వారు అనుకోవడమే తప్పు. సాక్షాత్తు ఆయన రక్షకుడు. ధన్యతల్లో ప్రత్యక్షమయ్యేవాడు యేసుక్రీస్తే. జీవితంలోని స్వచ్ఛమైన ఆనందాన్ని, ధన్యతను 100 అనుభవించినవాడు లోక చరిత్రలో యేసుక్రీస్తు ఒక్కడే. మనలను విమోచించిన రక్షకుడుగా ఆయన బోధిస్తాడు. నిజంగా ఆయన శిష్యత్వాన్ని అంగీకరించేవాడు ఆయన అడుగు జాడల్లో నడవాలని ఆయన బోధించాడు. ఈ లోకంలో ఉండగా ఆయన చేసిన ప్రబోధాలు గ్రాహ్యాలై విప్లవాన్ని పుట్టించాయి.

0: ఆయన మాటలు ఎంత చిన్నవో అంత భావగర్భితాలు. అవి మానవులను కంపింపజేస్తాయి. ఆయన మాటలు విన్నవారు మార్పు చెందారు, ప్రేమతో ఆయనను వెంబడించారు. ఆయన మాటల్లో గొప్ప ప్రభావం ఉండేది. ఆ శక్తి వల్లే స్త్రీ పురుషులు మహత్కార్యాలు చేశారు. నా పక్షాన ఉండనివాడు నాకు విరోధి అన్నది ఆయన వైఖరి. ఆనాడు ధన్యతల కొండపై యేసు పలికిన ఆ మాటలు అసమాన ప్రసంగంలా భావగర్భితాలైన దైవోక్తులుగా మానవ చరిత్రలో ముద్రింపబడ్డాయి. ఆ తావులోనే తన తేలిక మాటల్లో, ఎంచితూచిన తలంపుల్లో, మాన్యమైన భావాలతో యేసు ధన్యత రహస్యాన్ని బయలుపరిచాడు. ఆ ధన్యత అంటే కాలానికి స్థలానికి కట్టుబడి ఉండే అల్ప సంతోషం కాదు. ఆనాడు ఆయన చేసింది అనంతముండే ధన్యతకు రూపకల్పన.
1: ఇంతవరకు మీరు డి చార్లెస్ గారు అందించిన కొన్ని మహితోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి శుద్ధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ముందుగా విందాం ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్డీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం వచ్చే నెల 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో 1,000 మందితో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం జరపాలని అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో యోగాంధ్రపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు కోటి మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా నేచురోపతి విభాగ సలహాదారు మంతన సత్యనారాయణరాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట కార్యాలయంలో పాత్రికేయులతో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం వ్యయంలో 72.67% కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. రబీ సీజన్లో రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వలేదో రాష్ట ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. డీజిల్ కొరత ప్రచారం వాస్తవాలకు విరుద్దమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు

0: తమ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. మెగా డీఎస్సీ 2025 నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు అక్రమాలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. దీనికోసం 3,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని ఆయన పేర్కొంటూ
1: డిఎస్సీ నోటిఫికేషన్ చూస్తే దీంట్లో నోటిఫై చేసింది మనం 16,345 పోస్టులు, 3,36,000 మంది దీనికి అప్లై చేశారు. 13 జిల్లాలు రికార్డ్ టైం 826 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ ని అభ్యంతరకంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టుకి మనం అన్ని సమర్పించిన తర్వాత కోర్టు ఇక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి మరి ఎక్కడ అవరోధాలు కూర్చుతారు ఎక్కడ రాలేదు కాబట్టి రికార్డ్ టైం లో మనం కంప్లీట్ చేసి ఇప్పటికి కూడా సర్టిఫికేట్స్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇన్కమ్ చేయండి.
2: ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల గుంటూరు నుంచి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: 2026 సంవత్సరానికను ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనడం, ఈ రెండుగా భాగాలు విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 10:15 ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రేపు ఉదయం నుంచే సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్లు లబ్దిదారులకు నేరుగా పంపిణీ చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 65,886 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటివి రైతులకు ఆర్థికంగా ఆదుకుంటున్నాయని పథకం కింద లబ్ది పొందిన రాజశేఖర్ రెడ్డి వివరిస్తూ
4: రైతుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన అని చెప్పి 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉంది. ఇది కాకుండా పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ నిలవ పెట్టుకున్నా కూడా ఆ పంట మీద వాళ్ళు మనకి అప్పు ఇస్తా ఉన్నారు. దాన్ని సులభ వాయిదా పద్ధతిలో కట్టేటట్టుగా, కొంచెం రైతులకి అనుకూలంగా ఉండేటట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఫసల్ బీమా యోజన అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ పంటకి మనం బీమా కట్టుంటే మన పంటకి నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది జరుగుతుంది.
0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా రుణం చిరు వ్యాపారులు నిర్వహించే మహిళలకు ఆర్థిక భరోసానిస్తోందని లబ్దిదారు మస్తాన్వి వెల్లడిస్తూ
5: కేంద్ర ప్రభుత్వం రైతులకి చాలా సంక్షేమ పథకాలని ఇస్తుందనిపింది. ముద్రా లోన్ కింద కూడా మహిళలకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారు ఇలాగే ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకెన్నో పెట్టి మహిళలకి అటు రైతులకి అన్ని పథకాలు ఇచ్చి మంచిగా చేకూర్చాలని చెప్పి మహిళలు కూడా ఎక్కువగా మోదీ గారు వల్ల ఇవన్నీ మా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చాలా వ్యక్తం చేస్తున్నారు.
0: పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల్లోనే అధునాతనమైన ఇందిరం మేళం నిర్మించిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్

ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 17 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,700

0: इति स्पर्धायां भारतस्य सात्विक साईराज रंकीरेड्डी चिराग सेट्टी इत्यनयोः युगलं निर्णायक चक्रे प्रविष्टम्। उपांत्य चक्रे भारतीय दलेन दक्षिण कोरिया दलं पराजितम्। महिलानां अंतर्राष्ट्रीय विंशतिं प्रति विंशतिः द्वितीया क्रिकेट क्रीडायां भारत इंग्लैंड दलयोः मध्ये गत सायं जातायां स्पर्धायां इंग्लैंड दलेन भारतं 26 धावनांकैः पराजितम्। आईपीएल क्रिकेट क्रीडायां गुजरात टाइटंस दलं अद्य अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे निर्णायक स्पर्धायां रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यति। स्पर्धायाः आरम्भः सायं 7:30 भविष्यति। प्रियाः श्रोतारः, संस्कृत जगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफएम गोल्ड प्रवाहिकातः अद्य रविवासरे मध्याह्ने 12:30 भविष्यति। भवन्तः सर्वे श्रोतुं प्रभवन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:00. ప్రసార వివరాలు. మెగాహెట్స్పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు ఈ రోజు వినబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు కొన్ని సూచనలు అందిస్తారు. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆఫ్థాల్మాలజిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు కొన్ని సలహాలు అందిస్తారు. 8:15 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు రిలే. 8:30 బాలభారతి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్లారెడ్డి విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సప్ సందేశం ద్వారా కోరే పాటలు వింటారు. 10:00 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:30 సుప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి వారు సమర్పించే ప్రాయోజిత కార్యక్రమం వింటారు. అనంతరం కొన్ని సినీ గీతాలు వినవచ్చు. 10:55 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 11:30 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ కు తెలుగు అనువాదం మనసులోని మాట ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 సమన్వయ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 4:00-5:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 5:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాలు వినవచ్చు. 5:30 జానపద సంగీతం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మానేటి భువనేశ్వర్ గారు. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 సంస్కృతంలో వార్తలు. 6:30 ప్రబోధ గీతం. 6:35

నీరంజని 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఇల్లు వాకిలి, 7:40 సినీ గీతాలు, 8:00 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్కు తెలుగు అనువాదం మనసులోని మాట పునఃప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 అభిరుచి, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు, 10:00 అఖిల భారత రవివాసర్య సంగీత సభ కార్యక్రమం, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05. ఇప్పుడు విందాం తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం న్యాయవాదుల జాతీయ సదస్సు 2026ను నిర్వహించింది. ఈ సదస్సును ప్రారంభిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితా నిర్వహణలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు సైనికుల్లాంటి వారని అన్నారు. ఇటీవల అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నెలకొన్న తీవ్రమైన పోటీని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయస్థానాల్లో కమిషన్ తరపున వాదనలు వినిపిస్తూ అంకిత భావంతో కృషి చేస్తున్న న్యాయవాదులను ఆయన అభినందించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఎన్నికల సంఘం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులతో పాటు ప్రధాన ఎన్నికల అధికారులు, కమిషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెడికల్ టెక్స్టైల్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, హెల్త్ టెక్నాలజీ రంగాలు దేశ స్వయం సమృద్ధిని, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. నిన్న విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ మెడిటెక్ జోన్ను మంత్రి సందర్శించారు. అక్కడ ఆయన వైద్య పరికరాల తయారీ విభాగాలు, పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిరాజ్ సింగ్ దేశాన్ని ప్రపంచస్థాయి తయారీ, ఆవిష్కరణల హబ్గా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రయత్నాలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏఎంటీజెడ్లోని వసతులు, హెల్త్ కేర్ టెక్నాలజీ అధునాతన తయారీ రంగాల్లో దేశానికి పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో దేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం అవకాశాలు అందిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను దేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిన్న గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేసిందని మంత్రి అభినందించారు.
1: ఏక్ యంగ్ స్టార్టప్ లోహం ఇన్హోనే కంప్లీట్ టెక్నాలజీ కో డెవలప్ కియా హై ఔర్ టెక్నాలజీ కో డెవలప్ కర్నే కే బాద్ మే వహాన్ సే ప్రొడక్షన్ కా లెవల్ లేకే ఆయే ఆజ్ ఉస్ ప్లాంట్ కో దేఖ్నే కా మౌకా మిలా. లిథియం కార్బోనేట్ బనానే కీ మషీన్ హై జో కీ ఆగే సీధా బ్యాటరీ బనానే మే కామ్ మే ఆయే ఔర్ పర్మనెంట్ మ్యాగ్నెట్ బనానే కీ మషీన్ హై జో కీ బహుత్ హీ ఏక్ అచ్చే బహుత్ హీ కాంప్లెక్స్ టెక్నాలజీ కో అచ్చే తరీకే సే డెవలప్ కియా.
0: ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ నిన్న తూర్పు కాంగోలోని బునియాకు చేరుకున్నారు. టెడ్రోస్ అక్కడ ఉన్న ఒక చికిత్సా కేంద్రాన్ని సందర్శించడంతో పాటు స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు ఎబోలా వ్యాధి ప్రభావిత కుటుంబాలను కలుసుకుంటారు. వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. కాంగోలో 906 ఎబోలా అనుమానిత కేసులు, 223 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆరోగ్యాధికారులు తెలియజేశారు. కాగా పొరుగు దేశమైన ఉగాండాలో 9 కేసులు, 1 మరణము ధృవీకరించబడింది. ఈ వ్యాధి వ్యాప్తికి బుందిబుగ్యో వైరస్ కారణమని, దీనికి ఇప్పటివరకు ఎటువంటి టీకా లేదా చికిత్స అందుబాటులో లేవని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు నిన్న మ్యాన్మార్ అధ్యక్షులు బీహార్లోని గయా సందర్శించి మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది. యు మిన్ ఆంగ్ మ్యాన్మార్ అధ్యక్షుడి హోదాలో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. నిన్న సాయంత్రం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యు మిన్ ఆంగ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మ్యాన్మార్ అధ్యక్షులు కనబరిచిన సానుకూల దృక్పథాన్ని డాక్టర్ జయశంకర్ అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. మంగళవారం నాడు ముంబైని సందర్శిస్తారు. అక్కడ ఆయన వ్యాపార పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరపడంతో పాటు వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పూణే ఎన్డీఏ 150వ కోర్స్ పాసింగ్అవుట్ పెరేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందని చెప్పారు.
2: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. బ్యాడ్మింటన్లో భారత పురుషుల డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఈరోజు జరిగే సింగపూర్ ఓపెన్ ఫైనల్లో

0: ఇండోనేషియాకు చెందిన మహమ్మద్ షాహిబుల్ ఫిక్రీ ఫజర్ అల్ఫియాన్ జోడీతో తలపడతారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత భారత జోడీ ఇప్పటి వరకు మరో టైటిల్ సాధించలేదు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:15.

మరి ఈనాటి కార్యక్రమం ఓ మంచి మాటతో ప్రారంభిద్దాం. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు అని అనేవారు స్వామి వివేకానంద. ఈ కార్యక్రమంలో 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు హెచ్పివి వ్యాక్సిన్ ఆవశ్యకత ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆఫ్థాల్మాలజిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు రెటీనా వ్యాధికి గల కారణాలు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837.
3: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992-7979. నిర్మల్ వండర్లాండ్.
4: అబ్బా అదిరింది.
5: ముఖాన్ మొటిమల, గజ్జా బొబ్బల, నడువుల కామరా, సైబాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి, సైబాల్.
7: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
8: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
0: ప్రకటనలు విన్నారు శ్రోతలు. 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనికలు. జూన్ 1 సోమవారం అంటే రేపు ఉదయం 7:30 అనిల్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. అలాగే జూన్ 1 సోమవారం అంటే రేపు ఉదయం 8 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషానవీన్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. శ్రోతలకు మరో గమనిక. జూన్ 1 సోమవారం ఉదయం 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎండాకాలంలో సాధారణంగా వచ్చే మూత్రంలో మంట, కిడ్నీలలో రాళ్ల గురించి ప్రముఖ యూరాలజిస్టులు డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒసిని భక్తి గీతం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:30. ఇప్పుడు వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు హెచ్పివి వ్యాక్సిన్ ఆవశ్యకత ఇంకా ఉపయోగాల గురించి కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్.
2: మాతృత్వం అనేది మహిళలకు ఒక అద్వితీయమైన వరం. సంతానానికి నోచుకోవడం స్త్రీకి ఒక అపూర్వమైన సౌభాగ్యం.
3: పిల్లలు కలగడం లేదని, ఆ సౌభాగ్యానికి నోచుకోవడం లేదని చింతించవలసిన పని లేదిక.
2: సంతాన సాఫల్యతకు మెరుగైన వైద్యం మన నిజామాబాద్ ఉందిక.
1: సంతాన సాఫల్యతకు మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
4: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
5: నమస్తే అండి.
4: డాక్టర్ గారు, ముఖ్యంగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటంటే, పుట్టిన శిశువుకి పుట్టినప్పటి నుంచి ఒక వయసు వచ్చే వరకు రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు.
5: అవునండి.
4: అంటే ముందస్తు జాగ్రత్తగా
5: అవును,
4: ఆ బిడ్డ పుట్టింది మొదలు ఒక వయసు వచ్చేదాకా ఎలాంటి వ్యాధికి లోను కాకుండా గురి కాకుండా ఉండడానికి రకరకాల వ్యాక్సిన్స్ ఇవ్వడం మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. ఇవి కాకుండా, ఈ రొటీన్ వ్యాక్సిన్స్ కాకుండా, ఇటీవలి కాలంలో, ఈ మధ్య కాలంలో హెచ్పివి వ్యాక్సిన్ అనే మాట తరచుగా నేను వింటున్నాను, అందరూ వింటున్నారు, నేను కూడా విన్నాను.
5: అవును సార్.
4: అంటే ఈ రొటీన్ గా ఇచ్చే వ్యాక్సిన్ జాబితాలో ఈ వ్యాక్సిన్ లేదా, ఒక ప్రశ్న. ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇది ఆడపిల్లల కోసమా, మగపిల్లల కోసమా? అదొకటి. మళ్ళీ ఏ వయసులో ఇస్తే బాగుంటుంది? ఈ వ్యాక్సిన్ యొక్క ప్రయోజనాలు ఎంతవరకు ఫలితాన్ని సాధిస్తున్నాయి?
5: సార్, చాలా ప్రశ్నలు అడిగారు, బట్ చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఇవి చాలా అందరికీ కామన్గా వచ్చే ప్రశ్నలే. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా హెచ్పివి వ్యాక్సిన్ ఎందుకు తరచుగా వినిపిస్తుంది అంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలని సంకల్పించింది. సో దాని మూలంగా ఈ వ్యాక్సిన్ అనేది పాపులారిటీ వచ్చింది. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మనకి ఈ వ్యాక్సిన్ ఉంది, కానీ మనము ఇనీషియల్ డేస్లో ఈ వ్యాక్సిన్ అంటే మనం సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి ఇది వ్యాక్సిన్ ఇస్తాం. హెచ్పివి వైరస్ యాక్చువల్గా అంటే మనకు చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి, మనకు తల నుంచి కాళ్ళ వరకు రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి. బట్ మనకి క్యాన్సర్కి వ్యాక్సిన్ అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి మాత్రమే ఉంది. అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ మనకు హెచ్పివి వైరస్తో వస్తుంది. సో ఈ వైరస్కి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తాము. సో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా ఇది ఉంది.
4: గతంలో ఇది ఎప్పుడు విన్నట్టుగా నాకు అనిపించట్లేదు.
5: అయితే ఇది గత 20 సంవత్సరాల నుంచి ఉంది, కానీ మనకి ఇండియాలో ట్రయల్ వచ్చినప్పుడు అంటే వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేసి ఇచ్చినప్పుడు కొన్ని మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఈ వ్యాక్సిన్ ద్వారానే వచ్చాయనే అపోహతోని అది ఆపేయడం జరిగింది. యాక్చువల్గా ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ వ్యాక్సిన్ షెడ్యూల్లో వచ్చినాయో అవి ఈ వ్యాక్సిన్కి సంబంధించిన కావు, కానీ ఆ భయంతో ఆ వ్యాక్సిన్ అనేది మన ఇండియాలో పాపులర్ కాలేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ వ్యాక్సిన్ రొటీన్గా ఇస్తారు. సో మన ప్రభుత్వం కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అంటే మనం చూసుకున్నట్టు ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీ ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతుంది. సో అంత కామన్ క్యాన్సర్. సో ఆ క్యాన్సర్కి మనకి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుని మన ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అందరి పిల్లలకి ఇవ్వాలి అని సంకల్పించింది.
4: అంటే ఇది కేవలం బాలికలకు మాత్రమే ఉద్దేశించిందా, లేదా బాలురు అంటే బాయ్స్ కూడా,
5: బాయ్స్కి కూడా ఇవ్వాలి, గర్ల్స్కి కూడా ఇవ్వాలి? ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఏంటంటే మనకి ఒక అనదర్ 10-20 ఇయర్స్లో మనకు ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మన అమ్మాయిలను ప్రొటెక్ట్ చేయడానికి మన గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంది. ఇప్పుడు ప్రతి స్కూల్లో, ప్రతి పిహెచ్సిలో అందరి ఆడపిల్లల్ని, మన ఎలిజిబుల్ గర్ల్స్ అంటే 14-15 ఇయర్స్ ఏజ్ ఉన్న, వయసు ఉన్న ఆడపిల్లలందరినీ వాళ్ళు గుర్తించి వాళ్ళకు ఒక డోసు ఈ హెచ్పివి వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళ స్కూల్లో కానీ, ఎక్కడ అంగన్వాడీలో కానీ ఎవరైనా సరే వాళ్ళకి అమ్మాయిలకి ఇలాంటి వ్యాక్సిన్ ఇస్తున్నారు అని తెలిస్తే తప్పకుండా రిజిస్టర్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే.
4: ఉచితంగానే
5: ఇవ్వబడుతుంది. సో
4: మరో మాట, ఇక్కడ 15-16 అన్నారు, అంటే 15 లోపు వాళ్ళకి కానీ 16 పైన ఉన్న వయసు ఉన్న అమ్మాయిలకు కానీ ఇది వర్తించదా?
5: వెరీ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఈ వ్యాక్సిన్ అనేది 9 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న స్త్రీలకు అందరికీ ఇవ్వచ్చు. 9 నుంచి 45 సంవత్సరాలు,
4: 9 ఇయర్స్ to 45 ఇయర్స్ మధ్య వయసులో
5: ఉన్న వాళ్ళందరికీ ఇవ్వచ్చు. 9 to 26 ఇయర్స్ మధ్యలో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. 9 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఇస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే మనకి ఏ వయసులో ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ఎన్ని డోసులు ఇవ్వాలనేది నిర్ణయిస్తాం అన్నట్టు. సపోజ్ 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో గనక ఆ టీకా ఇచ్చినట్టయితే 2 డోసులు సరిపోతాయి. మొదటి డోస్ తీసుకున్నాక 6 నెలలకి 2 డోస్ తీసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 90-100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి ఆ అమ్మాయిని
6: మనం కాపాడినట్టు అవుతుంది,
5: 100% కాపాడే అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎప్పుడు అంటే మొదటి సెక్షువల్ ఇంటర్ కోర్స్, అంటే ఫస్ట్ ఈ సంభోగం కంటే కనుక ముందు కనుక వాళ్ళు ఆ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఎందుకు ఓన్లీ 14 నుంచి 15 మంది, అంటే బడ్జెట్ దాంతో ఏంటంటే మన గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్ ఏంటంటే సింగిల్ డోస్ ఇస్తుంది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం మనం 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి మనం 2 డోసెస్ ఇవ్వాలి. ఒకవేళ 15 సంవత్సరాలు దాటినట్టయితే 3 డోసెస్ ఇవ్వాలి. బట్ ఈ 14-15 సంవత్సరాల్లో వాళ్ళ పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. ఈవెన్ 1 డోస్ ఇచ్చినా కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారు. కాబట్టి మన గవర్నమెంట్ అయితే ఫస్ట్ ఒక సింగిల్ డోస్కి అయితే అందరు గర్ల్స్ని జాబితాలోకి తీసుకుని వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించింది. అయితే ఇప్పుడు సపోజ్ 15 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 3 డోసులు ఇవ్వాలి. మొదటి డోస్ తీసుకున్న తర్వాత 2 నెలలకి 2వ డోసు, మొదటి డోస్ తీసుకున్నాక 6 నెలలకి 3వ డోసు. ఈ విధంగా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఆల్మోస్ట్ చిన్న ఏజ్లో ఇచ్చినట్టయితే ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఏజ్ ప్రకారము లేటు తీసుకున్నట్టయితే మ్యాక్సిమం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అయితే కొంతమంది అడుగుతారు, మేడం మాది ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిపోయింది, మ్యారేజ్ అయ్యింది, మరి మేము తీసుకోవచ్చా? ఇప్పుడు మీరు అన్నారు కదా ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ బిఫోర్ తీసుకుంటే, లేకపోతే 15 సంవత్సరాల లోపల తీసుకుంటే, మేము ఏజ్ మాకు 21 ఇయర్స్ ఉన్నాయి, ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిపోయింది, మేము తీసుకోవచ్చా? 100% తీసుకోవచ్చు. అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయినా సరే, మ్యారేజ్ అయినా సరే, డెలివరీ అయినా సరే ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది అంటే, సర్వైకల్ క్యాన్సర్ ఈ హెచ్పీవీ వైరస్ అనే వైరస్తో వస్తుంది. సో అంటే ఈ హెచ్పీవీ వైరస్ లో మనకి 100 రకాలు ఉంటాయి. దాంట్లో మనకి 16-18 అనే వెరైటీతో వచ్చే ఈ హెచ్పీవీ వెరైటీస్తో వచ్చేవి క్యాన్సర్ లాగా రూపాంతరం చెందుతాయి. సో మనకి వ్యాక్సిన్ కూడా మనకి 16-18-6-11 వాటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మరి ఈ 6-11 వెరైటీతో ఏం ప్రొటెక్షన్ ఉంటుందంటే, జెనైటల్ వార్డ్స్ అంటే జననాంగాల పైన చిన్న చిన్న కురుపులు వస్తాయి చూడండి, వాటి నుంచి ఈ 11 and 6 అనే వెరైటీస్ ప్రొటెక్ట్ చేస్తాయి.
6: డాక్టర్ ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఈ వైరస్ వ్యాప్తి అన్నది పురుషుడి నుంచి ప్రారంభమవుతుందా లేక స్త్రీలో ఉత్పత్తి అవుతుందా ఈ వైరస్ అన్నది?
5: వెరీ గుడ్ క్వశ్చన్ సార్. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ వైరస్ అనేది సెక్షువల్ కాంటాక్ట్తోని ఒక అంటే స్త్రీ నుంచి పురుషునికి రావచ్చు, పురుషుడి నుంచి స్త్రీకి కూడా రావచ్చు. అండ్ అట్లా కాకుండా మామూలుగా లోదుస్తులతోని టచ్తోని కూడా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ వైరస్ మన శరీరంలో వచ్చినంత మాత్రాన అది కంపల్సరీ జెనైటల్ వార్డ్స్ లాగానో లేకపోతే క్యాన్సర్ లాగానో రూపాంతరం చెందదు. చాలా మటుకు మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఈ హెచ్పీవీ వైరస్ని మన శరీరం నుంచి తొలగించేస్తుంది. సో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు 16-18 అనేటివి కొంచెం ఎక్కువ వెరులెంట్ ఉంటాయి అన్నట్టు. వాటితో రికరెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే 3-5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు అది శరీరంలో క్యాన్సర్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. సో అంటే ఆ హెచ్పీవీ వైరస్ మన శరీరంలో ఉన్నంత మాత్రం మనం క్యాన్సర్ బారిన పడతామని కాదు, మ్యాక్సిమం టైమ్స్ అది మన శరీరం నుంచి తొలగించబడుతుంది. బట్ రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అవి మన శరీరంలో మార్పులను తీసుకొచ్చి అది క్యాన్సర్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకుంటామో దానికి యాంటీబాడీస్ మన శరీరంలో ఉంటాయి, కాబట్టి ఎప్పుడైతే ఆ వైరస్ మన శరీరంలోకి వస్తుందో ఇమీడియట్గా తొలగించేస్తుంది. అయితే ఇప్పుడు కొంతమంది అడుగుతారు, మేడం మరి ఇది సర్వైకల్ క్యాన్సర్ నుంచే ప్రొటెక్షన్, ఇంకేదైనా? సో హెచ్పీవీ వైరస్తో వచ్చే క్యాన్సర్స్ అంటే ఈ యోని మార్గం క్యాన్సర్స్, ఓరోఫారెంజల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్స్ కూడా కొన్నిటికి ఈ హెచ్పీవీ వైరస్తో వస్తుంది. జెనిటల్ వార్డ్స్ ఇవన్నిటి నుంచి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఆ స్త్రీని ప్రొటెక్ట్ చేస్తుంది.
6: ఈ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక ఆ స్త్రీకి ఇతర వ్యాధుల నుంచి అరికట్టడం సంతోషమే, అది కాకుండా భవిష్యత్తులో దీని మూలంగా ఏదన్నా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది?
5: లేదు, 100% లేదండి.
6: పూర్తి ప్రొటెక్షన్,
5: పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే సరైన మోతాదులో, సరైన వయసులో, సరైన షెడ్యూల్ ప్రకారం తీసుకున్నట్లయితే 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ స్త్రీ ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకుంటుందో తన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో తనకి ఆ ఇమ్యూనిటీ డెవలప్ అవడం మూలంగా తన నుంచి ఇన్ఫెక్షన్ తన సెక్షువల్ పార్ట్నర్కి అంటే తన లైఫ్ పార్ట్నర్కి వచ్చే అవకాశం ఉండదు. సో ఒక స్త్రీ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే తన జీవిత భాగస్వామి కూడా ప్రొటెక్ట్ అవ్వబోతాడు, ఎందుకంటే ఈమె నుంచి ఇన్ఫెక్షన్ తనకు వచ్చే అవకాశం
6: అవకాశం లేదు.
5: ఆయన నుంచి ఈ అమ్మాయికి ఇన్ఫెక్షన్ వచ్చినా ఈమె బాడీలో
6: ఇమ్యూనిటీ.
5: సో ఈ విధంగా తనతో పాటు తన లైఫ్ పార్ట్నర్ కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది.
6: మరో విషయం ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంలో డాక్టర్ గారు, పుట్టబోయే బిడ్డ పైన ఏదైనా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది?
5: ఈ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది వ్యాక్సిన్ తీసేసుకుంటారు, కొంతమంది పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి, వాళ్ళు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కదా అని వ్యాక్సిన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వస్తుంది, అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మనకి ఎక్కడ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మూలంగా పుట్టబోయే బిడ్డకి అవయవాల లోపాలు కానీ, అబార్షన్ అయ్యే అవకాశం కానీ, హార్మోనల్ చేంజెస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగవు. ఒకవేళ వాళ్ళు తెలియకుండా వ్యాక్సిన్ తీసుకున్నారు, తను ప్రెగ్నెంట్ ఉన్నదని తెలియకుండా వ్యాక్సిన్ తీసుకున్నారు, లేకపోతే వ్యాక్సిన్ తీసుకున్నాక తను ప్రెగ్నెంట్ వస్తే ఆ మిగతా డోసెస్ని ఆపేసేయాలి. పుట్టిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత మిగతా డోసెస్ ని తీసేసుకోవచ్చు. ఒకవేళ తీసుకున్నా కూడా మనకి ఎక్కడ కూడా ఈ వ్యాక్సిన్ మూలంగా బేబీకి, పుట్టబోయే బిడ్డకి అవయవాల లోపాలు కానీ అట్లాంటివి ఏమీ జరగవు. కొంతమంది భయపడతా ఉంటారు, చిన్న అమ్మాయి కదా మేడం, ఇప్పుడు మనము ఈ వ్యాక్సిన్ తీసుకుంటే తన బాడీలో హార్మోనల్ చేంజెస్ ఏమైనా వస్తాయా, లేకపోతే తనకి ఇన్ఫర్టిలిటీ ఏమైనా వస్తుందా ఫ్యూచర్లో అని భయపడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్టిలిటీ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఈ వ్యాక్సిన్ తోనే రాదు.
6: ఎలాంటి దుష్ప్రభావం
5: లేదు, ఉండవు.
6: తల్లికి గానీ, ఆ పుట్టబోయే బిడ్డకి గానీ,
5: తీసుకున్న అమ్మాయి కానీ
6: ఎటువంటివి
5: ఉండవు. అయితే కొంతమంది కొంచెం, మేడం మరి ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటున్నారు కదా, అంటే సెక్షువల్ కాంటాక్ట్తో వచ్చే ఇన్ఫెక్షన్ కదా, మరి ఇలాంటివి ఇవ్వడం అంటే కొంచెం స్టిగ్మా లాగా అనిపిస్తుంది కదా, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు కదా అని కొంతమంది అడుగుతుంటారు. సో ఇది సెక్షువల్ కాంటాక్ట్తో కాదు, అంటే మిగతా మార్గాల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను సింగిల్ పార్ట్నరే ఉన్నాడు, సో నాకు అవసరమా అని అడుగుతారు. సో మనకి ఓన్లీ సెక్షువల్ కాంటాక్ట్తో కాదు, మన ఇతరత్ర మార్గాల ద్వారా కూడా వైరస్ మన శరీరంలోకి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే, మనము ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రతి అమ్మాయి 14 నుంచి 15 సంవత్సరాలు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, స్కూల్ మానేసిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకుని తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే మన గవర్నమెంట్ ఏదైతే పాలసీ చేసిందో అది దానికి ఒక సార్థకత ఉంటుందని నా ఉద్దేశం.
6: మంచి ఉద్దేశం మేడం, మంచి ఆలోచన. మరి మీ ఆలోచనను అందరు ఆచరించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు.
5: థ్యాంక్ యూ అండి.
7: వైష్ణవి హాస్పిటల్
8: సంతాన సాఫల్యం, ప్రసూతి సేవలు, స్త్రీ వైద్యానికి సంబంధించి పూర్తి శిక్షణ పొంది నిపుణత కలిగిన పూర్తి కాలపు వైద్యులు పనిచేస్తున్న హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్.
7: సంతాన సాఫల్యత కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల అధునాతన వైద్య విధానాలు, వైద్య పరికరాలతో సంతాన సాఫల్యంలో నాణ్యమైన ఫలితాలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్.
8: ఇంకా రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా
7: డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
0: ఇంతవరకు మీరు వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు హెచ్పీవీ వ్యాక్సిన్ ఆవశ్యకత ఇంకా ఉపయోగాల గురించి అందించిన కొన్ని సలహాలు, సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
9: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్.

డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. ప్రకటన విన్నారు శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. శ్రోతలు ఇప్పుడు మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. శ్రోతలకు గమనికలు. జూన్ నెల 2వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్ నాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటిలో వచ్చే గ్లకోమా, మోతిబిందు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరో కేర్ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. అలాగే జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8:00 ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.

శ్రోతలు 103.2 మెగాహెడ్స్ ట్యూన్ చేసుకుని ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు సిరి వెన్నెల సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ గీతం విందాం. కేవీ మహదేవన్ సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఒట్టేసి చెబుతున్న సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధన సర్గం పాడిన పాట విద్యాసాగర్ సంగీతం.

0: మీరు విన్న పాట నేనున్నాను సినిమా నుంచి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు విందాం డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆఫ్థాల్మాలజిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు రెటీనా వ్యాధికి గల కారణాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందించి కొన్ని సలహాలు సూచనలు.
1: టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలిల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. క్యాటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ క్యాటరాక్ట్ ప్యాక్ రెటీనా లాసిక్ ఆర్ఓపి మరియు యువియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలిల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: కంటికొచ్చే వ్యాధుల్లో సాధారణంగా మనం ఎప్పుడు వింటుంటాం రెటీనా వ్యాధి అని.
3: అవును.
2: ఈ రెటీనా వ్యాధి రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి?
3: ఇప్పుడు రెటీనాకు సంబంధించిన జబ్బులు మరియు దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదండి, నయనంలో ప్రధానమైంది రెటీనా.
2: ఓ,
3: సో రెటీనా అనేది మన ఇమేజ్ ని బ్రెయిన్ తీసుకెళ్లే ఒక ఇంపార్టెంట్ పార్ట్ కంట్లో. సో ఏదైనా ఇమేజ్ చూసినప్పుడు సిగ్నల్స్ ని బ్రెయిన్ పంపించేదే రెటీనా.
2: రెటీనా,
3: సో రెటీనా అనేది ఒక వైర్ లాంటిది బల్బు కి. ఒక బల్బుని వైర్
2: అయితే
3: వెలిగిస్తుందో, సో వైర్ లేని బల్బు వెలగదు. సో కన్ను అనేది ఒక బల్బు, సో వైర్ అనేది రెటీనా లాంటి.
2: రెటీనా,
3: సో వైర్లు బాగుండాలి. రెటీనా ఈ మధ్య కాలంలో మనకి ప్రధానంగా రెటీనాకి జబ్బులు రావడానికి డయాబెటీస్, షుగర్ వ్యాధి చాలా ప్రధాన కారణం రెటీనా దెబ్బతినడానికి. దాంతోపాటు బీపీ అంటే హైపర్ టెన్షన్ అండ్ ఏజ్ వల్ల వచ్చే కొన్ని జబ్బులు ఉంటాయి. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజెనరేషన్స్ అంటారు. సో ఇవి ప్రధానమైన ఈ మూడు కారణాలు.
2: అంటే బీపీ, షుగర్ ఉన్న ప్రతి వ్యక్తికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది?
3: కంపల్సరీగా చాలా రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుందండి. షుగర్ వల్ల చాలా చాలా ఎక్కువ ప్రధానమైన కారణం షుగర్ అండి. దాని తర్వాత బీపీ, దాని తర్వాత ఏజ్ వల్ల వచ్చే, ఏజ్ వల్ల వస్తాయి. సో కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది షుగర్ వల్ల ఉంది. సో WHO ప్రకారం ప్రోటోకాల్ ఏంటంటే, షుగర్ లో కూడా టైప్1 డయాబెటీస్ ఉంటుంది, టైప్2 డయాబెటీస్ ఉంటుంది. టైప్1 అంటే చిన్నపిల్లలు, వాళ్ళలో షుగర్ వచ్చిందని తెలిసిన తర్వాత 5 సంవత్సరాలకి రెటీనా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అది ప్రోటోకాల్, అది కంపల్సరీగా. టైప్2 అంటే పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, డయాగ్నోసిస్ అయిన రోజే రెటీనా చెకప్ చేసుకోవాలి. అది ప్రోటోకాల్. టైప్2 డయాబెటీస్ లో అంత ఎర్లీగా
2: వచ్చే అవకాశం
3: చాలా ఉంది. సో వాళ్ళు వస్తే నేను రెటీనా చెకప్ చేసిన తర్వాత ఒకవేళ వ్యాధి ఏమి లేకపోతే మళ్ళీ ఫాలోఅప్ కి పిలుస్తాం. అది ఫైనల్ కాదు. అంటే మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు రెటీనా జబ్బు లేదు అంటే అది ఫైనల్ కాదు. సో మళ్ళీ మీరు, మేము ఫాలోఅప్ కి 1 ఇయర్ పిలుస్తామా, 6 మంత్స్ కి రమ్మంటాం అనేది అప్పుడు కంపల్సరిగా మీరు రావాలి. సో షుగర్ వల్ల
2: వచ్చే అవకాశం ఎక్కువగా
3: కంపల్సరీ అండి. నా దగ్గరికి పేషెంట్స్ ఎలా వస్తున్నారంటే బ్లైండ్ అయిన తర్వాత వస్తున్నారు,
2: చూపు కోల్పోయిన
3: తర్వాత వస్తున్నారు. సో ఆ స్టేజ్ కంటే ముందు షుగర్ లో మైల్డ్, మోడరేట్, సివియర్, నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అనే స్టేజెస్ ఉంటాయి రెటినాలో. ఆ స్టేజ్ లో వస్తే నేను పేషెంట్స్ కి చెప్తాను, ఇట్లా మీకు డయాబెటిక్ రెటినోపతి స్టేజ్ మొదలైందండి, మీరు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలని చెప్తాను. సో నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటీస్ దాటిన తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని జబ్బు, అది నెక్స్ట్ స్టేజెస్ లో వస్తుంది. అది వచ్చిన తర్వాత కంట్లో బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ అయ్యి సడన్ గా చూపు పోతుంది. రెటీనా వల్ల వచ్చే ప్రధానమైన జబ్బులు ప్రాబ్లం ఏంటంటే, ఏది సింప్టమ్స్ ఉండవండి,
2: డైరెక్షనాలు ఏమి
3: కనిపించవు. బ్లైండ్ అయిన తర్వాత పేషెంట్ వస్తారు,
2: చూపు తగ్గిన
3: తర్వాత వస్తారు. అప్పటి వరకు చాలా డామేజ్ అయి ఉంటుంది. అంతకు ముందే మాకు వాళ్ళు షుగర్ ఉన్న పేషెంట్స్ అందరు ఎవ్రీ ఇయర్ 6 మంత్స్కో చెకప్ చేయించుకుంటే మేము వాళ్ళకి వార్నింగ్ ఇస్తాం, అంటే మీ స్టేజ్ ఇలా ఉందండి, మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మేము వాళ్ళకి చెప్తామండి. అది
2: ఇప్పుడు బీపీ షుగర్ కాకుండా ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఎంత వరకు ఉంది, ఏ వయసులో ఇది మొదలు కావచ్చు?
3: వయసును బట్టి రెటీనా జబ్బులు అంటే చిన్న పిల్లల్లో కూడా అండి, పుట్టిన పిల్లల్లో కూడా రెటీనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా దానికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఎవరికి వస్తాయి రెటీనా జబ్బులు అంటే, తక్కువ నెలల్లో పుట్టిన వాళ్ళు, తక్కువ వెయిట్ తో పుట్టిన వాళ్ళు, తక్కువ బరువుతో
2: పుట్టిన పిల్లలు,
3: ఎవరైతే పేషెంట్స్ ని అద్దాలలో అంటే ఆక్సిజన్ సపోర్ట్ కోసం పెడతారో వీళ్ళలో ఆర్ఓపి రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ అనే జబ్బులు వస్తాయి. అది
2: మొదలు కావచ్చు పిల్లల్లో,
3: పిల్లల్లో అంటే పుట్టిన వెంటనే, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అందరికి కాదు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. హెల్దీగా బాబు కరెక్ట్ నెలల నుండి పుట్టాడు, వెయిట్ కరెక్ట్ గా ఉంది అంటే వాళ్ళకి జబ్బులు రావు. సో ఈ చిన్న పిల్లల్లో వచ్చే జబ్బులు రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ అంటారు. దానికి కూడా లేజర్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అది చిన్న పిల్లల్లో వచ్చేవి.
2: ఇది కాకుండా పెద్దవాళ్ళలో ఎంత వరకు అవకాశం ఉంది, ఏ వయసులో ప్రధానంగా?
3: పెద్దవాళ్ళలో అంటే మనకి స్కూల్ పిల్లల్లో స్పెక్టికల్స్ పెట్టుకుంటారు, వాళ్ళు మయోపియా పేషెంట్స్ అంటాం, మైనస్ నంబర్ ఉన్న వాళ్ళని, వాళ్ళలో కూడా రెటినా డిటాచ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి అద్దాలున్న పిల్లలందరూ రెటినా చెకప్ చేయించుకోవాలి. రెటినాలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. కంపేర్ టు అదర్ పిల్లల్లో అడల్ట్ ఐ మీన్ 18 ఇయర్స్ వాళ్ళకి అద్దాలు అప్పుడు వాళ్ళు పెట్టుకుంటుంటారు కదా, సో వాళ్ళ హోల్స్ ఉంటాయి, వాళ్ళ థిక్నెస్ తక్కువ ఉంటుంది రెటినాది. ఎవరైతే కంటద్దాలు మయోపియా పవర్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళ థిక్నెస్ తక్కువ ఉంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. సో అది హోల్స్ ని మనం బరాజ్ లేజర్ చేస్తే ఆ హోల్స్ కి ప్రాబ్లం అవ్వకుండా ఫ్యూచర్ లో రెటినా డిటాచ్ అవ్వకుండా ఉంటుంది. సో అది మధ్య వయసులో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజనరేషన్స్ అంటారు. ఏజ్ వల్ల రెటినా ప్రాబ్లమ్స్ వస్తాయి. చూపు తగ్గినప్పుడు దానికి ఇంజెక్షన్స్ లేజర్స్ అవి
2: చత్వరం అని అనటం మనం వింటుంటాం. 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి వ్యక్తిలో కొంత చూపు మందగిస్తుంది అనేది మనం వింటుంటాం. ఈ లక్షణం ఈ రెటినాకి ఏమన్నా సంబంధాన్ని కలిగి ఉంటుందా?
3: ఉంటుందండి. యాక్చువల్ గా చత్వరం అనేది నాచురాలిటీ, అది నాచురల్ గా వచ్చే ప్రాబ్లం, అది దాన్ని జబ్బు అనకూడదు, అది నాచురల్ ఫినామినా. అంతకంటే ముందు అంటే దగ్గర చూపులో కూడా నీకు ఫ్రీక్వెంట్ చేంజెస్ ఆఫ్ గ్లాసెస్, అంటే నీకు ఒకసారి గ్లాసెస్ ఇచ్చినప్పుడు ఇంకో 1 ఇయర్ వరకు పెద్ద చేంజెస్ జరగవు. జరుగుతున్నాయంటే దానికి గ్లకోమా కారణం ఉండొచ్చు. ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్, నీకు ఇచ్చినా కానీ నువ్వు సాటిస్ఫై అవ్వట్లేదు, చేంజెస్ ఫ్రీక్వెంట్ గా అవుతుంది, నీకు ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు గ్లకోమా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది చత్వరానికి అది రిలేషన్ ఉంటుంది.
2: ఇందాక చెబుతూ ఈ రెటినాలో కొన్ని దశలు అన్నారు.
3: అవునండి, అవును.
2: ఆ దశలు ఏమిటి, ఏ దశలో ఎలాంటి మార్పు జరుగుతుంది?
3: సో స్పెషల్ గా మనకి కళ్ళ ప్రాబ్లం ఎక్కువ షుగర్ వ్యాధి వల్ల కళ్ళు పోతున్నాయి కాబట్టి షుగర్ లో నేను చెప్పాను. సో ఫస్ట్ ఎర్లీ స్టేజ్ మైల్డ్ డయాబెటిక్ రెటినోపతి, మైల్డ్ అని ఉంటుంది. సో ఆ స్టేజ్ లో నేను చెకప్ చేసి వాళ్ళకి చెప్తాను ఇట్లా ప్రాబ్లం ఉందని. తర్వాత మోడరేట్ ఉంటుంది, తర్వాత సివియర్, తర్వాత వెరీ సివియర్, తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, తర్వాత రెటినా డిటాచ్మెంట్స్ అట్లా ఉంటాయి. ఇవి స్టేజెస్.
2: ఏ దశలో పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పూర్తిగా దాన్ని సహజ స్థితికి తీసుకొచ్చే అవకాశం?
3: ఒక్కసారి ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే సహజ స్థితికి తేలేమండి. మనము ఏం మన చేతిలో ఏముంటుందంటే, మీరు సిస్టమిక్ డిసీజెస్ మీకు బీపీ షుగర్ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ పెట్టుకుంటే మనము ఆ స్టేజ్ అక్కడే ఆగిపోతుంది.
2: విరగకుండా మాత్రం
3: ప్రోగ్రెస్ ద డిసీజ్ ని మనం కంట్రోల్ చేయాలి,
2: కంట్రోల్ చేయాలి అంతే. అంతే తప్ప పూర్తిగా
3: నయం చేయలేము,
2: తీసుకురాలేదు.
3: లేదు,
2: ఈ వ్యాధిని నివారించడానికి వైద్య విధానాలు ఏ విధంగా ఉంటున్నాయి?
3: నివారించడం అనేది సరైన మెడిసిన్స్ వాడి మీ సిస్టమిక్ డయాబెటిక్ కంట్రోల్ పెట్టుకోవడము మరియు హైపర్ టెన్షన్ కంట్రోల్ పెట్టుకోవడమే సరి అయిన నివారణ అండి, అది మూల కారణం. సో అవి కంట్రోల్ పెట్టుకుంటేనే మీరు చాలా రోజులు డిసీజ్ రాకుండా రెటినోపతి రాకుండా అడ్డుకోవచ్చు.
2: దీనికి సర్జరీ లాంటిది ఏమైనా చేసి ఎక్కువ కాలం కంటి యొక్క చూపును మనం కొనసాగించే అవకాశం ఏమైనా ఉందా?
3: సర్జరీస్ కంటే ముందు మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అన్ని కేసెస్ కి సర్జరీస్ అవసరం రాదు, అడ్వాన్స్ స్టేజెస్ కి వెళ్ళినప్పుడు సర్జరీస్ అవసరం వస్తాయి. ఎర్లీ స్టేజెస్ లో మనకి లేజర్స్ ఉన్నాయి, గ్రీన్ లేజర్స్, రెటినాకి లేజర్ చేయొచ్చు. ఎక్కడెక్కడైతే బ్లడ్ లీక్ అవుతుందో, సో రెటినాకి ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయో అది పాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ అంటారు. రెటినాని లేజర్స్ చేస్తే ఫర్దర్ గా రెటినా డ్యామేజ్ అవ్వకుండా చూపు పోకుండా మనం కాపాడొచ్చు. కొందరికి వాపు వస్తుంది రెటినాలో, మ్యాక్యులర్ ఎడిమా అంటారు దాన్ని. డయాబెటీస్ వల్ల మ్యాక్యులర్ ఎడిమా వస్తుంది, హైపర్ టెన్షన్ వల్ల కూడా కొన్ని కారణాలు ఉండి దాన్ని బీఆర్వీఓ బ్రాంచ్ రెటినల్ వీన్ ఆక్లూజన్ అంటారు. సో వీటి వల్ల మ్యాక్యులర్ ఎడిమా వచ్చినప్పుడు మనం వాటికి ఇంజెక్షన్స్ ఉంటాయి, కన్నుకు ఇంజెక్షన్ ఇస్తాం. సో ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ అంటారు, కన్ను గుడ్డిలోకే ఇంజెక్షన్స్ ఇస్తాం. సో వాటి వల్ల నివారించవచ్చు. ఇవి చేసినప్పుడు పేషెంట్స్ సిస్టమిక్ కంట్రోల్ పెట్టుకుని ఉంటే ఆ డిసీజ్ అక్కడే ఆపొచ్చు. కొందరు నెగ్లెక్ట్ చేస్తారు, ట్రీట్మెంట్ అయింది కదండి మళ్ళీ ఏమైతుంది అనుకోండి, బట్ అది వదలదు, అది లేజర్ చేసినా ఇంజక్షన్ చేసినా గానీ మీరు సరైన పద్ధతులు పాటించకపోతే మళ్ళీ బ్లీడింగ్ అయ్యి చూపు సడన్ గా పడిపోయి రెటినా డిటాచ్మెంట్ అయితే అప్పుడు రెటినా సర్జరీస్ ఉంటాయి. రెటినా సర్జరీస్ చేసి రెటినా లోపల గ్యాస్ గాని ఆయిల్ గాని పెట్టాల్సి వస్తుంది. అది రెటినా సర్జరీస్.
2: ఈ వ్యాధి రెండు కళ్ళకు వచ్చే అవకాశం ఉంటుందా? ఒక వ్యక్తిలో ఒక కంటికి వస్తే రెండో కంటి ఖచ్చితంగా వస్తుందా? ఒక కంటితోనే ఆగిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా?
3: ఇది మన జబ్బు అనేది సిస్టమిక్, అంటే బాడీ లోపల ఉంటుంది కాబట్టి రెండు కళ్ళకి వస్తుంది కంపల్సరీగా. ఒక్క

0: శాతం తేడా ఉంటుంది అంతే. ఆ కన్నుకు ఈ కన్నుకు ప్రాబ్లం
1: కొంచెం
0: తేడా ఉంటుంది, కానీ రెండు కళ్ళకి కంపల్సరీ వస్తుంది.
1: రెటీనా సమస్య
0: కంపల్సరీ వస్తుంది, కంపల్సరీ వస్తుంది.
1: ఇప్పుడు ఒత్తిడి ఈ వ్యాధిని మనం ప్రభావితం చేసే అవకాశం ఏమైనా?
0: అవునండి, ఒత్తిడి అనగానే మళ్ళీ మనకి బీపీ షుగర్లు రావడం, వాటి వల్ల బీపీ షుగర్ వల్ల పెరగడం వల్ల మళ్ళీ కంటి జబ్బులు. సో మళ్ళీ ఇది సైకిల్, ఒత్తిడి వల్ల కూడా మళ్ళీ జబ్బులు ఎక్కువయ్యే
1: అవకాశం. సో ఈ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా అందుబాటులో ఉంటాయా? ఒక వ్యక్తి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చిన్నతనం నుంచి ఈ రెటీనా సమస్య ఏ వయసులో కూడా సోకకుండా ఉండేందుకు అవకాశం ఏమైనా ఉందా?
0: ముందు జాగ్రత్తలు అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అండి. సరైన ఆహార నియమాలు గానీ మీ బాడీ ఎలా పద్ధతిగా కాపాడుకోవడమే దానికి రూట్ కాజ్ ని ప్రివెంట్ చేయొచ్చు అండి. సో ఒత్తిడి లేకుండా మీరు ఆహార పదార్థాలు గానీ అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిసీజ్ రాకపోతే రెటినా ప్రాబ్లం.
1: సమయం కానీ ఆలోచన విధానం కానీ ఆహార నియమాలు కానీ ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. అంటే ముందస్తు మన జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి రాకుండా మనం కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంది.
0: అవునండి.
1: డాక్టర్ శ్రీనివాస్ గారు, మరి ఈ రెటీనా వ్యాధి వచ్చిన తర్వాత కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకోకపోతే, ఇలాంటి వైద్యం చేయించుకోకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది?
0: ఇది మంచి ప్రశ్న అండి. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ అవగాహన లేక, అది రెటీనా జబ్బు అని వాళ్ళకి అవగాహన లేక, వాళ్ళు క్యాటరాక్ట్ అంటే మూతబిందో పొరలు అనుకుని చాలా నెగ్లెక్ట్ చేసిన తర్వాత చాలా ఎండ్ స్టేజ్ లో వస్తున్నారు. ఆ స్టేజ్ లో క్యాటరాక్ట్ అయితే ప్రాబ్లం ఉండదండి. క్యాటరాక్ట్ అనేది చిన్న సర్జరీతో అయిపోతుంది. రెటీనా జబ్బులు నెగ్లెక్ట్ చేస్తే రెటీనా సర్జరీ తర్వాత ఇది క్యాన్సర్ జబ్బు లాంటిది, రెటీనా జబ్బులు అనేది. సో క్యాన్సర్ లో ప్రోగ్నోస్ ఎలా ఉంటుందో రెటీనా జబ్బులు కూడా అడ్వాన్స్ స్టేజ్ లో వస్తే మనం సేవ్ చేయడం చాలా కష్టమవుతుంది. సో ముందుగా అంటే ముందే వచ్చేస్తే, జస్ట్ బ్లీడింగ్ అయినప్పుడు వస్తే మేము ఆ బ్లీడింగ్ ని విట్రెక్టమీ సర్జరీ చేసి ఆ బ్లీడింగ్ తీసేసి చూపు ఇస్తామండి. సో లేట్ గా వస్తే కొన్నిసార్లు మనము చూపును కాపాడే అవకాశం చాలా తగ్గిపోతుంది. సో రెటీనా అనేది మనము ఒక ముక్క లాంటిది, సరైన టైంలో వాటర్ వేయాలి ముక్క, లేదంటే అది ఎండిపోయిన తర్వాత వేస్తే ప్రయోజనం ఉండదు. సేమ్ రెటీనా కూడా అలాగే అండి. సో కరెక్ట్ టైంలో రావాలి. అందుకే నేను చెప్పేది, మీరు షుగర్ ఉన్నా, డయాబెటీ, హైపర్ టెన్షన్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా గానీ మీరు ముందు చెకప్ చేసుకుంటే మేము దాన్ని ముందే చెప్తాము. ఒకవేళ బ్లీడింగ్ అయినా మేము అర్లీ స్టేజ్ లోనే సర్జరీ చేసి తీస్తాం. ఎండ్ స్టేజ్ లో నియోవాస్కులర్ గ్లకోమా అని అంటే ఎండ్ స్టేజ్ లో అలాంటి జబ్బులు వచ్చిన తర్వాత మనం కన్నును కాపాడే పరిస్థితి ఉండదండి. స్పెషల్ గా రెటీనా జబ్బులు అండి, వేరే ఏ జబ్బునైనా మనం కన్నును సర్జరీ చేసి కాపాడొచ్చు. ఒక రెటీనా అడ్వాన్స్ స్టేజ్ కి
1: చేరుకుందంటే
0: సర్జరీ చేసినా చాలా ప్రయోజనాలు చాలా తక్కువ ఉండవు. నాకు మెయిన్ కారణము ఈ చూపు కాపాడను ఎర్లీ స్టేజ్ లో నేను ఇక్కడ స్పెషాలిటీ ఓపెన్ చేసింది, స్పెషల్ గా అదే రీజన్.
1: స్థానికంగా మన నిజామాబాద్ లో ఇప్పుడు రెటీనాకి అవకాశం ఉంది.
0: అవునండి, అవునండి. నేను వచ్చిన తర్వాత ఒక నలుగురికి చేశాను, మంచి రిజల్ట్స్ వచ్చాయి. బట్ వాళ్ళు తొందరగా ప్రజెంట్ అయ్యారు, అది చాలా ఇంపార్టెంట్. రెటీనా సర్జరీస్ కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి, బట్ ఎర్లీగా రావాలి.
1: దశ దాటిపోయిన తర్వాత వస్తే మనం కూడా
0: రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది. పేషెంట్స్ కూడా రెటీనా సర్జరీ అయిందా, పొర సర్జరీ అయిందా అని తెలియదు వాళ్ళకి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటాయి. అది మనము అది వివరంగా చెప్పాలి వాళ్ళకి. సో మీకు ఉన్నది చాలా పెద్ద ప్రాబ్లము అని వివరంగా చెప్పాలి వాళ్ళకి. నా ఎయిమ్ ఏంటంటే ఇక్కడ రావడానికి అర్లీ స్టేజ్ లోనే పేషెంట్స్ ని గుర్తుపట్టి వాళ్ళకి ఎర్లీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే బ్లైండ్ అవ్వకుండా కాపాడాలి రెటీనా జబ్బుల నుంచి అనేది నా ప్రధాన కారణం నిజామాబాద్ లో రెటీనా స్పెషాలిటీ ఓపెన్ చేయడానికి.
1: బాగుంది డాక్టర్ శ్రీనివాస్ గారు. మరి పూట మా స్టూడియోకి వచ్చి రెటీనా అనే వ్యాధి కంటికి ఎందువల్ల వస్తుంది, వస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి, రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలు మా శ్రోతలకు చక్కగా తెలియజేసినందుకు మీకు మా ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్, క్యాటరాక్ట్, ప్యాకో, రెటీనా, లాసిక్, ఆర్ఓపి మరియు యువియా స్పెషలిస్ట్, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 9256 9256 67. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220.
3: ఇంతవరకు మీరు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం పాల్గొన్నారు. ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: పిల్లలము బడి పిల్లలము బావి భారత పౌరులము.
1: ఇప్పుడు 6వ తరగతి నుండి ఎం మానస ఒక నీతి పద్యం చదివి వినిపిస్తుంది.
2: వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. భావం, ఓ సుమతి, ఎవరైనా ఏదైనా చెప్పగానే తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకూడదు, అందులోనే నిజాన్ని తెలుసుకొని ప్రవర్తించువాడు నీతిపరుడు.
1: ఇప్పుడు 9వ తరగతి నుండి ఆర్వై నవీన ఒక కవిత చదివి వినిపిస్తుంది.
3: నా కవిత శీర్షిక నాన్న. నాన్న నడిచి వచ్చే దేవుడిలా కనిపిస్తాడు. గుండ్రటి ముఖం, ఛాయ తెలుపు, కోరమీసంతో గంభీరంగా కనిపిస్తాడు. నాన్నకు కోపం వస్తే ఇల్లంతా నిశ్శబ్దమవుతుంది. నాన్న గలగలా నవ్వితే ఇంట్లో ఇంద్రధనస్సు విరిసినట్లుంటుంది. నాన్న నడిచి వచ్చే దేవుడిలా కనిపిస్తాడు. నాన్న పని ముగించుకొని ఇంటికి వస్తున్నప్పుడు సంచి నిండా సరుకులతో పాటు మాకు తినుబండరాలు తెస్తాడు. నాన్న రాక కోసం మేమంతా గూటిలో పక్షుల్లా ఎదురుచూస్తాము. నాన్న నడిచి వచ్చే దేవుడిలా కనిపిస్తాడు.
1: కవిత చాలా బాగుంది కదూ. ఇప్పుడు 6వ తరగతి విద్యార్థులు ఎం రక్షిత, ఎల్ రుచిత, బి రితిక్ వినిపించు ప్లాస్టిక్ కవర్లు దాని అనర్థాలు సంభాషణ విందాం.
4: అక్క, మా టీచర్ ప్లాస్టిక్ కవర్లు వాటి నష్టాలు అనే అంశంపై వ్యాసం రాసుకురమ్మంది. ప్లాస్టిక్ కవర్లు వాడటం అంత ప్రమాదమా అక్క?
5: అవును చెల్లి, ప్లాస్టిక్ కవర్ల వలన చాలా అనర్థాలు ఉన్నాయి. ఇవి భూమిలో కలిసిపోకుండా వేల సంవత్సరాలు అలాగే ఉంటాయి. అంతేకాదు, ప్లాస్టిక్ కవర్లలో టీ, ఆహార పదార్థాలు తినడం వలన క్యాన్సర్, గుండె జబ్బులు, మెదడు మందగించడం వంటి సమస్యలు వస్తాయి.
6: జంతువుల ప్రాణాలకు కూడా నష్టం కలుగుతుంది అక్క.
5: అవును తమ్ముడు, ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్లలో పెట్టి పారేయడం వలన జంతువులు వాటిని తిని చనిపోతున్నాయి.
4: ప్లాస్టిక్ కవర్లను కాల్చితే ఏం జరుగుతుందక్క?
5: చెల్లి, ప్లాస్టిక్ కవర్లను కాల్చితే అత్యంత హానికరమైన డయాక్సిడ్, సల్ఫర్ డయాక్సిడ్ అనే విషవాయువులు వెలుబడతాయి. వీటి వల్ల క్యాన్సర్, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఓజోన్ పొర దెబ్బతిని ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
6: అమ్మో, అంత ప్రమాదమా అక్క?
5: అంతేకాదు తమ్ముడు, ప్లాస్టిక్ రసాయనాలు భూగర్భ జలాల్లో కలవడం వలన నీరు కలుషితమవుతుంది.
4: అక్క, నేను ప్లాస్టిక్ కవర్ల వలన వచ్చే అనర్థాలు మా స్నేహితులకు తెలుపుతాను.
6: నేను కూడా అక్క.
5: షబాష్ చెల్లి, షబాష్ తమ్ముడు. అంతేకాదు, మనమందరికీ ఫంక్షన్లలో, వేడుకలలో స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు ఉపయోగించాలని చెబుదాం.
6: అవునక్క, మార్కెట్కు వెళ్ళేటప్పుడు చేతి సంచులు వెంట తీసుకెళ్లాలని చెబుదాం.
4: అంతేకాదు, ఇడ్లీ, దోశ మొదలైన వాటి కోసం టిఫిన్ బాక్సులు వెంట తీసుకువెళ్లాలని చెబుదాం.
5: చాలా బాగా చెప్పారా తమ్ముడు, చెల్లి. మీ అందరికీ కూడా బాగా అర్థమైంది కదూ, మనం ఈరోజు నుంచి ప్లాస్టిక్ వాడడాన్ని తగ్గిస్తూ పర్యావరణానికి మేలు చేద్దాం, భూమాతను కాపాడుదాం.
1: ప్లాస్టిక్ భూతం కలిగిస్తున్న అనర్థాలను విన్నారు కదా. ఇప్పుడు ఎస్ అక్షయ్ పోతన భాగవతంలోని ఒక చక్కని పద్యాన్ని చదివి వినిపిస్తాడు.

0: పోతన మహాకవి రాసిన భాగవతంలోని పద్యం విన్నారు కదా. ఇప్పుడు ఆర్వై నవీన కొన్ని సామెతలు వాటి వివరణ చెబుతుంది.
1: కొన్ని సామెతలు వాటి వివరణ. అభ్యాసం కూసు విద్య. వివరణ: అభ్యాసం అంటే సాధన, సాధన విద్యకు మూలం. అభ్యాసం చేయటం వలనే విద్యను పొందవచ్చని అర్థం. అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. వివరణ: అదృష్టమైనా దురదృష్టమైనా మేము వస్తున్నామని చెప్పిరావు. అదృష్టం పట్టాలంటే వచ్చిన అవకాశాన్ని తెలివితో సామర్థ్యంతో అందిపుచ్చుకోవాలని అర్థం. దురదృష్టం అంటే సరి అయిన సమయానికి అవకాశాలు చేజారిపోవడం. అదృష్ట దురదృష్టాలు జీవితంలో వచ్చిపోయే సాధారణ విషయాలుగా గ్రహించాలి, అగ్నికి ఆజ్యం పోసినట్లు. వివరణ: మండుతున్న మంటలో నెయ్యి వేస్తే మంట మరింత ఎక్కువ అవుతుంది. ఎవరి మధ్య అయినా తగువు జరుగుతున్నప్పుడు దానిని ఆపడానికి ప్రయత్నించాలే కాని ఎక్కువ అవడానికి కారణం కాకూడదు. అందని పండ్లకు అర్రులు చాచినట్లు. వివరణ: అందుబాటులో లేని వాటి కోసం, ఏ విధంగా దక్కని వాటి కోసం ఆరాట పడకూడదని అర్థం. అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదు. వివరణ: ఆకలిగా ఉందని చెప్పకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు. విద్యార్థులు కూడా సందేహాలు ఉంటే నోరు తెరిచి అడిగితేనే సందేహాలు తీరుతాయని అర్థం.
0: సామెతలు చాలా బాగున్నాయి కదూ. ఇప్పుడు 9వ తరగతి నుండి కె అలేఖ్య రచించిన కొత్త వెలుగు కథానిక విందాం.
2: నా రచన కొత్త వెలుగు కథనిక. రాము బడికి యాళ్ళయింది, లేవరా గింత పొద్దెక్కిన లేవ వెందిరా జల్ది తయారుగా అని నానమ్మ అంటుంటే, అబ్బా నానమ్మ నాకింకా నిద్ర వస్తుందే అంటూ దుప్పటి కప్పుకున్నాడు రాము. రాము వాళ్ళ అమ్మ నాన్నలు చిన్నప్పుడే ఒక ప్రమాదంలో చనిపోవడం వలన నానమ్మ మనుమడిని గారాబంగా పెంచింది. ఆ నువ్వు నాకు 5 రూపాయలు ఇస్తేనే బడికిపోతా, ఇస్తావా అయ్యవా అంటాడు రాము. ఇస్తాను కానీ ముందు జల్ది తయారు కారా, టైం చూడు ఎంత అవుతుందో. నానమ్మ నేను బడి నుంచి వచ్చాక నాకు కొత్త బట్టలు కొనియే, బట్టలన్నీ పాతగైనాయి, నువ్వు నాకు కొత్త బట్టలు కొనిస్తేనే రేపు బడికిపోతా చూడు మళ్ళా అని రాము వారం చేస్తుంటే, అప్పుడు నానమ్మ, రాము నన్ను గిట్ల ఊక సతాయించదురా, నీ పుట్టినరోజుకు కొనిస్తా, ముందు పోబిడ్డా. రాము బడికిపోయాక నానమ్మ పొలం పనికి పోయింది. రోజంతా కష్టపడి 4 పైసలు సంపాదించి మనమడిని పోషిస్తుంది. రాము పుట్టినరోజు వస్తుంది, కొత్త బట్టలు కొనడానికి నా కాడ ఎక్కువ పైసలు లేవు, ఈరోజు నుంచి జరంత ఎక్కువ పని చేస్తా, ఆదివారం కూడా పనికిపోతా అనుకుంటుంది నానమ్మ. నానమ్మ, ఓ నానమ్మ, ఈరోజు ఆదివారం కదే, యాడికి పోతున్నావు? పొలం పనికి బిడ్డ, ఇవాళ కూడా పోతావా? ఆవు బిడ్డ, రోజు పోతేనే పైసలు ఎక్కువ వస్తాయి, నీ పుట్టినరోజుకు బట్టలు వస్తాయి, నేను నీతోనే వస్తానే, నువ్వెందుకు బిడ్డ గాడికి? ఆ నేనొస్తా చెబితే వినడు తిక్క సన్నాసి, సరేరా. పొలంలో నానమ్మ పనిచేస్తుంటే రాము పొలం గట్టు మీద ఆడుకుంటుండు. అరే నానమ్మ చిన్నప్పటి నుండి పనిచేస్తూనే ఉంది, గింత మంచి నీళ్లు అయినా తాగుతలేదు, వంచనాడు ఎత్తుతనే లేదు. నానమ్మ, ఓ నానమ్మ, అరెంతసేపు పనిచేస్తావే, నీళ్లు తాగు. నువ్వెందుకు బిడ్డ గిడికి వస్తున్నావు? ఇగో ఈ 10 రూపాయలు తీసుకొని ఇంటికి పో, నేను జరాగి వస్తా. నానమ్మ ఇవి 10 రూపాయలు కావే, 100 రూపాయలు. అయ్యో అట్లనా, కళ్ళు సరిగ్గా కానెత్తలేవు కదా బిడ్డ, ఏమీ తెలుస్తలేదు. ఈ మాటలు విన్న రాము కళ్ళలో నీడి తిరిగినాయి. అరే నానమ్మ నా కోసం మస్తు కష్టపడుతుంది, నాకు బట్టలు కొనాలని ఆదివారం కూడా పనిచేస్తుంది, నేనేమో రోజు నాయనమ్మను సతాయిస్తున్నా, నేను గిట్లా చేయొద్దు, ఇప్పటి నుండి నానమ్మ చెప్పినట్లు వింటా, రోజు బడికిపోతా, నేను కూడా సెలవులలో పనిచేసి పైసలు సంపాదించి నానమ్మకు కళ్ళద్దాలు కొంటా అనుకుని రాము మంచి పిల్లవాడిగా మారిపోయాడు. చక్కగా చదువుకుంటున్నాడు. సెలవు రోజులలో నాయనమ్మ వెంట పొలం పనికి పోయి పనిచేస్తుండే. రాము పని చూసిన పొలం యజమాని రాము కూడా పైసలు ఇస్తుండే. అట్లా రాము 300 రూపాయలు జమ చేసిండు. నానమ్మ మనమడి బట్టల కొరకు 500 జమ చేసింది. ఒక్కోరోజు నానమ్మ అంగడికి పోయి రాముకు కొత్త బట్టలు కొన్నది. రాము పట్నం పోయి నానమ్మకు కళ్ళద్దాలు కొన్నాడు. మరునాడు రాము పుట్టినరోజు. ఆ రోజు రాము ఉదయాన్నే లేచి తల స్నానం చేసి నానమ్మ కాళ్ళకు దండం పెట్టాడు. అప్పుడు నాయనమ్మ, రాము కళ్ళు మూసుకో అంది. అప్పుడు రాము కళ్ళు మూసుకున్నాడు. పో బిడ్డ, ముందుకి బట్టలు వేసుకొని రా అంది నానమ్మ. రాము కొత్త బట్టలు వేసుకొని వచ్చాడు. మణిమడిని చూసి మురిసిపోయింది నానమ్మ. రెండు చేతులతో కళ్ళు నలుముకుంటూ పదే పదే చూసి సంబరపడ్డది. నానమ్మ, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకురా, నువ్వు ముందు కళ్ళు మూసుకో అన్నారు. నానమ్మ కళ్ళు మూసుకోగానే తాను కొన్న కళ్ళ జోడును నానమ్మ కళ్ళకు తడిగాడు. ఇప్పుడు కళ్ళు తెరువు అన్నాడు. నానమ్మ ఇప్పుడు అంత స్పష్టంగా కనిపిస్తుంది. నానమ్మ కళ్ళకు కొత్త వెలుగు వచ్చినంత ఆనందం. మనుమడు కొత్త బట్టలతో మెరిసిపోతున్నాడు. నానమ్మ ఆనందంతో మురిసిపోతుంది. చెమ్మగిలిన కనులతో మనుమడిని ప్రేమతో ఆలింగనం చేసుకుంది నానమ్మ.
0: కే అలైక్య, తాను సొంతంగా రచించిన కొత్త వెలుగు కథానిక చాలా బాగుంది కదూ అలైక్య, నీకు అభినందనలు. ఇప్పుడు వై రాజశ్రీ 6వ తరగతి నుండి ఒక చక్కని కవిత చదివి వినిపిస్తుంది.
3: నా కవిత శీర్షిక మరువకు. అమ్మ ప్రేమ ఆకాశమంతా, నాన్నలాలన సముద్రమంతా. అమ్మ ప్రేమ ఆకాశమంతా, నాన్నలాలన సముద్రమంతా. అమ్మ తిట్టిందని అలుగకు, నాన్న కొట్టాడని ఏడవకు. అమ్మ తిట్టిందని అలుగకు, నాన్న కొట్టాడని ఏడవకు. అమ్మ తిట్టినా నాన్న కొట్టినా నీ మంచి కోసమే అని మరువకు.
0: కవిత చాలా బాగుంది కదూ రాజశ్రీ, నీకు అభినందనలు. ఇప్పుడు 6వ తరగతి నుండి బీరితిక్ ఒక నీతి పద్యాన్ని చదివి వినిపిస్తాడు.
4: నీళ్లలోని చేపనరి మాంసం ఆశకు, గాలమందు చిక్కికోలునట్లు. ఆశ పుట్టి మనసు డారీతి చెడిపోవు, విశ్వదాభి రామ వినురవేమ భావం. ఓ వేమనా, నీళ్లలోని చేప వానపాముని తినాలనే ఆశతో గాలానికి చిక్కుతుంది. దురాశ గల మానవుడు కూడా అలాంటి దుష్టుటే వస్తుంది.
5: ఇప్పుడు 9వ తరగతి నుండి బి అఖిల కోయదొర ఏకపాత్ర అభినయం వినిపిస్తుంది, విందామా మరి.
0: దండాలు బాబు దండాలు దండాలు, కొండ కోనల్ల నుండి వచ్చినానండి. మాయమ్మ మంకాలి చెప్పినాదండి, ఈసాక పట్నానికెళ్ళమంది. దండాలు బాబు దండాలు దండాలు, ఏస భాషలు నావి నాగరికం కావు. కల్లా కపటం లేని నేస్తాలు చేస్తాను, కాలమ్మ పలుకుల్ని చెప్పిపోతాను. నా నోటి మాటలు పరమసత్తేలు, సెయ్యి సూడంగాన సిటికెలో చెబుతాను. దండాలు బాబు దండాలు దండాలు, జరిగింది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను, జరగబోయేది చెబుతాను. ఏది ఆ సెయ్యిట చూపించు. ఓ అబ్బో, పని చేయకుండానే దెబ్బకు లక్షాధికారివి కావాలనుకుంటూ లాటరీ టికెట్లు కొంటున్నావా? పాపిష్టి పైసలకు ఆశ పడవద్దు, ఆ పైస ఎంత కాలం నిలవదు. పని చేసి పైస నిలుపుకో తండ్రి, మాంకాలి పలుకుల్ని నేను చెప్పినాను. ఇనుకుంటే నీ బతుకు బాగుపడతాది, ఇనకుంటే మాంకాలి ఎగిరెగిరి పడతాది. నీ గుర్తుగా నాకు కానుకొక్కటీ సాలు. దండాలు బాబు దండాలు దండాలు, పోయి వత్తానింక పోయి వత్తాను. మాంకాలి దయ ఉంటే మళ్ళీ వత్తాను.
5: అఖిల వినిపించిన కోయదొర ఏకపాత్ర అభినయం చాలా బాగుంది కదూ. ఇప్పుడు 9వ తరగతి నుండి RY నవీన కొన్ని పొడుపు కథలు అడుగుతుంది. పిల్లలు మీరంతా జవాబులు చెప్పాలి.
1: పొడుపు కథలు. కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది, ఏమిటది?
6: మేఘం.
1: తల నుండి పొగ చిమ్ముతుంది, భూతం కాదు, కళ్ళు ఎర్రగా ఉంటాయి. రాకాసి కాదు, పాకిపోతుంది, కాని పాము కాదు, ఏమిటది?
6: రైలు.
1: కుడితి తాగదు, మేతమేయదు, కాని కుండెడు పాలు ఇస్తుంది, ఏమిటది?
6: తాటి చెట్టు.
1: ఆకాశాన ఎగురుతుంది, కాని పక్షి కాదు, మనిషిని ఎగురువేసుకుపోతుంది, కాని గాలి కాదు, ఏమిటది?
6: విమానం.
1: ఎంత ఇచ్చినా తరగనిది, అంతకంతకు పెరిగేది, ఏమిటది?
6: విద్య.
1: నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది, ఏమిటది?
6: నీడ.
1: అమ్మకు తమ్ముణ్ణి కాదు, కాని అందరికీ మామను, ఎవరాయినా?
6: చందమామ.
1: రాజావారి తోటలో రోజాపూలు, చూసేవారే కాని కోసేవారు లేరు.
6: నక్షత్రాలు.
1: ఒల్లంత ముళ్ళు, కడుపంతా చేదు. ఏమిటది?
7: కాకరకాయ.
1: చిటపట చినుకులు, చిటారి చినుకులు, ఎంత కురిసినా వరదలు రావు. ఏమిటది?
6: కన్నీళ్ళు.
0: నవీన అడిగిన పొడుపు కథలకు చాలా చక్కని సమాధానం.

0: గొప్పదనం చాలా బాగుంది కదూ. ఇప్పుడు 6వ తరగతి విద్యార్థులు ఎస్ రాహుల్, బి రితిక్, ఎండి జేబా ఫిర్దోస్, వై రాజశ్రీ సమర్పించు పుణ్యఫలం నాటిక విందాం.
1: బాబు రాఘవ,
2: పిలిచారా నాన్నగారు?
1: అవును నాయన, ఈరోజు శనివారం కదా, నా పూజకు సమయమయ్యింది. నీవు ఈ డబ్బులు తీసుకొని ఒక అరడజను అరటి పండ్లు తీసుకురా.
2: అలాగే నాన్నగారు. అదిగో ఆ దూరంలో ఒక బండి కనిపిస్తుంది, త్వరగా వెళ్ళి పళ్ళను తీసుకొస్తాను. అరటి పండ్లు ఎట్లా డజన్ అండి?
3: 20 రూపాయలు.
2: ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని అరడజన్ అరటి పండ్లు ఇవ్వండి.
3: సరే ఇదిగో తీసుకో.
2: అమ్మయ్యా, అరటి పండ్లు కొన్నాను, ఇక త్వరగా ఇంటికి వెళ్ళాలి. నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు.
4: బాబు, ఆకలిగా ఉంది, 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. ఏమైనా ఉంటే దానం చేసి నా ఆకలి తీర్చి పుణ్యం కట్టుకోండి బాబు. బాబు దానం చేయండి.
2: అయ్యో పాపం ఈ ముసలమ్మ, ఆకలితో బాధపడుతుంది, ఎప్పుడు తిన్నదో ఏమో. ఆకలిగా ఉందా అవ్వా? ఇదిగో ఈ పండ్లు తిని నీ ఆకలిని తీర్చుకో. దగ్గరలో నీటి పంపు కూడా ఉంది, నేను నీళ్లు తీసుకొస్తాను. అందాక ఈ పండ్లు తిని నీ ఆకలిని తీర్చుకో. ఇదిగో అవ్వా నీళ్లు త్రాగు. ఆకలి తీరిందా అవ్వా?
4: నాయనా, నీవు నా ఆకలి తీర్చి నా ప్రాణాలు కాపాడావు. నువ్వు సల్లంగుండు నాయనా, సల్లంగుండు.
2: సరే అవ్వా, నేను ఇక వెళ్ళాలి.
1: ఏమిటి రాఘవ ఇంకా రావడం లేదు? పండ్ల కొరకు వెళ్ళి చాలాసేపు అయింది. ఆ అదిగో ఆ వచ్చేది రాఘవనే. వచ్చావా నాయన? ఫలం తెచ్చావా? ఏవి ఇలా తీసుకురా.
2: నాన్నగారు నన్ను మన్నించండి, నేను మీరిచ్చిన డబ్బులతో పండ్లు కొన్నాను, కానీ దారిలో ఒక ముసలమ్మ ఆకలితో బాధపడుతుంటే ఆమె ఆకలి తీర్చాను. నన్ను మన్నించండి నాన్నగారు.
1: చాలా మంచి పని చేసావు నాయన. ఇతరుల ఆకలి తీర్చడం కంటే పుణ్యఫలం ఏముంది? నీవు ఫలం తేలేదు, కానీ ముసలమ్మ ఆకలి తీర్చి పుణ్యఫలం తెచ్చావు.
0: పుణ్యఫలం నాటిక చాలా మంచి సందేశం అందించింది కదూ. ఇతరుల ఆకలి తీర్చడమే పూజకు పరమార్థమని చాలా చక్కగా సందేశం అందించారు. చివరిగా 6వ తరగతి నుండి ఎల్ రుచిత, ఎం రక్షిత, ఎండి జేబా ఫిర్దోస్, ఎస్ మానస, వి నవనీత, ఎం అక్షర వినిపించు ఒక దేశభక్తి గీతం బృందాగానం విందాం.

0: ఇందల్వై మండఫలం నాటిక చాలా మంచి సందేశం అందించింది కదూ, ఇతరుల ఆకలి తీర్చినది.
1: మాట అమృతం కంటే తీయమైనది, అందుకే మాటను జాగ్రత్తగా వాడుదాం, బంధాలం బలపరుచుకుందాం.
0: మాట గొప్పదనం, చాలా బాగుంది కదూ. ఇప్పుడు 6వ తరగతి విద్యార్థులు ఎస్ రాహుల్, బి రితిక్, ఎండి జేబా ఫిర్దోస్, వై రాజశ్రీ సమర్పించు పుణ్యఫలం నాటిక విందాం.
2: బాబు రాఘవ
3: పిలిచారా నాన్నగా?

0: అవును నాయన, ఈరోజు శనివారం కదా, నా పూజకు సమయమయ్యింది. నీవు ఈ డబ్బులు తీసుకొని ఒక అరడజను అరటి పండ్లు తీసుకురా.
1: అలాగే నాన్నగారు. అదిగో ఆ దూరంలో ఒక బండి కనిపిస్తుంది, త్వరగా వెళ్ళి పళ్ళను తీసుకొస్తాను. అరటి పండ్లు ఎట్లా డజన్ అండి?
2: 20 రూపాయలు.
1: ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని అరడజన్ అరటి పండ్లు ఇవ్వండి.
2: సరే ఇదిగో తీసుకో.
1: అమ్మయ్యా, అరటి పండ్లు కొన్నాను, ఇక త్వరగా ఇంటికి వెళ్ళాలి. నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు.
3: బాబు, ఆకలిగా ఉంది, 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. ఏమైనా ఉంటే దానం చేసి నా ఆకలి తీర్చి పుణ్యం కట్టుకోండి బాబు. బాబు దానం చేయండి.
1: అయ్యో పాపం ఈ ముసలమ్మ, ఆకలితో బాధపడుతుంది, ఎప్పుడు తిన్నదో ఏమో. ఆకలిగా ఉందా అవ్వా? ఇదిగో ఈ పండ్లు తిని నీ ఆకలిని తీర్చుకో. దగ్గరలో నీటి పంపు కూడా ఉంది, నేను నీళ్లు తీసుకొస్తాను. అందాక ఈ పండ్లు తిని నీ ఆకలిని తీర్చుకో. ఇదిగో అవ్వా నీళ్లు త్రాగు. ఆకలి తీరిందా అవ్వా?
3: నాయనా, నీవు నా ఆకలి తీర్చి నా ప్రాణాలు కాపాడావు. నువ్వు సల్లంగుండు నాయనా, సల్లంగుండు.
1: సరే అవ్వా, నేను ఇక వెళ్ళాలి.
4: ఏమిటి రాఘవ ఇంకా రావడం లేదు? పండ్ల కొరకు వెళ్ళి చాలాసేపు అయింది. ఆ అదిగో ఆ వచ్చేది రాఘవనే. వచ్చావా నాయన? ఫలం తెచ్చావా? ఏవి ఇలా తీసుకురా.
1: నాన్నగారు నన్ను మన్నించండి, నేను మీరిచ్చిన డబ్బులతో పండ్లు కొన్నాను, కానీ దారిలో ఒక ముసలమ్మ ఆకలితో బాధపడుతుంటే ఆమె ఆకలి తీర్చాను. నన్ను మన్నించండి నాన్నగారు.
4: చాలా మంచి పని చేసావు నాయన. ఇతరుల ఆకలి తీర్చడం కంటే పుణ్యఫలం ఏముంది? నీవు ఫలం తేలేదు, కానీ ముసలమ్మ ఆకలి తీర్చి పుణ్యఫలం తెచ్చావు.
5: పుణ్యఫలం నాటిక చాలా మంచి సందేశం అందించింది కదూ. ఇతరుల ఆకలి తీర్చడమే పూజకు పరమార్థమని చాలా చక్కగా సందేశం అందించారు. చివరిగా 6వ తరగతి నుండి ఎల్ రుచిత, ఎం రక్షిత, ఎండి జేబా ఫిర్దోస్, ఎస్ మానస, వి నవనీత, ఎం అక్షర వినిపించు ఒక దేశభక్తి గీతం బృందాగానం విందాం.

0: దేశభక్తి గీతం చాలా బాగుంది కదూ. ఇంతవరకు మీరు ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు.
1: ఇంతవరకు మీరు బాలభారతి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్లారెడ్డిపల్లె విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. ఇంతతో ఈనాటి బాలభారతి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 9:36.

0: మనసుకు హాయినిచ్చే స్వరాలు, జ్ఞాపకాలను మెల్లగా తాకే గీతాలు మీ అందరి వాట్సాప్ సందేశాలతో ప్రారంభమవుతోంది మీ హృదయ రాగాలు. మీరు కోరుకున్న పాటలు, మీ మనసుకు నచ్చిన పాటలు ఇక వచ్చే గంటంతా మీకోసం మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు నచ్చిన పాట వివరాలు, మీ పేరు, మీ ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ మరోసారి 8462245066 ఈ నంబర్కి పంపించండి. నేను మీకు వినిపించేస్తాను మీకు నచ్చిన పాటలు. మరి తొలి గీతంగా మనం వినబోతున్నాం మాయదారి మల్లిగాడు సినిమా నుంచి పాట. మరి ఈ పాట కోసం వాట్సాప్ సందేశం పంపించిన వారు కీసరా ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం వినేద్దాం ఈ పాట.
1: Hey!

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న విరామం.
1: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
3: అబ్బా అదిరింది.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
5: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9440004837.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: విరామానంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి నెక్స్ట్ వాట్సాప్ సందేశం పంపించిన వారు ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచార్య నగర్ నుంచి జిందమ్మ హరి లక్ష్మి, జిందమ్ భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, భానుతేజ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు కల్పన చిత్రం నుంచి పాటను వినిపించమని. మరి వీరందరి కోసం వినిద్దాం ఈ పాట.

శ్రోతలు 100.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు మీకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. తర్వాత మెసేజ్ పంపించిన వారు వీరు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. వీరు నిర్మల్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ. మరి వీరందరి కోసం వినేద్దాం పంజా సినిమా నుంచి ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: తాతయ్య ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: ముద్దు, కొత్త కర్నెల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
5: ఆగు ముద్దు.
4: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
5: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
4: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

శ్రోతలు 3.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీ మనసుకు నచ్చిన పాటలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో. నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు నిజామాబాద్ వినాయక్ నగర్ నుంచి అనిల్ కుమార్, శ్రీదేవి, అక్షర, కృష, సుజాత, రేణుక, సీతారెడ్డి, పల్లవి, తేజ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం క్రిమినల్ సినిమా నుంచి ఓ మంచి పాట వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం వినేద్దాం ఈ పాట.

శ్రోతలు 3.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు ఉత్సాహాన్ని నింపే పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు రఘునాథపురం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం వినేద్దాం పండింటి కాపురం సినిమా నుంచి ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న విరామం.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

శ్రోతలు 102.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి మీ మనసుకు నచ్చిన పాటలు వినాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మా వాట్సాప్ నంబర్ 8462245066 ఈ నంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు, మీ పేరు ఊరు పేరు టైప్ చేసి పంపించేయండి, నేను వినిపించేస్తాను.

మీరు విన్న పాట జనతా క్యారెట్ సినిమాలోనిది. ఈ పాట కోసం వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు నిజామాబాద్ ఆదర్శ్ నగర్ మేరీ భవన్ కాలనీ నుంచి ఆనంద్ కుమార్, అనురాధ, అభిజ్ఞ, అనుజ్ఞ, హనుమత్ దాసు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి విన్నారు కదా పాట?

శ్రోత 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు మీకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మీకు నచ్చిన పాటలు. మరి ఇందాక మీరు విన్న పాట అల్లరి మనసు సినిమాలోనిది. మరి ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపించిన వారు బోధన్ నుండి రఘు, రవి, రాజు ఇంకా వారి కుటుంబ సభ్యులు.

మీరు ఇందాక విన్న పాట ప్రేమబంధం సినిమాలోనిది. మరి రిక్వెస్ట్ చేసిన వారు నిజామాబాద్ వినాయక్ నగర్ నుంచి కూర్చిన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్కమల్, వినోద్ కుమార్. మరి వీరు అడిగారు గాలి మేడలు సినిమా నుంచి పాట. మరి ఈ పాట ఈ సినిమా ప్రస్తుతం అందుబాటులో లేదు, మరి దీనికి బదులుగా ఈ పాట వినిపించాను, విన్నారు కదా. మరి ఇదే పాట కోసం రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమా. మరి మీరు కూడా విన్నారు కదా. మరి కార్యక్రమంలో మనం చివరిగా వినబోయే పాట చీమలదండు సినిమా నుంచి. మరి ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపించారు రంగారెడ్డి జిల్లా కడతా నుంచి కాన్గుల గోపాల్. మరి వీరి కోసం విందాం ఈ పాట.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని రాష్ట రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. త్వరలో క్యూర్ పరిధిలో తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఏడాది తిరిగేలోగా వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ నిన్న సచివాలయంలో చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవం కోసం ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన జీవో జారీ చేసింది. రాష్టంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతులకు క్షేత్రస్థాయిలో ఉపయోగపడే సూచనలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో భర్తీ చేసే 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు టీశాట్ డిజిటల్ కంటెంట్ అందించనుందని సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మన రాష్ట యువతకు ఉద్యోగాలు సాధించడానికి వీలుగా పరీక్షకు సంబంధించిన కంటెంట్ను డిజిటల్ లెసన్స్ ద్వారా అందించాలని నిర్ణయించామన్నారు. సైబరాబాద్ షీ టీమ్స్ ఈ నెలలో 104 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి పబ్లిక్ ప్లేసుల్లో అసభ్యకర చేష్టలకు పాల్పడిన 29 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 37 మందిపై కేసులు నమోదు చేయగా మిగిలిన వారిని కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. కాగా ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఈఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఈఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి సమయం 10:03. 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఇత్తడిలో మైనపు నెరువు ఆదిలాబాదు జిల్లా గోండు ఓజు కళాకారులు ఇత్తడి బొమ్మల కళలపై రేడియో రూపకం. రూపకల్పన సుమనస్పతిరెడ్డి, సహకారం దూర్వ భూమన్న, కట్ట లెనిన్ వ్యాఖ్యానం కట్ట లెనిన్, పి కమలాకర్ రెడ్డి.

0: గోండ్వానా అడవుల్లో ఒక ఆదిమ రాత్రి. ఉరుమురిమి ఒక తీక్ష్ణమైన మెరుపు కాంతి ఆకాశం నుంచి బయలుదేరి పెద్ద పెద్ద తేనెతుట్టెలను తన కడుపులో దాచుకున్న ఒక ఘనమైన అడవి పుట్టలోనికి ప్రవేశించింది. ప్రవేశించి ఆ తేనెతుట్టెల లోపల తన సన్నని వెలుగు చిరుతీగలను సుతారంగా తిప్పుతూ ఆ తుట్టెల ఆకారంలో తానే తిష్టవేసింది. లోపలే ఉండిపోయిన మెరుపు ఏమి దింగానా, ఏమి కక్కిరిబిక్కిరి చేసిందేమోనని పుట్టను పగులగొట్టి తవ్వి చూస్తే దొరికాయి మెరుపుతీగ సన్నసన్నని దారాల నెమ్మది అల్లికతో తయారైన అందమైన మిసిమి రూపాలు, వెలుగు శిల్పాలు. మెరుపును మట్టితో పోతపోస్తే రూపుదిద్దుకుంటాయి వెలుగు నిండిన శిల్పాలు అని బోధపడింది గోండు గురువుకు. ఆ ఎరుకతో అతడు తయారు చేసిచ్చిన ఇత్తడి పూజ, క్రతువుల చిహ్నాలు, వస్తువులు, బొమ్మలతోనే ఆదివాసుల మతధర్మాలకు ఒక వింతైన సోయగం వచ్చింది. ఆ కళనే ఇయాల డోక్రా అంటున్నాము.
1: ఒక అడవిలో ఒక పుట్ట ఉండేది. ఆ పాము పుట్ట లోపల తేనె, సురువే అని దాని పేరు, తేనె. అది పైనుంచి పెరుగు మెరుపు పడి తేనె ఉన్నదో అక్కడక్కడ ఆకారం చేసి మట్టిలో ఉన్నది అక్కడ. అయితే ఆ తోలను ఒక మా వృద్ధుడు అంతే పూర్వజులు ఆ పుట్ట లోపల ఎందుకు మెరుస్తున్నది, ఏం మెరుస్తున్నది తవ్వి చూసిండు. చూసిన తర్వాత ఆయన ఆలోచించుండు, అరే ఇట్లా మరి మనం తేనె మైనంతో ఆకారం చేసి పైనుంచి మట్టి వేస్తే కొన్ని ఆకారాలు మనం తయారు చేయవచ్చు, తయారు చేయమని ఒక ఆలోచించి ఒక కళని తయారు చేసిండు.
2: డోక్రా కళ ఎలా పుట్టింది అన్నదాని గురించి తనకు తెలిసిన కథను ఇలా చెప్పుకొచ్చారు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం బెల్సారి రాంపూర్ గ్రామానికి చెందిన ఓజా కళాకారుడు ఉయిక ఇంద్రజిత్. డోక్రా కళను కొన్ని వేల సంవత్సరాల క్రితం బెంగాల్ ప్రాంతంలోని డోక్రా అనే ఆదివాసీ వారు సృష్టించారు. అక్కడి నుంచి ఒరిస్సా, మధ్యప్రదేశ్ మీదుగా దక్షిణ భారతదేశానికి విస్తరించింది ఈ కళ.
1: దేశంలో డోక్రా అనేది ఒకటే కళ ఉన్నది, కానీ కొన్ని ప్రాంతాలలో కొన్ని డిజైన్స్ ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ బస్తర్లో పెద్దగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, బాగా కళాకారులు ఉన్నారు అక్కడ. నెక్స్ట్ అంటే ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు అయితే తెలంగాణ వచ్చింది. ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆదిలాబాద్ డిస్టిక్లో కొన్ని ట్రైబల్ ఆర్టికల్స్ చేసే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ దాని తర్వాత ఒడిస్సా. ఈ క్రాఫ్ట్ ఒకేసారి అయ్యే క్రాఫ్ట్ కాదు, ఇది ముందు మళ్ళీగా ఆకారం అవుతుంది, దాని తర్వాత సహి ఆకారం అవుతుంది, దాని తర్వాత డిజైన్ అవుతుంది, డిజైన్ తర్వాత పూత పోసినా అప్పుడు మేము మాకు విగ్రహం తయారవుతుంది పూత పోసినప్పుడు. అయితే మనిషి కూడా పుట్టేటప్పుడు ముందు కొంచెం ఆకారం అవుతాడు, దాని తర్వాత డిజైన్ ఆకారం అవుతాడు, దాని తర్వాత బయటకు వస్తాడు. ఇది కూడా అంటే అటువంటి కళ ఇది.
2: అసలు ఒక డోక్రా ఇత్తడి బొమ్మ తయారు చేయడం వెనుక ఉన్న శ్రమను, పద్ధతిని గురించి విందాం.
1: అంటే ఇది డోక్రా అనేది ఒకసారి తయారు కాదు. ఫస్ట్ మేము ఆవు పేడతో మామూలు ఆకారం చేస్తాం, బట్ట పట్టిన మట్టితోని దానికి పూర్తిగా ఆకారం ఇస్తాం. మట్టి ఆకారం సైజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ విగ్రహం ఉంది, ఒక బెల్ ఉన్నది బెల్ ఆకారం, అది ఆవు పేడ మట్టితోని మామూలు ఆకారం చేసిన. ఆవు పేడ మట్టి ఒక 30%, 70% మట్టి, 70% కలిపిన తర్వాత అది మంచిగా ఆకారం అయితే.
2: ఇంటిల్లిపాది ఈ వస్తువుల తయారీలో పాలు పంచుకుంటారు.
3: నా పేరు కోవ వనిత, నేను ఇంద్రజిత్ గారి చెల్లెల్ని. నేను స్టార్టింగ్ లో స్కూల్ కి వెళ్ళేదాన్ని. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఖాళీ టైంలో అన్నయ్య పక్కన కూర్చుని మంచిగా చూసేదాన్ని. అయితే అన్నయ్య ఏం చేస్తుండనో చూసి ఇక వనిత కొంచెం నేర్చుకుంటావా అని అంటే అన్నయ్య పక్కన కూర్చొని ఇలా డిజైన్ చేసేదాన్ని. సార్ పుట్ట మట్టి తీసుకొచ్చి దంచుతాం, దంచి మళ్ళా దానికి జల్లెడ పడతాం సార్, స్మూత్ అయిపోతుంది. స్మూత్ అయిన తర్వాత తాబెల్లును ఆకారం చూసి మేము మట్టితో చేస్తాం. మట్టితో చేసిన తర్వాత ఎండబెడతాం సార్, వన్ డే ఎండుతుంది, ఒక రోజులో ఎండిపోతుంది. మళ్ళీ ఎండిందా లేదా అని చూస్తాం సార్. చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకా స్మూత్ చేస్తాం సార్, నున్నగా చేస్తాం. బట్టతోని కూడా నున్నగా చేయొచ్చు. తర్వాత డిజైన్ చేస్తాం సార్.
4: అయితే ఇప్పుడు ముందేమో మైనంతో దారాలు తీస్తారు, ఆ దారాలతో డిజైన్ చేయడానికి దాన్ని వాడతారు. ఏదో ఆకారం తయారు చేసి దాని మీద ఈ దారాలు చుడతారు మీరు, కళ్ళంతా అక్కడ ఉన్నది.
3: అవును, మైనపు దారంతో చుట్టుతాం సార్. చుట్టిన తర్వాత మళ్ళీ కళ్ళు, నోరు, చెవులు అది చేయాలంటే ఇంకా చిన్న తీగే తీసి, సన్నటి తీగ తీసి మళ్ళా డిజైన్ చేస్తాం సార్. డిజైన్ చేసిన తర్వాత ఇంకా స్మూత్ మట్టితోని మెత్తుతాం సార్. మెత్తేటప్పుడు రెండు హోల్ ఉంచుతాం సార్, రంధ్రాలు ఉంచుతాం. ఉంచిన తర్వాత మళ్ళీ స్మూత్ మట్టితోని మెత్తుతాం. మెత్తిన తర్వాత ఎండబెడతాం. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ వేరే మట్టితోని ఇంకా మెత్తుతాం సార్.
1: మొదటి మట్టి స్మూత్ ఉంటుంది, బట్టపట్టిన మట్టి. అవి డిజైన్ కోసం మెత్తుతాం పైన. మరి దానిపైన రఫ్ మట్టి ఉంటుంది, అది కరగబోసినప్పుడు అది లావా బయట లేకుండా డబల్ మెత్తుతాం. అంటే ఒకే రెండు సార్లు, ఒకటి డిజైన్ కోసం మెత్తుతాం, దాని తర్వాత ఇతడి కరగబోస్తాం కదా అది మజబూత్ ఉండాలని గట్టిదానం కోసం.
4: అంటే విగ్రహం చుట్టూ మట్టి వేసినారు, ఆ తయారైంది, దాన్ని తీసుకెళ్లి ఆ మొత్తాన్ని తీసుకెళ్లి బట్టిలో పెడతాం.
3: బట్టిలో పెడతాం సార్.
4: బట్టి ఎట్లా తయారు చేస్తారు
1: అంటే దీని బట్టికి దానికి తవ్వుతాం అన్నట్టు, ఉంటుంది ఒక 1.5 ఫీట్. దాని తర్వాత దానికి ఇక సిరిమాను కట్టెలు, సండ్ర కట్టెలు,
4: సిరిమాను సండ్ర
1: రెండే బట్టలు వేరు పట్టి పనికి రాదు. ఇవి చాలా మజబూత్ ఉంటుంది అంటు, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది.
4: దాంట్ లోపల మీరు మట్టి రుద్ది చేసిన విగ్రహాలన్నీ, మట్టి మేగిన విగ్రహాలన్నీ తీసుకెళ్లి?
3: అవును సార్, బట్టిలో పెడతాం. బట్టిలో పెట్టిన తర్వాత మైనం కరిగిపోతుంది సార్. కరిగిపోయిన తర్వాత
4: తానంతా
3: తాను కాదు సార్, అది తీయచ్చు లేకపోతే అక్కడనే కరిగిపోతుంది. తర్వాత ఇత్తడిని కరగబెట్టేసి ఏదైతే హోల్ ఉందో దాని లోపల పోతుంది సార్.
4: మైనం ఖాళీ అయిపోయింది, డిజైన్ లోపల ఉన్నది, ఆ డిజైన్ ని మళ్ళీ తీయాలి అంటే మీరు ఇందులో లోహం
3: పోయాలి. పోయిన తర్వాత డిజైన్ వచ్చేస్తుంది సార్, లోపల ఉంటది. మళ్ళా

0: తీసేసి బయటకు ఉంచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ చల్లారిపోతుంది. అప్పుడు మెల్లగా తీస్తాం సార్ మట్టిని. దేంతో చిన్నది కొట్టిన తర్వాత మెల్లగా తీసేస్తే అది డిజైన్ కనిపిస్తుంది సార్.
1: ఆకారం మీకు బయటకు వచ్చేస్తుంది. అది గంట అయితే గంట, జంతువు అయితే జంతువు, లేకపోతే తాబేలు అయితే తాబేలు వస్తుంది.
2: ఈ డోక్రా వస్తువులకు గోండు మొదలగు ఆదివాసీల జీవితాల్లో గొప్ప మతపరమైన ప్రాధాన్యం ఉన్నది.

0: ఇది పెర్సపేన్ సల్లా. ఇది మామూలుగా తయారు చేయం. ఒక ప్రయత్నంగా దీనికి ఒక టైం ఉంటుంది. గ్రహణం పట్టినప్పుడు ఏదైనా మంచి వస్తువులు కలుపుకొని చేస్తాం.
1: ఇదేదో చిన్న సగం పెన్సిల్ లాగా ఉన్నది, దాని మీద కొంత అలంకారం ఉన్నది.
0: నాలుగు మేళ్ళకి నాలుగు ఇట్లా చుక్కలు ఉంటాయి. అచ్చా, సూర్య చంద్ర ఉంటుంది.
1: ఐదు వాళ్ళకి ఐదు
0: ఇట్లా. ఇది ఒక సల్లగా తయారది. ఇది పెద్దగా, ఇది అన్ని ఆచారాల వాళ్ళకి, అన్ని దేవుళ్ళ వాళ్ళకి వాడుతారు. దీనికి నాలుగు వేలు, ఐదు వేలు, ఆరు వేలు, ఏడు వేల వాళ్ళకి వాడతారు. పెర్సపెన్ సల్లా, పెర్సపెన్ సల్లే అంటారు దీన్ని. సల్లా ఇది ఘాగ్రా
1: అంటే ఇది పెద్ద మువ్వ.
0: మువ్వ పెద్ద మువ్వ అంటే ఆరు వాళ్ళకి ఆరు గజలు ఇస్తాం, ఏడు వాళ్ళకి ఏడు గజలు ఇస్తాం, నాలుగు వాళ్ళకి నాలుగు గజలు ఇస్తాం, ఐదు వాళ్ళకి ఐదు గజలు ఇస్తాం. ఇట్లా ఇటువంటి గజలు ఉంటే పెర్సపెన్ జల్కర ఉంటుంది, పెద్దగా దీపం ఉంటుంది. ముందు వెలిగించేవాళ్ళు వెలుతురు కోసం. అది ప్రత్యేకంగా ఒక డిజైన్ తయారు
1: చేస్తాం. భూమి మీద నిలబడదు,
0: కాదు వేలాడుతుంది.
1: పై నుంచి వేలాడేది ఒక దీపం.
0: ఆ దీపం ఉంటుంది, పెర్సపెన్ జల్కర అంటారు. ఓతిని, ఓతిని అంతే ఇది ఒక చెంచాలాగా పనిచేస్తుంది.
1: పూజల్లో
0: ఇప్ప పువ్వులు నానబెట్టి కొందరు కూర్చుంటారు, సోయరధారులు కూర్చున్న తర్వాత దీనికి ఇక్కడ నుంచి కొన్ని తీర్థం ఇస్తారు అందరికి. ఇట్లా ఇక్కడ నుంచి తీర్థం ఇస్తారు, కాదు ఇప్ప పువ్వు తీర్థం. అదే దేవుళ్ళు తయారు చేస్తారు కదా.
1: ఇది ఒక గొట్టం లాగా ఉంది, ఒకవైపు సన్నగా ఉంది, ఇంకోవైపు కొద్దిగా గిన్నెలాగా ఉంది, దాని నిండా కొంత తీర్థం నింపొచ్చు. ఇంద్రజిత్ గారు ఒకటేమో పెర్సపెన్కు పెట్టేవి చెప్పారు, మరి ఇంకా వేరే వేరే దేవతలు కూడా ఉంటారు కదా.
0: పెర్సపెన్ తర్వాత భీమదేవుడు ఉంటాడు, జంగుబాయి ఉంటుంది. భీమదేవుళ్ళకి భీమల్ ఘాగరా,
1: భీమన్ ఘాగరా అంటే మువ్వలు,
0: మువ్వలు భీమల్ పోత్ర, పోత్ర అంటే ఇట్లా పడతామన్నట్టు. ఇట్లా ఆ భీమదేవుడి గజం నుండి కిందికి మా పోత్ర ఉంటుంది,
1: అదొక స్టాండ్ లాగా
0: ఉంటుంది. స్టాండ్
1: దాని లోపల ఇది కూర్చోబెడతారు,
0: కూర్చోబెడతారు భీమదేవుని కరెంట్ కూర్చోబెడతారు.
1: దాని మీద నెమలీకలు ఉంటాయి,
0: ఆ నెమలి పింఛన్ ఉంటుంది పైన. మళ్ళీ దాని తర్వాత జంగుబాయి, జంగుబాయి దగ్గర డివే ఉంటుంది, కోడ ఉంటుంది, గుర్రం, గుర్రం ఇట్లా గుర్రం ఉంటుంది, జంగుబాయి డివే ఉంటుంది. మరి కొన్ని అలంకరణ వస్తువులు ఉంటాయి. అలంకరణ అంటే ఇది కాలి ఉంగరాలు, మట్టెలు, దాని తర్వాత ధూప్దాన్, ధూపర్ణ, మరి దీపం ప్రధానంగా ఒక రకంగా తయారు చేస్తుంది. ఇప్పుడు తయారైతున్నది అది అటువంటి.
1: ఇక దాని తర్వాత మరి పెళ్లిళ్ళ కోసం ఏం చేస్తారు?
0: మళ్ళీ పెళ్లిళ్ళ కోసం గోర్ఖ కటియార్.
1: ఇది పెళ్లిళ్ళలో పెళ్లి కొడుకు పట్టుకుంటాడు కదా.
0: ఇది ప్రధానంగా ఏడు దేవుళ్ళ వాళ్ళే వాడతారు, మెస్రాం, మళవి వీళ్ళు ఎక్కువ వాడతారు ఇది గోర్ఖ కటియార్.
1: గోండుల పండుగల కోసం ఏం వస్తువులు తయారు?
0: దండారి కోసం కొన్ని కొన్ని వస్తువులు, గుసడి సేంబి అంటే గుసడి గొట్ట సేంబి, కట్టెకు కర్రకి సేంబి తయారు చేస్తాం. అంచు, అంచులు, అంచులు కర్ర చివరిలో అంచు ఉంటుంది, అది కూడా డిజైన్లో తయారు చేస్తాం. గుసడికి ఏమి గుంగురులు ఉంటాయి, వాళ్ళు ఇక ఎక్కువ శాతం ముందు మా మా వస్తువులు వాడేవాళ్ళు, ఇప్పుడు అయితే మార్కెట్లు దొరుకుతున్నాయి గుంగురులు. కానీ ప్రత్యేకంగా ముందు అయితే మేమే ఇచ్చేవాళ్ళం వాళ్ళకి మువ్వలు, గుంగురులు. పొలాల పండుగ మా గోండ్స్ వాళ్ళు ఎక్కువ ఎడ్ల పతకాలు వాడతారు. మువ్వలు ఉంటాయి, గజ్జలు, గజ్జలు కావు, అవి రింగు ఉంటుంది, ఎడ్లకి రింగులు ఉంటాయి, అవి తయారు చేస్తాం. ముందటి ముందటి కాళ్ళకి ఒక్కొక్క ఎదిగి రెండు, ఒక్కొక్క ఎదిగి రెండు అక్కడెళ్ళగా అటువంటి తయారు చేస్తాం.
1: సంతలల్లో, జాతరలలో కూడా అమ్ముతారు కదా.
0: అంటే ఇప్పుడు ముందటి నుంచి ప్రాచీన కాలం నుంచి నాగోబ జాతర మాకి అందరికి ఆదిలాబాద్ డిస్టిక్ లోపల నాగోబ జాతర ప్రాచీనమైన మళ్ళీ అంత పెద్ద జాతర మాకి. అది బాగా మంచి పద్ధతితోనే పోయితాం ఆ జాతరకి. దేవునిలాగా ఎట్లా పోయితామో దేవుని దగ్గర, అలాగే మా మేళం ఎట్లా పోయితుందో అట్లాగే పోయితాం. మంచి స్నానం చేసి ఇంటికి శుభ్రం చేసి అన్ని ఒక కాయిదతోనే పోయితాం అక్కడ.
1: ఇప్పుడు జాతరలలో ఏ వస్తువులు అమ్ముతారు?
0: మనకి ఇప్పుడు నాగబ ఉన్నది, నాగబ దేవుడు తయారు చేస్తాం, నాగబ తయారు చేస్తాం. కొన్ని గూండువాన వస్తువులు, కొన్ని ధూపార్తీస్, పెయిన్ ఘాగ్రా ఇటువంటి అటువంటి వస్తువులు తయారు చేస్తాం. దేవుళ్ళ పనికి వచ్చే వస్తువులు అమ్ముతాం, వ్యవసాయం వాళ్ళకి కావాల్సిన వస్తువులు అమ్ముతాం.
1: వ్యవసాయానికి పనికి వచ్చే వస్తువులు ఏం చేస్తారో మీరు చెప్పాలి.
0: చాడే అంటే విత్తనాలు వేసే వాళ్ళు ముందు,
1: విత్తనాలు వేసి ఆ బొంగు మీద పెట్టి,
0: ఆ బొంగుల మీద పైన నుంచి చాడే అంటారు. ఆ గిన్నెలాంటిది, గిన్నెలాంటి తయారు చేసి దాని తర్వాత వాళ్ళు విత్తుతారు అన్నట్టు. అంచులు, అందెలు, ఎడ్ల కావాల్సిన ఎడ్ల పతకాలు ఇటువంటివి తయారు చేస్తాం.

0: గోండులు కొలాములకు ఈ వస్తువులు ఇచ్చినప్పుడు మీ సామాజిక సంబంధం ఎట్లుండు?
1: ఇప్పుడు ఒక జంగు బయట డిబేట్ తయారు చేసినాం, ముందు వాళ్ళు వచ్చి చెప్తారు మాకు, మా ఇంటికి వచ్చి చెప్పి చాయ్ వాయి తాగి అన్ని ధర చేస్తారు. ధర చేసిన తర్వాత ఈసారి ఇస్తారు, ఈసారి ఇచ్చి పోయితారు. ఈసారి అంటే భయాన అడ్వాన్స్, అడ్వాన్స్ ఒక 100 కానీ 200 550 ఇట్లా ఇచ్చి పోయితారు. మరి మాకు తేదీ చెప్తారు. ఇప్పుడు ఒక జంగు డిబే ఉండేది అనుకో, 551, దాని తర్వాత 2 towels శాల్వాలు, 2 5 చిట్టెల జొన్నులు పూజ కోసం, 5 towels జొన్నులు చెప్తాం వాళ్ళకి, 2 శాల్వాలు చెప్తాం, 2 నారీలు చెప్తాం, కొన్ని నువ్వులు, మరి నువ్వుల తర్వాత బెల్లం అంటే పాచివి మేము తయారు చేస్తాం కదా, మా మా ఇంటిలో తయారైన దేవుడికి పాచివి తయారు చేస్తాం, పాచివి చేస్తాం మేము. పాచివి అంటే
2: ఐదో రోజు
1: తయారు చేస్తాం అన్నట్టు. మేము 5 రోజులు తయారు చేసిన తర్వాత దాన్ని కుంకుమ వేసిన తర్వాత వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ పూజలు చేస్తారు.
2: వాళ్ళు మీ ఇంటికి వస్తారు?
1: మా ఇంటికి వస్తారు వాళ్ళు తీసుకోవడానికి. అన్ని బాజగాజలతోనే వస్తారు, కొందరు ఇట్లా వస్తారు డోల్ పట్టుకొని కసలాలు పట్టుకొని వస్తారు, కొందరు మామూలు వేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని పూజలు, పాచి పూజ తయారు చేసి ఆ వస్తువుకి కొత్త బట్టలు చుట్టి వాళ్ళ దగ్గర పైన ఇస్తాం.
2: అంటే ఇంత మర్యాద వాళ్ళు చేయాలి మీకు?
1: కంపల్సరీ. ఇప్పటి వరకు ఉన్నది, ఈ ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు అది మర్చిపోలేదు, ఇప్పటి వరకు అదే నడుస్తున్నది.

0: రెడీమేడ్ నగలు వస్తువులు దొరుకుతుండటం వలన ఓజాలు తయారు చేసిన ఇత్తడి వస్తువులను గోండు కొలాం ఆదివాసీలు కొనడం కొంత తక్కువైనా వారి నిత్య జీవితంలో వారి మతాచారంలో ఓజాలు తయారు చేసే వస్తువుల వాడకం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్ నివాసి అయిన గోండు మహిళ పేందూర్ చంద్రకళ మాటలను విందాం.
1: గుంగుర్లు తీసుకొస్తారు, కొంటారా అంటే డబ్బులు ఉంటే కొంటాం, లేకపోతే లేదు. సమయాలు తెస్తారు. నీరుడే కొన్నా నేను, 7 దీపాలది కొన్ని ఆల్రెడీ ఉన్నాయి మా ఇంటికి. మళ్ళా చిట్టెలు కొంటారా అంటున్నారు. మేము చిట్టెలు కొన్నారు, కసటిలు కొన్నారు. కసటిలు అంటారు, చీర్నలు అంటారు. చీర్నలు అంటాయి. ఇదే దీపం పెట్టడానికి సమయాలు కొన్నాం. ఇంకా జొన్నల ఓసు తండకు చాడేలు అంటాం మేము, చాడేలు తీసుకున్నాం. చిట్టెలు పోనీ కొలసేది ఉంటాయి. మేము అండు తప్పుడు అదే చిట్టెతో బియ్యం తీస్తాం, పప్పు తీస్తాం. అర్పనికి ఆ చిట్టెతోటి మేము కొలిసి, మీకైతే తరజులు ఉంటాయి, మాకైతే చిట్టెలు ఉంటాయి. ముద్దలు మాకు పెళ్ళి అయినప్పుడు మాకు అది ఓజ ముద్దలే మాకు పెళ్లికి పెట్టింది. ఇప్పుడు అయితే ఎండి బంగారం పెడుతున్నారు. నాలుగు ఇవి నాలుగు ముద్దలు, అవే నాలుగు ముద్దలు, అవే ముద్దలు మేము ముందు పెడుతుండే. దేవుని దగ్గర చేపిస్తాం, నాగోబలు చేపిస్తాం. ఇంకా దీపాలు అయితే లక్ష్మీ పూటలు, మళ్ళా గుర్రం చేపిస్తాం. అంతే చెప్తే చేపిస్తుండే. మేము ఏదైనా పిత్తడ ఇస్తే వాళ్ళు చేపిస్తారు, మేమే పడుతుంది. ఇప్పుడు పిత్తడే దొరకలేవు, బిందెలు కొనుక్కుంటేనే. బిందెలు కూడా పోతారు, మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా పోయి చేపించి తెస్తారు. మా ఊర్లో వచ్చారు, ముందు వస్తుండే, ఇప్పుడు రావు. ఇప్పుడు మొత్తం రెడీమేడ్ జమ నచ్చింది అయితే ఏమీ చెప్పరాదు సార్. మొత్తం రెడీమేడ్.

0: ఇంత శ్రమతో చేసే వస్తువులకు ఆధునిక కాలంలోనూ ఆదరణ లభిస్తున్నది అంటే ఆ కళాకారుల నైపుణ్యమే కారణం.
1: ఇప్పుడు మొదటికి ఇప్పటికీ ఈ వస్తువులు గోండులు తీసుకోవడంలో, గోండులు కొలంలో మీ దగ్గర నుంచి తీసుకోవడంలో ఏమైనా మార్పులు వచ్చినాయా?
2: మార్పు అయితే దేవీదేవుల గురించి ఏం రాలేదు. వాళ్ళకి కావాల్సిన కంపల్సరీ వాళ్ళు తీసుకుంటారు, ఇక ఎప్పుడైనా తీసుకుంటారు. దానికి ప్రత్యేకంగా మార్పు వచ్చింది అని ఇప్పటి వరకు లేదు. ముందటి నుంచి ఏం నడుస్తుంది ఇప్పుడు కూడా అదే నడుస్తుంది గోండు వాళ్ళ దగ్గర.
1: కానీ మరి మీ వాళ్ళు చేసేవాళ్ళు చాలా మంది పని మానుకుంటుంటే అక్కడ ఇబ్బంది వస్తలేదు? గోండుకు అందించే వాళ్ళలో
2: చాలా ఇబ్బంది ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ముందు ఈ కళకి ప్రధానం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ జనరేషన్ అయితే మా వాళ్ళే ఇక చేస్తలేరు ఎక్కువ. కష్టమైన పని
1: గోండులలో కొలంల నుంచి ఏమి ఇబ్బంది లేదు.
2: ఏ వాళ్ళకి అప్పటి నుంచి మార్కెటింగ్ ఉన్నది, మాకు ఇప్పటి నుంచి అదే ఆచార వస్తువులు తీసుకుంటారు. కానీ మా వాళ్ళు మాత్రం ఇప్పుడు జనరేషన్ పిల్లగాళ్ళు ఇప్పుడు చేస్తలేరు. ఇక అంటే ఇది మంచి ఈ వస్తీ తయారు చేసి బతికి వాళ్ళు బాగా స్మెల్ లేక బతికినారు. ఇప్పుడు వాళ్ళకి గిట్టదు అది. ఇప్పుడు మాకు 4 రోజులు 5 రోజులు పట్టిన తర్వాత వాళ్ళు అమ్ముతుందా లేదా అని అది ఇక అన్ని సమస్యలు ఉంటాయి.
1: మరైతే ఏ పనులకు పోతున్నారు మీ వాళ్ళు?
2: అంటే మా పెద్దకంటే మామూలు వ్యాపారం చేస్తూ వ్యాపారం ఇది ఏదైనా కానీ, కూరగాయలు కానీ, హోటల్స్లలో కానీ ఇట్లా పని చేయడం పోయింది. కానీ ఈ వస్తువుకి తయారు చేయడానికి వాళ్ళు
1: మీ ఓజాలు మరి సంవత్సరం అంతా మీరు బతకడానికి ఈ వృత్తి మీద సరిపోయేంత ఆదాయం వస్తుందా ఈ డోక్రా వస్తువులతో?
2: కంపల్సరీ వస్తుంది. మేము తయారు చేస్తాం కదా, కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని నెలలకి, కానీ ఇక ఈ దీంతోనే బతుకున్నాం.
1: అంటే
2: ఇదే వృత్తితోనే బతుకుతున్నాం.
1: గోండులు వస్తువులు తీసుకుంటారని నమ్మకం ఉంది.
2: కంపల్సరీ తీసుకుంటారు, గోండ్స్ వస్తువులు కంపల్సరీ తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సినది కంపల్సరీ ఇంటికి వచ్చి తీసుకుపోతారు, అది సమస్య లేదు. ఇక
1: ఇప్పుడు ఆధునిక కాలంలో అవసరాలు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి కదా, దాంతో ఆ ఈ కాలంలో కూడా ఇప్పుడు ఇది గిట్టుబాటుగానే ఉందని అనిపిస్తున్నదా మీకు?
2: ఇక కొంచెం కష్టం ఉంటుంది. ముందు కొంచెం మెల్లగా బతికినాం, ఇప్పుడు అంటే బాగా ఖర్చులు ఎక్కువైనాయి. అందువలన కష్టం, లేకపోతే వాళ్ళ గురించి మాకు ఏం మార్కెటింగ్ ప్రాబ్లం లేదు. వాళ్ళు తీసుకోరు మరి ఎట్లా బతకలేదు అది కూడా లేదు. ఇప్పుడు కూడా బాగానే తీసుకుంటాం. అంతా ఉన్నా కూడా అమ్ముడు పోతాయి మాకు. అమ్ముడు ఏం ప్రాబ్లం లేదు, చేసి కూడా ప్రాబ్లం ఉన్నది ఆర్థికంగా. ఒకటి ఇప్పుడు కట్టెలు దొరకలేదు, అడవి మొత్తం ఖతం అయిపోతున్నది. ఆర్థికంగా అంటే కట్టెలు మాకు సండ్ర కట్టెలు కావాలి, సిరిమెంట్ కట్టెలు కావాలి, అటువంటి దొరకలేవు ఇప్పుడు ఎక్కువ. దానికి ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు, బాగా కష్టం. ముందు దగ్గర దొరికి ఇప్పుడు దూరం పోవాలి.
0: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హస్తకళల విభాగం ఈ కళను, కళాకారులను ప్రోత్సహించేందుకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నది. ఆ వివరాలను తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థలో సూపర్వైజర్ గా ఉన్న మహమ్మద్ నజీర్ అహ్మద్.
3: ఆదిలాబాద్ జిల్లాలో సార్ ఒక 3 విలేజెస్ ఉన్నాయి విజ్ఞోరం ఏజెన్సీ ఏరియాలో. ప్రస్తుతానికి ఒకటి రాంపూర్ కూడా ఒకటి ఆదిలాబాద్ మండలంలో వస్తుంది. ఆ టోటల్ ఓవరాల్ కలుపుకొని అరౌండ్ మన సార్ ఒక 80-90 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్.
4: ఆ ఊర్ల పేర్లు చెప్తారా? రాంపూర్ ఒకటి,
3: ఒకటి రాంపూర్, ఒకటి కూషాగాం విలేజ్, ఒకటి జామ్గాం, ఒకటి కెట్లా కూడా. ఇవి మూడు కూడా ఆశీర్వాద్ కొమరంభీం డిస్టిక్ వస్తాయి సార్. అది
4: దీనికి జియో ట్యాగింగ్ వచ్చింది కదా, అది ఎట్లా? దాని వెనుక ఏమేమి పనిచేసింది?
3: ఒక సొసైటీ ద్వారా సార్ అది దానికి జియో ట్యాగ్ చేశారు. ఆదిలాబాద్ హ్యాండిక్రాఫ్ట్ ఆర్టిజాన్ వెల్ఫేర్ అసోసియేషన్, దాని ద్వారా అది కార్పొరేషన్ వాళ్ళు దానికి మళ్ళీ కాపీ రైట్ కింద అది ఎవరు చేయకూడదు అనేది ఉద్దేశంతో జియో ట్యాగ్ చేశారు. కానీ అది ఇంకా మాది అయిపోయింది, కానీ మా దగ్గర ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు సార్. టైం పడితే మన కార్పొరేషన్ ఏం చేయబోతుందంటే సార్ ఒక సిఎస్సి ఏర్పాటు చేద్దామని చూస్తున్నారు వాళ్ళు,
4: అంటే
3: కామన్ ఫెసిలిటీ సెంటర్. అందులో వీళ్ళకు టోటల్ గైడ్ లో వర్క్ షాప్ షెడ్ ఇస్తారు, మళ్ళీ షోరూమ్ ఇస్తారు. ఇలా టెక్నాలజీ ఏ విధంగా మనం ఇప్పుడు రిక్వైర్మెంట్, ఇప్పుడు టూల్స్ డెవలప్డ్ టూల్స్ ఉన్నాయి కదా సార్, మిషనరీస్ ఉన్నాయి, ఇది ఏ విధంగా వీళ్ళకు చేస్తే ఈ వర్క్ డెవలప్ అవుతుంది, వాళ్ళకు డిజైన్స్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో సిఎస్సీని ఒకటి వాళ్ళు ప్రొవైడ్ చేయాలని చూస్తున్నారు తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. అయితే వీళ్ళకు ఒక ప్లేస్ కావాలి, ఇక్కడ ప్లేస్ అయితే అక్కడ సిఎస్సీ ఏర్పడుతుందుకు వీళ్ళు కృషి చేస్తున్నారు సార్ మా కార్పొరేషన్ వాళ్ళు.
0: మట్టితో ప్రతిమను తయారు చేసి, మైనపు దారాలు చుట్టి, మళ్లీ మట్టి పూత వేసి, పోత అచ్చు తయారు చేసి, దానికి 2 రంధ్రాలు ఉంచి, ఆ రంధ్రాల ద్వారా కరిగించిన లోహాన్ని అందులో పోసి చల్లారిన తర్వాత ఆ మూసను పగలగొడితే వచ్చేదే ఆ మెరుపు తీగ స్వరూపం.
5: అది బెంగాల్దైనా, ఒరిస్సాదైనా, బస్తర్దైనా, మన ఆదిలాబాద్దైనా, డోక్రా కళాకృతుల్లో మనలను వెనువెంటనే ఆకట్టుకునేది వాటి సరళ నైసర్గిక సౌందర్యం. బంగారు కాంతులేనే సన్నని ఇత్తడి దారాల అల్లికతో మనోహరంగా రూపుదిద్దుకున్న ప్రతి చిన్న పెద్ద డోక్రా వస్తువు వెనుక ఒక గొప్ప ఆదిమ స్మృతి ఉన్నది, గొప్ప కళ ఉన్నది, శ్రమ ఉన్నది. ఒకరిద్దరు ముగ్గురు కళాకారుల చేతివ్రేళ్ల కొసల నుండి మెలితిరిగిన మెత్తని మైనపు దారాల అల్లిక ఉన్నది. ఇత్తడిని అడవి కట్టెల కొలిమిలో మూసలో ఓపికగా మెరుపులీనేదాకా వేడెక్కించి కరిగించిన ఒక ఓజా శ్రమ ఉన్నది. కొలిమిలోనే మట్టిపోతచ్చుల లోపల లొంగిపోయి దాగున్న మైనము, మైనపు దారపు పోగుల మెలికలు కరిగిపోయి బయటకు వచ్చి అవి విడిచిన ఖాళీలోకి ప్రవహించి మైనపు నేరుపును, మింటి నుండి దూకే మెరుపును మించిన వెలుగు మంటలతో బుసగొడుతూ వెళ్ళి తనది చేసుకున్న లోహదార ఒడుపున్నది. ఆ లోహంలో సృష్టి జరిగిన నాటి తొలినాదం శ్రావ్యంగా నినదిస్తున్నది. డోక్రా వస్తువులకు ఆ స్థాయి గౌరవమిచ్చి ఆదరించండి.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 10:35. ఇప్పుడు సుప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి వారు సమర్పించే ప్రాయోజిత కార్యక్రమం విందాం.
1: సుప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి వారు సమర్పించు ప్రాయోజిత కార్యక్రమం.
2: సహస్ర చంద్ర దర్శనం అంటే మనిషి జీవితం సాఫల్యమైనట్టే. ప్రముఖ కవి గణపురం దేవేందర్ మాతృమూర్తి, గణపురం సాయమ్మ గారి సహస్ర చంద్ర దర్శనము,

0: ఆయుష్కామయాగము, తులాభారము వేడుక సందర్భంగా సుప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి వారి శుభాకాంక్షలు.
1: కాలం నదిలాంటిది, అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవాహంలో గడిచిన ప్రతి క్షణం ఒక జ్ఞాపకం. కాలాన్ని కొలవడానికి గడియారాలు ఉండొచ్చు, క్యాలెండర్లు ఉండొచ్చు, కానీ మనిషి జీవితాన్ని కొలిచేది వయసు కాదు, వారు పంచిన ప్రేమ, వారు అనుభవించిన జీవితం. భారతీయ సనాతన ధర్మంలో ఒక మనిషి జీవితంలో ఎన్నో మైలురాళ్ళు. అందులో అత్యంత అరుదైనది, అద్భుతమైనది సహస్ర చంద్ర దర్శనం. 80 వసంతాలు చూసి 81వ పడిలో అడుగు పెడుతున్న 1000 పున్నమి రాత్రుల వెన్నెలను తన కళ్ళల్లో నింపుకున్న ఒక నిండు జీవితానికి ప్రతీక ఈ సహస్ర చంద్ర దర్శనం. ఆకాశంలో చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడు, కానీ మన ఘనపురం లోగిలిలో ఉన్న ఈ చందమామ 7 దశాబ్దాలకు పైగా ఈ కుటుంబానికి వెలుగునిచ్చింది, వెచ్చని ప్రేమను పంచింది. ఆవిడే మన అందరి ఆత్మీయ మాతృమూర్తి, మమకారానికి నిలువెత్తు రూపం శ్రీమతి ఘనపురం సాయమ్మ గారు. ఇవాళ ఆ తల్లి 1000 వెన్నెల పండుగ, మనందరికీ కన్నుల పండుగ. 2 అక్షరాల పదం వెనుక అనంతమైన త్యాగం ఉంటుంది. సాయమ్మగారి జీవితం పూలపాన్పు కాదు, ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో బాధ్యతలు, అయినా ఏనాడూ చిరునవ్వు చెరగని మోము ఆమెది. పిల్లల భవిష్యత్తు కోసం, ఈ కుటుంబ గౌరవం కోసం ఆమె పడిన శ్రమ అక్షరాల్లో చెప్పలేనిది. తన సుఖాన్ని వదులుకుని పిల్లల ఆనందమే తన లోకంగా బతికిన నిస్వార్థ జీవి. ఒకవైపు ఇంటి బాధ్యతలు, మరోవైపు కుటుంబ ఆలనా పాలన, రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఘనపురం వంశానికి ఒక పచ్చని మర్రిచెట్టులా నిలబడ్డారు. పగలు రాత్రి అనక ఆమె చిందించిన స్వేద్యమే నేడు ఈ కుటుంబం అనుభవిస్తున్న ఈ సంతోషం. పిల్లలకు కేవలం అన్నం మాత్రమే కాదు, సంస్కారాన్ని నూరిపోశారు. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో తన జీవితం ద్వారానే పాఠాలు నేర్పించారు. ఇవాళ ఆమె బిడ్డలు సమాజంలో ఉన్నత స్థాయిలో గౌరవ ప్రధానమైన పొజిషన్లో ఉన్నారంటే ఆనాటి ఆ తల్లి త్యాగమే కారణం. 1000 పౌర్ణములంటే 1000 వెన్నెల రాత్రులు. ఆకాశంలో చందమామ పక్షానికోసారి వృద్ధి చెందుతాడు, క్షీణిస్తాడు, కానీ మా సాయమ్మ ప్రేమ మాత్రం ఎప్పుడూ క్షీణించని నిండు పున్నమే. చందమామలో మచ్చ ఉందేమో కానీ ఈ తల్లి మమకారంలో ఎలాంటి మచ్చలేదు. 80 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆమె చూడని వసంతాలు లేవు, తడవని వానలు లేవు. తన కళ్ళ ముందే ఒక తరం ఎదిగింది, తన చేతుల మీదుగా మరో తరం పురుడు పోసుకుంది. కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, వారి పిల్లలు, మునుమేవళ్ళు, ఇలా ఎంతోమందికి ఆమె ఆశీస్సులు ఒక శ్రీరామ రక్ష. ఆమె చేతి ముద్ద కోసం ఎదురుచూసే మనవళ్ళు, ఆమె చెప్పే ముచ్చట్ల కోసం ఆరాటపడే కుటుంబ సభ్యులు, ఆమె అడుగు పెడితే ఆ ఇల్లు దేవాలయం, ఆమె పలకరిస్తే ఆ మాట ఒక అమృతధార. అందుకే ఈ 1000 చంద్రుల కాంతి ఆమె ముఖంలో ఒక స్వచ్ఛమైన తేజస్సును నింపింది. ఇవాళ ఘనపురం కుటుంబం అంతా ఒకే చోట చేరిందంటే అది ఈ తల్లి మీద ఉన్న ప్రేమతోనే. బంధాలు ముక్కలైపోతున్న ఈ కాలంలో అందరినీ ఒక దారిని నడిపిస్తున్న ఆత్మీయ వారధి ఆమె. నానమ్మ, నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. నువ్వు చూపించిన దారిలోనే మేము నడుస్తున్నాం. మా విజయాల వెనుక ఉన్న అసలైన శక్తివి నువ్వే. నీ సహనం, నీ మంచితనం మాకు దేవుడిచ్చిన గొప్ప వరం. ఏ ఆస్తిపాస్తులు ఇచ్చినా నీ ఆశీర్వాదానికి సాటి రావు. నువ్వు మా మధ్యలో ఉంటే చాలు, మాకు కొన్నంత ధైర్యం అని ఈ కుటుంబం సగర్వంగా చెబుతోంది. సహస్ర చంద్రులను దర్శించిన నీ కళ్ళు దైవంతో సమానం. ఆ చేతులు చేసే దీవెన అక్షర సత్యం. ఘనపురం సాయమ్మగారు, మీరు కేవలం 1000 పున్నములు మాత్రమే కాదు, మరెన్నో వసంతాలు ఇలాగే ఆరోగ్యంగా, ఆనందంగా మా అందరి మధ్య ఉండాలి, జరుపుకోవాలి. మీ చిరునవ్వుల వెన్నెల మా కుటుంబంపై నిరంతరం కురుస్తూనే ఉండాలి. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటూ మా ఇంటి మహాలక్ష్మికి, సజీవ దేవతకు హృదయపూర్వక సహస్ర చంద్ర దర్శన మహోత్సవ శుభాకాంక్షలు.
2: మా నానమ్మ 1946 సంవత్సరం జూన్ 10వ తేదీన జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఒడ్డపల్లి నరసమ్మ,

0: శంకర్ జన్మించింది ఆదిలాబాద్ జిల్లాలోని కుంభసరం అనే గ్రామం. నిరుపేద కుటుంబం. నానమ్మకు 5 ఏళ్ల వయసులోనే తన 2 తమ్ముళ్ళు సాయిలు ఆశ్రణతో కలిసి ఆ కుటుంబం నిజామాబాద్ కు మనగడ కోసం వలస వచ్చారు. నిజామాబాద్ గాజుల్పేటలో బంధువులు ఉండడంతో ఇక్కడే ఒక ఇంట్లో కిరాయికి ఉంటూ శంకర్ ముత్తాత కాపుదనం పనికి వెళ్లేవాడు. నానమ్మ చెల్లెలు పుష్ప నిజామాబాద్లోనే పుట్టింది. నానమ్మ మేనమామ బొంబాయి విఠల్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా బేల్తరడ గ్రామానికి చెందిన ఘనపురం వెంకన్న శాంతాబాయిల కుమారుడు మా తాతయ్య ఘనపురం రాములుతో 7 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. తాతయ్య విద్యుత్ శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్ వద్ద ప్రైవేటుగా డ్రైవర్గా పనిచేసేవాడు. కొన్నాళ్లకు ఉద్యోగం పర్మనెంట్ కావడంతో తాతయ్య నిజామాబాద్లోనే స్థిరపడ్డారు. నానమ్మకు 2 తమ్ముళ్ళు 1 చెల్లి. వాళ్ళు చాలా చిన్నవారు కాబట్టి వాళ్ళ నాన్న శంకర్, అమ్మ నర్సమ్మ, నానమ్మ 2 తమ్ముళ్ళు, చెల్లి అంతా కలిసి నిజామాబాద్లోనే ఉండేవారు. ఉమ్మడి కుటుంబంగా ముందుకు సాగింది. 1952లో జాగలు అమ్ముతున్నారని తెలిసిన వాళ్లు చెప్పడంతో ఒంటిమీది బంగారు నగలు అమ్మి చిన్న ప్లాట్ తీసుకుని గుడిసె వేసుకున్నారు. 11 ఏళ్ల తర్వాత పెంకుటిల్లు కట్టారు. తాతయ్య ఉద్యోగంతో పాటు నానమ్మ వాళ్ల అమ్మ బీడీలు చేస్తూ కుటుంబం జీవనం సాగేది. కొన్నాళ్లకు శంకర్ ముత్తాత మరణించారు. చిన్న వయసులోనే నానమ్మ చెల్లి క్యాన్సర్తో మరణించింది. నానమ్మ తన 2 తమ్ముళ్ల పెళ్లిళ్లు చేసింది. అన్ని కుటుంబాలలో లాగానే అందరి లగ్గాలు అయ్యేసరికి వేరుపడడం జరిగిపోయింది. 3 కుటుంబాలుగా విడిపోయాయి. కొత్తగా నానమ్మ, తాతయ్య, మా పెద్దనాన్న, మేనత్త, మా నాన్న ఇలా వారి కుటుంబం ఏర్పడింది. వేరుపడిన నాటి నుండే వాళ్ల అసలు జీవితం ప్రారంభమైంది. 3 మరదళ్ళు, 1 బావ, 1 మరిది కుటుంబాలతో సఖ్యతను కొనసాగిస్తూ కష్టసుఖాలను పంచుకుంటూ జీవన ప్రస్థానం సాగింది. మా నాన్న, పెద్దనాన్న అత్తల చదువుల కోసం నానమ్మ తాతయ్య విపరీతంగా శ్రమించారు. తాతయ్య పక్షవాతంతో 16 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న తాతయ్యకు అటు సేవ చేస్తూ ఇటు కుటుంబాన్ని సాకుతూ నానమ్మ ధైర్యంగా ముందుకు సాగిన తీరు తలుచుకుంటే కళ్ళు చెమరుస్తాయి. పెద్దనాన్న శ్యామ్ సుందర్, పెద్దమ్మ రాధ వారిద్దరి పిల్లలు కేతన్, స్వరణి, మేనత్త నాగమణి, మామయ్య అశోక్ వారి పిల్లలు నిఖిల్, అనూష, మా నాన్న దేవేందర్, మా అమ్మ లావణ్య, పిల్లలం నేను, సాయిభాన్విత ఇలా మా కుటుంబం పరిపూర్ణత చెందింది. 2000 సంవత్సరంలో డాబాయిల్లు కట్టారు. 2001 జూలై 29న తాతయ్య మరణించారు. ఈ 25 ఏళ్లుగా మా నానమ్మ పెద్దదిక్కుగా మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నారు. నానమ్మ రుణం తీర్చుకోలేనిది. నానమ్మతో గడుపుతున్న క్షణాలు అన్ని సెలబ్రేషన్సే. తాతయ్య సర్వీస్ రిజిస్టర్ ప్రకారం నానమ్మ పుట్టి 1000 పుణ్యములు పూర్తయినాయి. నానమ్మకు సంబంధించి చేసుకున్న పెద్ద సెలబ్రేషన్స్ ఏవీ అంతగా గుర్తులేదు. కాబట్టి ఆ లోటు తీర్చడానికి ఈ సందర్భం చాలా గొప్పది అనిపించింది. అందుకే కుటుంబ సభ్యులందరం కలుపుకొని ఈ వేడుక చేస్తున్నాం.
1: సహస్ర చంద్ర దర్శనం అంటే మనిషి జీవితం సాఫల్యమైనట్టే. ప్రముఖ కవి గణపురం దేవేందర్ మాతృమూర్తి, గణపురం సాయమ్మ గారి సహస్ర చంద్ర దర్శనము, ఆయుష్కామ యాగము, తులాభారము వేడుక సందర్భంగా సుప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ LLP వారి శుభాకాంక్షలు.
2: ఆడబిడ్డ సూర్యకాంతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
3: అందరికి నమస్కారములు. నా పేరు సూర్యకాంత. గణపురం రాములు చిన్న చెల్లెళ్ళు. వదినమ్మ, నీవు ఈ ఇంటికి కోడలుగా రాలేదు, మాకు మరో తల్లిలా వచ్చావు. పుట్టింటికి నేను వచ్చినప్పుడల్లా నీవు చూపించిన ఆదరణ ఎప్పటికీ మరవలేను. ఈ 1000 పుణ్యముల కాంతులు నీ జీవితంలో సదా వెలగాలని కోరుకుంటూ.
2: వియపురాలు లింగుబాయి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
4: వదినే 1000 పుణ్యముల శుభాకాంక్షలు.
2: చిన్న కోడలు లావణ్య శుభాకాంక్షలు తెలుపుతారు.
5: అత్తమ్మ, నేను ఈ ఇంటిని ఒక దాటిపై నడిపించిన మీ గొప్పతనానికి నా నమస్కారాలు. ఈ పండుగ మన కుటుంబానికి ఒక వరం. హ్యాపీ సహస్ర చంద్ర దర్శనం.
2: మనుమరాలు అనూష శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
6: అమ్మమ్మ, నీ చిరునవ్వే మా ఇంటికి వెలుగు. ఈ 1000 వెన్నెల పండుగ నీకు మరింత ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఐ లవ్ యు అమ్మమ్మ.
2: మనుమడు కేతన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
7: అమ్మలోని అనురాగం, నాన్నలోని ఆప్యాయత కలబోసి ఏ పూర్వజన్మ ఫలమో నేను నీకు మనుమడుగా పుట్టాను. చిన్ననాటి నుండి నేర్పిన విద్యాబుద్ధులు, విలువలు నన్ను ఉన్నత శిఖరంలా నిలబెట్టాయి. ఇలాంటి పుణ్యములు ఇంకెన్నో జరుపుకోవాలని మన ఇంటి దైవమైన లక్ష్మీనరసింహ స్వామిని మనసారా ప్రార్థిస్తూ నీకు 1000 పుణ్యముల శుభాకాంక్షలు తెలియజేస్తూ నీ పెద్ద మనమడు గణపురం కేతన్.
2: అల్లుడు అశోక్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
8: తల్లి లాంటి అత్త,

0: అమ్మా, మీరు మా కుటుంబానికి పెద్ద దిక్కు. ఈ ఇంటికి మీరు చేసిన త్యాగాలు మరవలేనని, మీ ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మరియు ఆ భగవంతుడు మీకు ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటూ మీ అల్లుడు
1: ముని మనబడు నైతిక్ సాయి. గ్రీటింగ్స్.
2: నిజమ్మా, నువ్వు నాకు ఇంకా బోలెడు. ఆటలు నేర్పించాలి, కథలు చెప్పాలి. హ్యాపీ 1000 మూన్ జేజమ్మ.
1: ముని మనవడు అద్విక్ సాయి. గ్రీటింగ్స్.
3: జేజమ్మ, నువ్వు నాకు బోలెడు. ఆటలు నేర్పించాలి, కథలు చెప్పాలి. హ్యాపీ 1000 మూన్స్ జేజమ్మ.
1: మనవడు నరేష్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
4: అమ్మమ్మ గారు, మీ అనుభవం, మీరు చెప్పే మాటలు మాకెంతో స్ఫూర్తిదాయకం. మీకు ఈ వేడుక సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్ష.
1: మనువరాలు శృతి. గ్రీటింగ్స్.
5: నానమ్మ గారు, మా అందరినీ ఈరోజు ఒకే చోట చేర్చిన మీ వాత్సల్యానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీరు సదా ఆరోగ్యంగా ఉండాలి.
1: మనవడు నిఖిల్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
6: అమ్మమ్మ, 1000 పుణ్యములు చూసిన నువ్వు మా ఇంటి అదృష్టం. నీ చేతి ముద్ద, నీ మాట, నీ ప్రేమ, ఇవే మా అసలైన సంపద. ఇలా నేను నవ్వుతూ మాతో ఇంకా చాలా కాలం ఉండాలమ్మమ్మ.
1: ముని మనవడు రక్షోగ్న తేజ్. గ్రీటింగ్స్.
7: జేజమ్మ, నేను రక్షోగ్న తేజ్ని మాట్లాడుతున్నాను. నువ్వు నాకు ఇంకా బోలెడు ఆటలు ఆడిపించాలి, కథలు చెప్పాలి. హ్యాపీ 1000 మూన్స్ జేజమ్మ.
1: మేనల్లుడు బాబీ ప్రసాద్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
8: అత్తమ్మ, నీ ఆశీర్వాదం ఉంటే మాకు మా కుటుంబాలకు ఎలాంటి డోకా ఉండదు. నిండు నూరేళ్లు మీరు చల్లగా వరదిల్లుతూ అందరిపై మీ దీవెన ఉండాలని కోరుకుంటున్నాం. ఎట్లు బాబీ ప్రసాద్.
1: ముని మనవడు కృతన్ తేజ్. గ్రీటింగ్స్. మేన కోడలు దీవెన అందిస్తుంది ముబారక్.
9: సాయం అత్త, నీ చేతి వంట, నీ పలకరింపు ఎంతో కమ్మగా ఉంటాయి. నువ్వు ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ మాకు బుద్ధులు చెప్పాలి.
1: మనవరాలు స్వరణి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
10: ప్రియమైన నానమ్మకు, మీ పెద్ద మనవరాలిగా నాకు మీరెంతో ప్రత్యేకం. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితంలో 1000 పౌర్ణముల ఆనందం ఆయుర ఆరోగ్యాలతో నిండిపోవాలి. మీ ప్రేమ ఆశీస్సులు ఎప్పటికీ మాపై ఇలానే ఉండాలి.
1: పెద్ద కొడుకు శ్యామ్. గ్రీటింగ్స్.
11: అమ్మ, నీ చేతి గోరుముద్దలతో ఎదిగాము, నీ క్రమశిక్షణతో ప్రయోగమయ్యాము. మా పాలిట కల్పవృక్షమైన నీకు సహస్ర చంద్ర దర్శన శుభాకాంక్షలు. నువ్వు నిండు నూరెలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.
1: పెద్ద కోడలు రాధ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
12: అత్తమ్మ, నీ పెద్ద కోడలుగా నమస్సు మాంజలి. అత్తమ్మ గారు నన్ను కోడలుగా కాకుండా మీ సొంత కూతురులా చూసుకున్నారు. మీ ఓపిక, మీ వాత్సల్యము మాకు ఆదర్శం. ఈ సహస్ర చంద్ర దర్శన వేళ మీకు నా పాదాభి వందనాలు.
1: మనుమరాలు సాయి భాన్విత, అంటే నేను, శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
13: నానమ్మ, నిన్ను చూసి అందరు నన్ను ఎప్పుడూ చిన్న సాయమ్మ అని ఆట పట్టించేవాళ్ళు. ఇప్పుడు అర్థమవుతుంది అది టీస్ కాదు, బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని. నీ నవ్వు, నీ ప్రేమ, నీ అల్లరి కొంచెమైనా నాలో ఉంటే నేనే లక్. ఇలా ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలి నానమ్మ. లవ్ యూ ఫర్ ఎవర్ నా ఒరిజినల్ సాయమ్మ.
1: కూతురు నాగమణి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
14: అమ్మా, నా ప్రతి అడుగులో నన్ను నడిపించిన నా మార్గదర్శివి నువ్వే. ఇన్ని వెన్నెల రాత్రులు గడిచిన నీ ప్రేమ ముందు అవన్నీ చిన్నవే. నీకు 1000 వెన్నెల పండుగ శుభాకాంక్షలు.
1: మనుమడు నరేష్. గ్రీటింగ్స్.
15: అమ్మమ్మ, నేను నరేష్ మాట్లాడుతున్నాను. అమ్మమ్మ, మీ అనుభవం, మీరు చెప్పే మాటలు మాకెంతో స్ఫూర్తిదాయకం. మీకు ఈ వేడుక సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: మరిది దేవదాస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
16: దేవాది దేవునికి కోట్లాను కోట్ల స్తోత్రాలు. ఈరోజు మా వదినమ్మ గారైన శ్రీమతి గణపురం సాయమ్మ గారు సహస్ర చంద్ర దర్శన వేడుక సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ దేవుడు ఇంకను అనేక సుదీర్ఘ సంవత్సరముల ఆయుష్, ఆరోగ్యము, ఆశీర్వాదము దయచేయునుగాక.
17: సహస్ర చంద్ర దర్శనం అంటే మనిషి జీవితం సాఫల్యమైనట్టే. ప్రముఖ కవి

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10:55 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 11:30 మన్ కీ బాత్ కు తెలుగు అనువాదం మనసులోని మాట ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి నిలయంలో సమయం 10:55 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 134వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట వింటారు.

0: प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీయకాల్.
3: నమస్కారం సార్.
2: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
3: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత 7 నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను, కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
2: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు మీ గురించి చెప్పండి.
4: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేము మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు, ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు, ఈ ఫోటో ఎప్పటిది అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను, ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, బాబు చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తటం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
2: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
4: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు, కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు, 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్ మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్ నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
2: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలు అంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్ మీరు చెప్పండి.
4: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన

0: ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారీ గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, ఒక సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు అనిమేష్ గారు, మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని, లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
2: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురీందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత 2వ సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్ళాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురీందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
0: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేము ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు, దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా అని నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది, ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్, హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాత్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం, నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన, మిత్రులారా ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిలో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది. అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన, అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతున్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు

అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో! ఈ ప్రయత్నం వెనుక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్ళం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసిరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి! అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి, పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని

గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాలని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానెటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణం తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండి ఉండొచ్చు.

0: ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్లకన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డీ తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలు నడిపిస్తున్నారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మిత్రులారా. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

బురిపాలెం బుల్లోడు సంధించిన బాణంలా బుల్లెట్లాగా తెలుగు చిత్రసీమ వైపు తన గురిపెట్టాడు. ఏమి రాదో, ఏం చేయలేడు, అబే ఎక్స్ప్రెషన్స్ కూడా లేవు అంది పరిశ్రమ. పకాలను నవ్వారు కృష్ణ. ట్రెండ్ ని నేను ఫాలో అవ్వను కదా, నేనే ట్రెండ్ సెట్ చేస్తాను కానీ అని సవాల్ విసిరి అఖండుడు అనిపించుకున్నారు నవ్వుతూ కృష్ణగారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పడం ఒక ఆట మన కృష్ణ గారికి. తొలి సాంఘిక రంగుల చిత్రం తేనె మనసుల్లో లీడ్ యాక్టర్గా రామ్మోహన్ తో పాటు కనిపించారు. మెప్పించలేకపోయినా నిరాశ పడకుండా తుపాకులతో ఒక స్పైగా గూఢచారి 116లో మురిపించేశారు. ఇది కృష్ణేనా అని ఆశ్చర్యపోయింది పరిశ్రమ. ఆంధ్ర జేమ్స్ బాండ్ అని పిలుచుకున్నారు ముద్దుగా ప్రేక్షకులు.

0: వార్త ప్రసారం అనంతరం ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగిద్దాం ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
2: రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
1: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
3: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
2: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
2: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
2: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయన ఎందుకు తెలీదు, దర్శకులు రచయిత నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరైంది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా, అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.
3: స్టూడియోలో సమయం 12:30, మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: సమయం 12:30 ఇప్పుడు వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయమై వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ఈరోజు మన్ కీ బాత్లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ప్రజలు నిరంతరం నీరు తాగుతూ ఉండాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
2: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
1: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పండ్ల రకాలను ప్రధానమంత్రి మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్, అల్ఫోన్సో, గుజరాత్లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో దొరికే సువర్ణ రేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
2: మహారాష్ట్ర హాపూస్, अल्फांसो, गुजरात का केसर, यह तो आमरस की जान है. उत्तर प्रदेश का दशहरी और मेरी काशी का लंगड़ा, बिहार का जरदालू, चौसा, मालदा, हर नाम के साथ लोगों की यादें जुड़ी हुई है. दक्षिण भारत जाइए तो बंगनपल्ली, तोतापुरी, नीलम, मलगोवा, बंगाल का हिमसागर, उड़ीसा और आंध्र प्रदेश का सुवर्ण रेखा, यानी जगह बदलती है. आम का रूप रंग और उसका स्वाद भी बदल जाता है.
1: భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. తాను ఇటీవల నెదర్లాండ్స్కు వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు.
2: ताम्र पट्टिकाओं को लेकर लोगों में काफी जिज्ञासा भी है. इनमें 21 बड़ी और 3 छोटी ताम्र पट्टिकाएं हैं. चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है. हमारी सरकार भारत की ऐसी अमूल्य धरोहरों के संरक्षण के लिए लगातार प्रयास कर रही है.
1: ज्ञान भारतम अभियान किंद छत्तीसगढ़ लोनी मल्हर लो 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని నరేంద్ర మోదీ తెలిపారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పరిపాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయన్నారు. ఇటీవల జార్ఖండ్లోని రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వ కారణమని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని మోదీ ప్రశంసించారు.
2: मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले।
3: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है। मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं। मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं। मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया, इंडिया को रिप्रेजेंट कर रहा हूं इंटरनेशनली।
2: और गुरिंदर वीर जी का क्या है?
4: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूं। पहला इंडियन हूं जो 10.1 के बैरियर के नीचे भागा है।
1: ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రానమికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.
2: राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए। मैं आईसेक का भी जिक्र करना चाहूंगा। यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है। साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है।
1: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ను రక్షించి చికిత్స అందించి రప్తీ నదిలోకి విడిచిపెట్టారని తెలిపారు.
2: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है। इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है। इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है। यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है।
1: ऑपरेशन सिंधूर समय భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితమయ్యేలా చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పూర్తి సన్నద్ధతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రుదేశంపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. దీని ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం తన ఓడరేవులకే పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత బలగాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించాయి. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. పొగాకు వాడకానికి ముగింపు పలికేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది. పొగాకు పట్ల ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. లోకమాత అహల్యాబాయ్ హోల్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులర్పించారు. ఆమె మేధస్సు, కరుణ, ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న అచంచలమైన నిబద్ధతను యావత్ దేశం స్మరించుకుంటుందని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా లోక్మాత అహల్యాబాయి హోల్కర్కు నివాళులర్పించారు. అహల్యాబాయి న్యాయం, సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ఆదర్శవంతంగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
5: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మీ రేడియో సఖి అనుపమతో. ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం మన సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని. మరి సాహసం శ్వాసగా సాగిపో అని ఇప్పుడైతే మనందరం సినిమాలను తీస్తున్నాం, కానీ సాహసానికే శ్వాసపోసి సినిమా అనే ఊపిరిని ఊది తారాజువ్వల రాకెట్ వేగంతో కొత్తదనాన్ని మనకు అందించింది మాత్రం కృష్ణ గారే. మెకినాస్ గోల్డ్ హాలీవుడ్ చిత్రానికి తెలుగు రూపాంతరంగా మోసగాళ్లకు మోసగాళ్లు, గుర్రాల్ని వేగంగా నడుపుతూ సాగే యాక్షన్కి ఆహా సూపర్ అన్నది కుర్రకారు మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షక లోకం. కోరినది కృష్ణగారి దగ్గరికి వచ్చేసింది.

అల్లూరి సీతారామరాజు గారి మీద చిత్రం తీయాలన్నాడు కృష్ణ. వద్దు అంది పరిశ్రమ, లేదు చేయాల్సిందే అన్నది దూకుడుగా ఆలోచించే కృష్ణ అంతరంగం. చింతపల్లి అడవుల్లో 2 నెలల పాటు, మద్రాసులో 15 రోజులు, ఇలా ఒక కుటుంబంలా యూనిట్ సభ్యులందరూ కలిసి పనిచేశారు. తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రమే కాదు, శ్రీశ్రీ గారికి తెలుగు వీరలేవరా పాటకు జాతీయ పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా ప్రకటించేంతగా ప్రకంపనలు సృష్టించింది అల్లూరి సీతారామరాజు. మరోమాట, ఇది కృష్ణగారి 100వ సినిమా.

0: view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: నటశేఖర కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక గుర్తుకొస్తున్న వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి దూకుడుగా అల్లూరి సీతారామరాజు సినిమా అయితే తీశారు, హిట్ కూడా కొట్టారు, కానీ తర్వాత వరుస ఫ్లాప్స్. కుంగిపోలేదు, ఎందుకంటే అక్కడున్నదే కృష్ణ గారు. అయిపోయింది అయ్యగారి పని అని కిసుక్కున నవ్వింది పరిశ్రమ. గిరుక్కున చూశారు కృష్ణ. పట్టుదలతో పాడి పంటల సినిమాతో సగటు ప్రేక్షకుడి మనసులకు చేరువయ్యారు.

బుల్లెట్లా వేగంగా వెళ్లడం కాదు, విషాదం కూడా పలికించాలన్న పరిశ్రమకు తన స్టైల్ దేవదాసుతో జవాబిచ్చాడు.

సాంఘికాలు ఎవరైనా చేస్తారు, మరి పౌరాణికం చేయడం అంత ఈజీ కాదంది పరిశ్రమ. కురుక్షేత్రం సినిమా చేసి కుర్చీల్లోనే కూర్చోపెట్టేశాడు ఈ ఘనుడు.

పాట వినగానే అర్థమైపోయింది కదా. అవును, అప్పట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కృష్ణ గారికి చిన్న మనస్పర్ధ. బాలు లేని కృష్ణకు పాట ఎలా? పాటల్లేని సినిమాలు తీస్తావా అంది పరిశ్రమ. పాటనెందుకు ఆపాలి, పాడేవాడినే మార్చేస్తాను అని రాజ్ సీతారాంను తెలుగు సినిమాకు పరిచయం చేశారు కృష్ణగారు.

కష్టాలు నష్టాలు అందరికీ వస్తాయి, కానీ అందరిలా కుంగిపోకుండా ముందుకు సాగుతూ ఎలాగైనా సరే విజయాన్ని చేపట్టాలన్నదే కృష్ణగారి ఆకాంక్ష ఎప్పుడూ.

స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట. మీరు వింటున్నారు ప్రత్యేక గుర్తుకొస్తున్నాయి నటశేఖర కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ఆకాశవాణి వివిధ భారతిలో. కుటుంబ కథలతో ప్రేక్షకుల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు కృష్ణ గారు. 12 కాపురం సినిమాతో ఎంత బలమైన ముద్ర వేశారంటే, కృష్ణుడు మావాడే అని పరిశ్రమంతా ఆలింగనం చేసుకునేంతగా ప్రేక్షక లోకానికి కూడా చాలా దగ్గరవారయ్యారు.

ఒక్కడు ఏకవ్యక్తి సైన్యంలా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, అందరివాడిగా, ఆప్తుడిగా నేనున్నాను అని నిలబడినది పరిశ్రమలు ఎవరు అనంటే జవాబు పద్మభూషణ్ డాక్టర్ కృష్ణ గారన్నదే అందరిది జవాబు. ఈరోజు నటశేఖర కృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని కొన్ని జ్ఞాపకాలు, పసందైన పాటలతో వివిధ భారతి మిమ్మల్ని పలకరించింది. తనివి తీరలేదు, నాకు కూడా తెలుసు, కానీ సమయం మించిపోతోంది. ఈ కార్యక్రమం మీ అందరినీ ఆకట్టుకుందని ఆశిస్తూ వినమ్రంగా నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో కొనియాడారు. నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి జూన్ 4-5 తేదీల్లోగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో జూన్ 7 ఫిట్ ఇండియా సండే సాన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రధానంగా ఇద్దరు అథ్లెట్లు గురువిందర్ సింగ్, అనిమేష్ కుజూర్ పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డులను 3 సార్లు అధిగమించడాన్ని మోదీ ప్రస్తావించారు. 100 మీటర్ల పరుగు పందెంలో భారతీయులు రికార్డు సాధించగలిగిన శరీరం లేదన్న అపోహను వీరిద్దరూ పట్టపంచలు చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి తన మనసులోని ఆలోచనలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 134 సంచిక ఈ ఉదయం ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఇద్దరు అథ్లెట్లతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
1: मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं. मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया. इंडिया को रिप्रेजेंट कर रहा हूं इंटरनेशनली.
1: और गुरिंदर वीर जी का क्या है?
3: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूं. पहला इंडियन हूं जो 10.1 के बैरियर के नीचे भागा है.
0: వేసవిని తట్టుకునేందుకు భారతదేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ రకాల పానీయాలతో ఉపశమనం పొందుతారని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే వేసవి వచ్చిందంటే మామిడి పళ్ల గురించి చర్చించని ఇల్లు ఉండదన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పళ్ల రకాలను ప్రధానమంత్రి తన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్ ఆల్ఫన్సో, గుజరాత్లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిషా, ఆంధ్రప్రదేశ్లో దొరికే సువర్ణరేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
1: దక్షిణ భారత్ జాయే తో బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిషా ఆర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణరేఖ, యాని జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఆర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై.
0: భారతదేశ అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. కానీ ఇటీవల నెదర్లాండ్స్ వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి పలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్యం గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు. చోళ రాజవంశం విజయాలను వివరించేలాగా ఆ ఫలకాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
1: తామ్ర పట్టికాకు లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో 3 అరుదైన రాగి పలకాలు లభించాయని కూడా మోదీ చెప్పారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయని తెలియజేశారు. ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని మన్ కీ బాత్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలని, ఏదైనా ప్లానటేరియంను సందర్శించాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए। मैं आईसेक का भी जिक्र करना चाहूंगा। यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है। साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है।
0: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ను రక్షించి చికిత్స అందించి రప్తి నదిలోకి విడిచిపెట్టారని తెలియజేశారు. ఈ ఆపరేషన్ పూర్తి చేయడానికి 13 గంటల సమయం పట్టిందని, దీనివల్ల కేవలం ఒక జంతు జాతిని మాత్రమే కాపాడడం లేదని, గంగానది జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నామని మోదీ గుర్తు చేశారు.
1: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है। इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है। इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती
0: है। आकाशवाणी प्रांतीय वार्ता विंटुन्नारु. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందనను ఈ విధంగా తెలియజేశారు.
4: నా పేరు హోమ ప్రదీప్ చంద్ర, అడ్వకేట్ మంచిర్యాల జిల్లా నుంచి. నెదర్లాండ్స్ కి మన మోడీ గారు వెళ్లడం, అక్కడ చోళుల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ముఖ్యంగా ప్రాచీన కట్టడాల గురించి, వాటిని కాపాడుకోవడం గురించి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో మోడీ గారు ప్రస్తావించడం చాలా ఆకట్టుకుంది.
5: నా పేరు శీలం విద్యాసాగర్, కొత్తగూడెం నుండి. ఈ ఎండాకాలంలో కోకో కోలా థమ్స్అప్ లాంటి కాకుండా మన మజ్జిగ నిమ్మరసం ఎంత పవర్ఫుల్, మన హ్యూమిడిటీ ఎట్లా పెంచుతా అనేది కూడా మనకి మోడీ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
6: ఉషా, మాది ములుగు జిల్లా. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో మన దేశానికి చెందిన చోళ రాజుల కాలం నాటి తామ్రపత్ర లను నెదర్లాండ్ దేశం నుండి పొందమని ప్రధానమంత్రి తెలపడం చాలా మంచి విషయం.
7: నా పేరు లావణ్య, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా. ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాకు చెందిన ఆకాశ్ గుప్తా తన గ్రామంలోని మనోరమ నదిని చూసి బాధపడేవారనే అంశం వెలుగులోకి తేవడం చాలా నచ్చింది.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. ప్రధానమంత్రి 134వ మన్ కీ బాత్ ప్రసంగాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ప్రత్యక్షంగా వీక్షించారు. సామాజిక ఆర్థిక అభివృద్దిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ఒక గొప్ప వేదికగా నిలుస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 నెలల్లో దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు.
8: దేశంలో ఉన్నటువంటి వర్తమాన సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద వారు ప్రజలను ఏ రకంగా అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం, వాళ్లతో మాట్లాడేటువంటి కార్యక్రమం

0: మాట్లాడతారు.
1: ప్రతి మన్ కీ బాత్ కూడా మరి ఎప్పుడు వస్తుందా అని దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు.
2: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి జూన్ 4-5 తేదీల్లోగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆయన ధాన్యం కొనుగోలు పురోగతిని సమీక్షించారు. క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 7 తేదీన గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా సండే సౌండ్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమలుకు తీసుకొస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి అధికారులతో రేపు సమీక్ష నిర్వహిస్తారు. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ముఖ్యమంత్రి పర్యటన రేపు కొమురం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నందువల్ల సోమవారం నాడు మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా కలెక్టరేట్కు రావద్దని, అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కొమురం భీమ ఆసిఫాబాద్ జిల్లాలోని కెరవేరి మండల కేంద్రంలో జేసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యురాలు కోవలక్ష్మి, జేసీసీ అధికారి సందీప్తో కలిసి ప్రారంభించారు. రైతులు దళారుల ద్వారా మోసపోవద్దని ఆమె సందర్భంగా చెప్పారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ భద్రత కోసం ప్రారంభించిన మీ సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని పోలీస్ కమిషనర్ సుమతి తెలియజేశారు. మే 16 ప్రారంభమైన కమ్యూనిటీ పోలీసింగ్ డ్రైవ్లో ఇప్పటి వరకు 18,413 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. విశేషాలు మరొకసారి. అథ్లెట్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిగా రూపొందించిన మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఈరోజు పేర్కొన్నారు. క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో జూన్ 7 తేదీన ఫిట్ ఇండియా సండే జోన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: వివిధ భారతి కేంద్రం స్టూడియో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైమ్.

ఎస్ మరి స్టూడియో క్లాక్ లో టైం ఉంటే గంట దాటి 20 నిమిషాలు కాగానే మన శ్రోతలందరికీ తెలుసు, అందరూ ఎదురు చూస్తుంటారు షో టైం కార్యక్రమానికి. ఇంతకీ షో టైం అంటే ఏంటి? ఇప్పుడే కనుక మీ రేడియో సెట్స్ ఆన్ చేస్తే కొత్తగా వివిధ భారతి కుటుంబంలో చేరుతుంటే వెల్కమ్, స్వాగతం అనిస్తున్నాము. షో టైం లో మేము ఒక గేమ్ షో, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, కొన్ని సినిమా అండ్ జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ అనమాట. సో వీటికి జవాబులు ఎలా ఎక్కడ పంపించాలి అంటే 0402324052 0402324582 ఇది మా వాట్సాప్ నంబర్. సో అర్థమైపోయింది కదా, షో టైం కి స్వాగతం. సో స్వాగతం. మరి ఫస్ట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్స్ తో మొదలు పెట్టేయబోతున్నాను. ఈ రోజు ఇందాకటి వరకు మనం మాట్లాడుకున్నాం గుర్తుకొస్తున్నాయిలో సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి. సో దానికి సంబంధించి ఒక క్వశ్చన్, కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డ్ ఏ సంవత్సరంలో వచ్చింది? నటుడు కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డ్ ఏ సంవత్సరంలో వచ్చింది? మీకు కనుక జవాబు తెలిస్తే 0402324082 కి వాట్సాప్ పంపించేయండి.

రామ్మా చిలకమ్మా అంటూ పాటైతే వినేశాము, రామ్మా ఆన్సర్స్ పంపించండమ్మా నేను అడిగే లోపలి మీ అందరూ ఎంత సూపర్ ఫాస్ట్ గా జవాబులు పంపించేస్తున్నారంటే షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైమ్ లో తొలి ప్రశ్నగా నేను అడిగాను సూపర్ స్టార్ కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది అని. మరి కృష్ణ గారికి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారని మనందరికీ తెలుసు, బట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. వాళ్ల పేర్లు రామన్నపేట నుంచి నరేందర్, నిజామాబాద్ నుంచి రాజు నాగనాథ్ గుప్తా, ఖైరతాబాద్ నుంచి కేవీరావు పిపిరావు, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, భీమన్గల్ నుంచి రవి, ఫిలిం నగర్ నుంచి హర్షిణి, ఉప్పల్ నుంచి శివపార్వతి, అమ్మనగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, పొదుటూరు నుంచి సంధ్య, ఉమ్మడి నుంచి దివాకర్, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, గీతానగర్ నుంచి ద్రోణం రాజు, సూర్యశ్రీ, కౌకూర్ నుంచి ఇంకా పంతాడి శ్రీనివాసరావు, మూరిపొలం నుంచి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

స్టూడియో క్లాక్ లో టైం అయితే 1:33 షో టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి నుంచి మరి షో టైం లో ఎలా పాల్గొనాలి, మేము ఇప్పుడే రేడియో వినేస్తున్నాము, ఇవాళ్ళ నుంచి వివిధ భారతి శ్రోతలం అయిపోయాం అంటారా, ఒక నంబర్ నోట్ చేసుకోండి 0402324 0402324 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మే నెల చివరి ఆదివారం అంటే మన్ కీ బాత్ కార్యక్రమం అందరం వినేశాము. మన ప్రధానమంత్రి గారు ఇందాక తన మనసులో మాట మనందరితో పంచుకున్నారు కదా, సో వారు మన్ కీ బాత్ లో ఒక విషయాన్ని ప్రస్తావించారు, తెలుగు రాష్ట్రాల్లో దొరికే రెండు మామిడి రకాల గురించి, మామిడి పళ్ళ రకాల గురించి ప్రస్తావించారు. ఆ రెండు రకాల పేర్లేంటి? ఈ రోజు మన్ కీ బాత్ కార్యక్రమం వింటే మీ అందరూ సులభంగా జవాబు చెప్పేస్తారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో దొరికే రెండు మామిడి పళ్ళ రకాల గురించి మన ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. వాటి పేర్లు నాకు పంపించేయండి 0402324 0402324 ఇది మా వాట్సాప్ నంబర్.

షోటైమ్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి మన ప్రధానమంత్రి మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో దొరికే రెండు మామిడి పళ్ల రకాల గురించి ప్రస్తావించారు. అవి ఏంటి అంటే మన మామిడి ప్రియులు మన వివిధ భారతి శ్రోతలు చక్కగా సరైన జవాబులు పంపించేశారు. ఇంతకీ అవేంటో తెలుసా? బంగినపల్లి, సువర్ణరేఖ, అలాగే తోతాపురి కూడా చెప్పారు. సో ఈ మూడిట్లో ఏ రెండిటి పేర్లైనా మీరు జవాబుగా పంపిస్తే మీ పేర్లు తప్పకుండా చదివేస్తాను. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? వరంగల్ నుంచి పాష, యాప్రాల్ నుంచి మహాలక్ష్మి, నిజామాబాద్ నుంచి లావణ్యరాజు, అలాగే ఖమ్మం నుంచి కృష్ణకుమారి, రమణి సుబ్బారావు, సికింద్రాబాద్ నుంచి ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, మురిపులం నుంచి శ్రీనివాసరావు, బంజారాహిల్స్ నుంచి ఎస్కే జాని, మియాపూర్ నుంచి భాను, బిహెచ్ఎల్ నుంచి రవి గౌడ్, గోపాలరావు గారు, సంతోషి, వీరు ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు కానీ సరైన జవాబులు పంపించారు. జంగంపేట నుంచి నారాయణ, హైదరాబాద్ నుంచి వేదవతి, గణేష్, వీరందరూ సరైన జవాబులు పంపించేశారు.

వైద్యపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 46 నిమిషాలు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైం లో పాల్గొనాలంటే 0402324 0852 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్. సో నోట్ చేసేసుకున్నారుగా. నెక్స్ట్ క్వశ్చన్, యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎన్నో దేశాలు ఫామ్ అయ్యాయి, అవునా? మరి చివరిగా ఏర్పడ్డ దేశం ఒకటి, అదే కదా అన్నిటికంటే యంగెస్ట్. సో చివరిగా ప్రపంచంలో ఏర్పడ్డ కంట్రీ, దేశం పేరు మీకు జవాబు తెలిస్తే 0402324 0852. ప్రశ్న మరోసారి, యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, జవాబు పంపించేయండి.

షో టైంలోనే నేను నాకు అడిగాను, యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే చాలా దేశాలు ఫామ్ అయిపోయాయి కదా, అందులో చివరిగా ఫామ్ అయిన దేశం ఏది అంటే జవాబు ఏంటో తెలుసా? సౌత్ సూడాన్. ఇది 2011లో ఈ కంట్రీ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందనమాట. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? న్యావన్న నుంచి శ్రీరామ్ నరేందర్, పిజ్జా దిగుడ నుంచి శ్రీనివాస్, ఏఎస్ రావు నగర్ నుంచి సీతాదేవి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు. మీరు వింటున్నారు శక్తిశీలి, మీ రేడియో సఖి అనుపమాతో. మరి ఈరోజు శక్తిశీలిలు ఎవరి గురించి చెప్పబోతున్నాను? ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు కదా. చెయ్యాలనుకుంటే ఏదైనా సరే గొప్ప విషయం సాధించాలంటే ఆకాశమే హద్దుగా సాగుతోంది నేటి మహిళ. భూమి అనే సరిహద్దును చెరిపేసి పచ్చదనంతో ముగ్గేసిన ఒక ముది ఒగ్గు 6 రోజుల్లోనే సరిహద్దుల్ని దాటి పరిధికి మించి పచ్చదనాన్ని ప్రపంచానికి అందించింది. ఇంతకీ ఎవరామే, మాట్లాడుకుందాం.

మనం ఈరోజు శక్తిశిలిలో మాట్లాడుకోబోతున్నాం కేరళ తపోవనంని వనలక్ష్మిగా ముందు తరాలకు వందల కొద్ది చెట్లు, నీటితో నిండిన చలమలు, అపురూపమైన పక్షుల ఆవాసాలతో ఎన్నో రేర్ ప్లాంట్స్తో నింపిన శక్తిశిలి 92 సంవత్సరాల దేవకీ అమ్మగారి గురించి. ఎవరు ఈ దేవకీ అమ్మ, ఏం చేశారో మాట్లాడుకుందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. స్టూడియో క్లాక్ లో టైం అయితే 2 గంటలు దాటి 27 నిమిషాలు. మరి ఈ రోజు నేను మీ అందరితో 92 సంవత్సరాల దేవకీ అమ్మ గురించి చెప్తానన్నాను కదా. మొక్కలంటే ఆవిడకి ఇష్టమై ఉంటుందేమో అని చెప్పి మనందరం అనుకుంటాం, కానీ ఉద్యమంలా నాటడం మాత్రం ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసా? ఒక ప్రమాదం అనుకోకుండా జరిగింది దేవకీ అమ్మకి. కోలుకోవడానికి సమయం పట్టింది. దాదాపు 3 సంవత్సరాలు మంచం మీదనే ఉండాల్సినంత పెద్ద ప్రమాదం. కానీ ఎన్ని రోజులలో ఊరికే పడుకోవాలి, పిచ్చెక్కిపోయేది. పోనీ కూర్చున్నది నా చిన్న పని చేస్తే అని చెప్పి అందరినీ అడిగింది. భర్త కూడా ససేమీరా వద్దన్నాడు. సరే ఏదో ఒకటి చేయాలి, నాకు ఇలానే ఉంటే కనుక నేను నిజంగానే పిచ్చితానైపోతాననుకున్నారు దేవకీ అమ్మ. ఇంటి ముందున్న ఖాళీ స్థలం, అక్కడ ఏం పెట్టినా ఏ మొక్క నాటినా కూడా మొలవని మొండి నేల కనిపించింది. అలా ఆలోచిస్తూ పడుకున్న ఆవిడికి ఒక ఆలోచన వచ్చింది.

కేరళలోని 92 సంవత్సరాల దేవకి అమ్మగారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. వీరికి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల 3 సంవత్సరాలు మంచం మీదే ఉండాల్సి వచ్చింది. మరి అలాంటప్పుడు చాలా పిచ్చెక్కిపోయారట. ఏం చేయాలి, ఏ పని దొరకట్లేదు, నేను మంచం నుంచి లేవలేని పరిస్థితి అని బాధపడుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇంటి ముందర ఒక ఖాళీ స్థలం కల్పించింది. అక్కడ మెల్లిగా అలానే కూర్చుని చిన్న చిన్న మొక్కలు నాటేసేది దేవకి అమ్మ. బోర్ కొట్టకుండా, బయటికి వెళ్లకుండా ఏదొకటి చేస్తోంది అని భర్త కూడా ఆమె ఆరోగ్యానికి ఇబ్బంది పడటం లేదు కదా అని చెప్పి నవ్వితే చాలు అని మెచ్చుకున్నారట. ఇలా 3 సంవత్సరాలు ఎక్కువ శ్రమ ఆరోగ్యపరంగా పడలేదు కాబట్టి అందిన స్థలంలో మొక్కలు నాటి నీరు పోయించేది. మరి ఇలాంటి పని చేస్తున్నందుకు వారి భర్త కూడా ఎక్కడెక్కడి నుంచో మొక్కలు విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. వాటి పేర్లు కూడా వాళ్ళకి తెలిసేవి కావు. ఏదో ఒక పని చేస్తోంది, కాసేపు మంచం మించి శ్రమ పడకుండా చేస్తోందన్న తృప్తి ఆమెకు మిగులుతుంది అన్నదే కుటుంబ

92 సంవత్సరాల దేవకి అమ్మ 50 సంవత్సరాల వయసులో మొక్కల్ని నాటడం మొదలుపెట్టారు. పేరు కూడా తెలీదు, ఏ మొక్క దొరికితే ఆ మొక్క. తనకి బోర్ కొట్టకుండా ఏదో ఒక పని చెయ్యాలి, నేను మంచం మీద ఉండి ఏం చేయగలను అని ఆలోచిస్తూ మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ వనం కాస్త తపోవనమైంది. 5 ఎకరాలలో రకరకాల చెట్లతో, ఔషధ మొక్కలతో, పచ్చదనంతో పరిడవిల్లుతోంది. ఇక్కడ కనిపించే సీతాకొక చిలుకలు చూడ్డానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వస్తారు తెలుసా. ఒక్క ఆలోచన, ఏకవ్యక్తి సైన్యంలా దశాబ్దాల పాటు చేసిన కృషి, నిస్వార్థమైన సేవ సమాజానికి ఇప్పుడు మాత్రమే కాదు ముందు తరాలకు కూడా ఉపయోగపడేటట్టు చేయటం నిజంగా అభినందనీయం. ఇంతకంటే అభినందన ఇంకేముంటుంది? వారు ఒక మాట అన్నారు, అదేంటో చెప్తాను ఈ పాట తర్వాత.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:43 అవస్తుంది. శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం దేవకి అమ్మగారి గురించి. మరి వారు కేరళలో 5 ఎకరాలలో తపోవనంలాగా రకరకాల మొక్కలు నాటారు. వందల కొద్ది వేల కొద్ది మొక్కలని చెప్పుకున్నాను కదా. మరి మీకు ఒక విశేషం చెప్తాను, వారు ఒక మాట అన్నారు అని చెప్పి. ఈ మాట వింటే ఇది అభినందనకు మించి మనం ఏదైనా ఆమెకి ఇవ్వగలమా అని చెప్పి అనిపిస్తుంది. వారేమన్నారో తెలుసా, ఈ మొక్కలు నాటడం నా కోసం కాదు, మీ అందరి కోసం, రాబోయే తరాల కోసము. నేనుండకపోవచ్చు కానీ ఈ మొక్కలైతే ఉంటాయి కదా, ఆ మొక్కల వల్ల మీ అందరికీ లాభమే కదా అని చెప్పి నవ్వేస్తున్నారు దేవకీ అమ్మ. ఏ రోజు ఫలానా చెట్టు, ఫలానా మొక్క ఇది ఏంటి అని చెప్పి చూసుకోలేదు. ఏ మొక్క, ఏ విత్తనమైనా సరే దాన్ని నాటి పెంచాలి, ఇదే నేను చేశాను, ఇంతకంటే నేను చేసింది కూడా ఏం లేదు, అయ్యో ఇదేమైనా గొప్ప పనా అని ఆశ్చర్యంతో అడుగుతూనే, అయినా ఈ మొక్కలు పళ్ళు ఫలాలు ఇవన్నీ నా కోసం కాదని మీ అందరికీ చెప్పేశాను కదా, నా జీవితం ఎలాగో అయిపోతుంది, ముందు తరాలు చల్లగా బతుకుతాయి అని చెప్పి అంటున్నారు దేవకీ అమ్మ. వారికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించినప్పుడు కూడా అన్నారు, నేనంత గొప్ప పని ఏం చేశాను, ముందు తరాల కోసం ఏదన్నా ఉపయోగపడుతుందేమో అని నా పరిధిలో నాకొచ్చిన చిన్న ఆలోచన తప్ప ఇంకేమీ లేదు అన్నారు. శభాషణాలా, నమస్కారమనాలా, వావనాలా, వందనమనాలా,

పద్మశ్రీ పురస్కారంతో ఆకుపచ్చ చెట్ల అమ్మను సత్కరించింది. కేరళలోని పచ్చదనం అలా ఢిల్లీని కూడా వెళ్లి పలకరించింది. ఉన్న పరిధిలో సమాజానికి ఇది ఒక అతిపెద్ద సేవ. నేడే కాదు, మన రేపుని కూడా చల్లగా ఉంచాలన్న దేవకేమ్మ ఆలోచనకు, కార్యదీక్షకు నమస్సులు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా.

0: इस कार्यक्रम के आखिर में सुनना चाहते हैं आप सभी लता मंगेशकर को फिल्म अनीता में, गीत रचना राजा मेहदी अली खान की है और धुन लक्ष्मीकांत प्यारेलाल की। सुनने की ख्वाहिशमंद आप सभी भाटापारा से मोतीलाल यादव, डॉक्टर बसंत, विनय ठाकुर और इनके परिवार वाले, वहीं से इनके मित्र सुब्रत चौधरी भी इस गाने को सुनना चाहते हैं। आप हैं राजावत कॉम्प्लेक्स नई सड़क एमपी शाहजहां।
1: నేనే ఎప్పుడన్నా అయ్యా, అయ్యా దొంగ గారు అంత అబద్ధం, నేను అలా అనలేదు. నా కడుపు ఉబ్బిపోయేలా ఉంది, కాస్త అలా గాలికి వెళ్ళొస్తారని చెప్పారండి. అంతే
2: అంతేనా?
3: కాదండి
1: కాదండి, అంతే అండి.
3: చూసారా ఎలా ఒప్పుకున్నాడు?
1: అయ్యా మోసగారు, దయచేసి నన్ను ఎరికించకండి, ఇక మీరు ఆపండి.
3: కొంచెం బ్రేక్ ఇస్తాను కానీ దొంగగారు మిమ్మల్ని పదే పదే దొంగ దొంగ అని అనడం అదేదో దొంగతనం చేసినట్టుగా ఉందండి. ఇంతకీ తమరి నామధేయం
2: అంటే?
3: మీ పేరండి?
2: నా పేరు జుబ్బా.
3: జుబ్బానా? అయ్యా మీ పూర్వీకులు ఏమైనా జుబ్బాలు అమ్ముకునేవారా?
2: కాదు.
3: మరి తమరి నాన్నగారి పేరు?
2: తుబ్బా.
3: తమరి తాతగారి పేరు అల్లమురబ్బనా?
2: అవును.
3: అబ్బా జుబ్బా తుబ్బా అల్లం మురబ్బ, మహత్తరమైన ప్రాస. చూసారా ఆనందం గారు ఎలా పట్టేశాను?
2: చూస్తున్నా చూస్తున్నా.
3: ఆ జుబ్బా గారు మొత్తానికి మీది బా బా ఫ్యామిలీ అన్నట్టు.
2: అవును.
3: అయ్యా జుబ్బా గారు, అసలు మీరు ఆనందం గారి అల్లుడు గారు తొలిసారిగా ఎక్కడ కలుసుకున్నారో?
2: అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్.
3: అదేమిటో కాస్త చెప్తారా? నా నాటకానికి ఏమైనా పనికొస్తుందేమో చూస్తాను.
2: సరే.
3: ఒక్క నిమిషం ఆగండి ఆనందం గారు. మీ అల్లుడు గారు జుబ్బా గారు తొలిసారిగా ఎలా కలిశారో చెప్తున్నారండి. మంచి రక్తి కట్టే సన్నివేశం, ఇలా రండి.
2: వాడి బొంద.
3: అబ్బా అలా చిరాకు పడుతూ కూర్చుంటే ఎలాగండి? వినండి ముందు. జుబ్బా గారు తమరు ప్రారంభించండి.
2: అలాగే. అదే అర్ధరాత్రి.
3: ఓహో గొప్ప సమయం.
2: నేనలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తున్నాను.
3: పోలీసులు ఏమైనా తరుముతున్నారా?
2: కాదు, కుక్కలు
3: అనుకున్నానండి. అప్పుడు కూడా మీరు ఇదే చొక్కా చిరిగిన ప్యాంటు వేసుకుని ఉంటారు అంతేనా?
2: అవును. ఇవి నాకు బాగా అచ్చొచ్చిన బట్టలు.
3: ఆ తర్వాత
2: నాకెదురుగా ఇంకొక వ్యక్తి అచ్చో నాలాగే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.
3: స్లో మోషన్ లో వస్తున్నాడా?
2: కాదు, నాలాగే వేగంగా వస్తున్నాడు.
3: ఆయన్ని కూడా కుక్కలు తరుముతున్నాయా?
2: కాదు, వాళ్ళ ఆవిడ తరుముతుంది.
3: ఎందుకు?
2: గొంతుకు గొలుసు చేయించమని వారం రోజులుగా పోరు పెడుతుందట. వాళ్ళత్తయ్య మెళ్ళో గొలుసు కొట్టేసి బా

0: ఒక్కొక్కరు ప్రజెంట్ చేద్దాం అనుకుని అడ్డంగా దొరికిపోయాట. అందుకే వాళ్ళ ఆవిడ తరుముకుంటూ వస్తే చేతిలో కర్ర పట్టుకుని ఆయన అలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడట.
1: ఓహో, భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై వేగంగా కోపంగా సరసాలాడుకుంటున్నారన్నమాట.
2: సరసాలాడుకోవటం ఏమిటా నీ పిండాకోడు?
1: మీరుండండి, దొంగ గారు మీరు చెప్పండి.
0: అలా పరిగెత్తుకుంటూ వచ్చి పడేల్మని నన్ను ఢీకుని పారిపోతుంటే కుక్కలు ఆయన చేతిలో కర్రం చూసి వెనక్కు పారిపోయాయి.
1: మరి వాళ్ళ ఆవిడ?
0: ఆవిడ నా చేతిలో కత్తి చూసి ఇంటికి పారిపోయింది.
1: కర్రని చూసి కుక్కలు, కత్తిని చూసి మహిళ, ఎవరి తేరిన వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. మరి మీరిద్దరూ ఎలా కలిశారు?
0: నా వెంట పడుతున్న కుక్కలను తరివిన ఆయన, ఆయన వెంట పడుతున్న వాళ్ళ భార్యను తరివిన నేను, ఇలా ఒకరికొకరు అనుకోకుండా సాయం చేసుకుంటున్నాం.
1: అలా మీ మనసులు కలిశాయన్నమాట?
0: అవును, అప్పటి నుంచి మొదలైంది మా ప్రయాణం.
1: ఆహాహా, అద్భుతంగా ఉందండి మీ కథ. ఇదే కథను పెట్టి నాటకం రాస్తే ఇసకేస్తే రాలని జనం విరగబడి చూస్తారండి. ఏండో ఉల్కా గారు, విన్నారా జుబ్బా గారి జీవితంలోని ఈ ఘట్టం?
2: వినపడిందండి మీకు దండం, నన్ను మధ్యలోకి లాక్కండి.
1: అబ్బా, చేతులు దించండి, ఇప్పుడెందుకు ఈ మర్యాదలు చెప్పండి.
0: ఏమండి?
2: చెప్పు నాయన.
0: బాగా ఎండను పడి పరిగెత్తుకుంటూ వచ్చాను, నాకు బాగా ఆకలేస్తుంది, ఏమైనా తినాలనిపిస్తుంది.
2: ఆకలిస్తుందా? మా నాయనే, ఇగో ఆ వంటింట్లో నీకు కావలసినవన్నీ ఉన్నాయి, వెళ్ళి బాగా మెక్కు.
0: అలాగే, ఇదిగో నన్ను ఇలా లోపలికి పంపించి మీరిలా బయట తోక దాడించాలని చూశారో, ఇదంత పదునుగా ఉందో చూశారుగా.
1: అయ్యా జుబ్బా గారు, నేనున్నానుగా ఇక్కడ, వీళ్ళెక్కడికి వెళ్లకుండా చూసే బాధ్యత నాది, తమరు లోపలికి వెళ్ళండి.
0: అలాగే.
1: అయ్యా ఆనందం గారు, ఇదంతా చూస్తుంటే నేను 1993లో మా ఇంట్లో దొంగలు పడ్డారు అనే ఒక నాటకంలో అచ్చం ఇలాగే ఒక దొంగ ఇంట్లోకి అనుకోకుండా దూరితే ఏం చెయ్యాలో బహు రసవత్తరంగా రాశానండి. ఆ డైలాగ్స్ ఏమైనా కొంచెం వింటారా?
2: అబ్బా ఇప్పుడు వద్దయ్యా, నువ్వు నీ నాటకాలు కొద్దిసేపు ఆపే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు?
3: ఏం చేస్తామండి, చచ్చిన పాముల పడి ఉండాల్సిందే.
1: అది పాము అంటే గుర్తుకొచ్చింది ఉల్కాపాతం గారు, నేను 24 ఏళ్ల వయసులో నట్టింట్లో నాగరాజు అనే లఘు నాటికలో బుష్ బుష్మని బుసలు కొడుతూ నట్టింట్లో ఆ బుజ్జిపాము చేసే సందడిని అద్భుతంగా వర్ణించాను. ఆ మాటలు ఏవైనా వింటారా?
2: ఇదిగో మూస ఆపవయ్యా నీ నస, అసలేం చెయ్యాలో నాకేం పాల్పోవట్లేదు.
1: అయ్యా ఈ సమయంలో పోలీసులు కనుక వచ్చారా, ఇక నేరుగా జైలుకే. ఏమండి ఉల్కాపాతం గారు, తమరు ఎప్పుడైనా జైలుకు వెళ్ళారా?
3: తమ దయ వల్ల ఇంకా వెళ్ళలేదండి.
1: ఓన్లేండి పాపం, ఒకవేళ ఈ దొంగ పట్టుబడితే కాస్త వాడికి తోడుగా వెళ్దురుగానిలేండి.
3: ఆనందం గారు, ఎవరు వచ్చేట్టున్నారండి?
1: ఇంకెవరండి, ఏ ఎస్ఐయో సిఐయో వచ్చి ఉంటాడు. ఉల్కా గారు, మీ అదృష్టమే అదృష్టం అండి, ఇలా అనుకున్నామో లేదో అలా
2: వచ్చేసారు. అసలే కాళ్ళు వణికిపోతుంటాను.
1: విరజానందం గారు, వెళ్ళి ఆ తలుపులు త్వరగా తీయండి, ఆలస్యమైతే వాళ్ళకు అనుమానం వస్తుంది.
2: అవునా? అయితే నువ్వు వెళ్ళి.
1: అమ్మా, మీ ఇంటి తలుపు నేను తీయడం ఏంటండి? పోనీ మన ఉపాగారు తీస్తారు.
2: అమ్మో నేను వెళ్ళను.
1: ఇక లాభం లేదండి విస్మయానందం గారు, మీరే వెళ్ళి తీయాలి.
2: కర్మ కర్మ తీయక చేస్తానా?
4: ఎక్స్క్యూజ్ మీ, ఈ ఇంట్లోకి మనుషులు ఎవరైనా వచ్చారా?
1: కొత్తగా నేను ఉల్కాపాతం గారు వచ్చామండి, కానీ వంటింట్లోకి మాత్రం ఎవ్వరూ వెళ్ళలేదండి.
4: ఓకే, ఒక దొంగ విధవ మా నుండి తప్పించుకుని పారిపోయి ఇటువైపుగా వచ్చాడు, ఇక్కడికి ఏమైనా వచ్చాడేమోనని.
2: లేదు సార్, మా ఇంటికి ఎవరు రాలేదు సార్.
4: ఇంతకీ మీ పేరు?
2: ఆనందం సార్.
4: సరే, ఎవరైనా వస్తే నాకు చెప్పండి.
1: మీకెందుకు సార్ శ్రమ, ఒక గంట పోయాక రండి, పాపం వాడు భోంచేస్తున్నాడు.
4: ఎవరు?
2: అదే అదే సార్, మా పనివాడు రంగయ్య, వాడు భోంచేస్తున్నాడు, ఓ గంట పోయాక మేం కూడా తింటాము అంటున్నాడు కదా.
4: ఆ ఎక్కిలు ఎవరికి వస్తున్నాయి?
1: ఇంకెవరికండి? జుబ్బా గారి.
4: జుబ్బానా, అతనెవరు?
2: చెప్పాను కదా సార్, అతను మా పనివాడు రంగయ్య అని వాడన్నమాట. పాపం జుబ్బా శరీరానికి బిగుసుకుపోయి ఎక్కడి వస్తున్నాయన్నమాట.
1: ఉల్కాపాతం గారు, వెళ్ళి వాడికి కాస్త మంచినీళ్ళు పట్టండి.
3: అమ్మో, నాకు భయం అండి, నేను వెళ్ళను.
1: మీకెందుకండి భయం? ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారుగా, ధైర్యంగా వెళ్ళండి.
2: మీరుండండి ఉల్కాపాతం గారు, నేను వెళ్ళొస్తాను.
1: అబ్బా, మీ ఇంటికి ఎస్ఐ గారు వస్తే మాట్లాడకుండా అలా మధ్యలో వెళ్ళిపోతే ఏం బాగుంటుందండి? మీరుండండి. ఇదిగో ఉల్కా గారు, మీరు వెళ్ళండి, నేను చెప్తాను.
5: నీళ్ళు నీళ్ళు,
2: నేను వెళ్ళొస్తాను, ఉండండి.
3: వెక్కి లాగిపోయాయి ఆనందం గారు, మీరు ఇక్కడే ఉండండి.
2: అలాగే,
4: ఇక నేను వెళ్ళొస్తాను. ఎందుకన్నా మంచిది, ఈ ఇంటి మీద అయితే ఒక కన్నేసి ఉంచాలి.
2: అమ్మయ్యా, పెద్ద గంట నడిచింది. ఈ మలపత్రాష్ట్రుడికి ఇప్పుడే ఎక్కిళ్ళు రావాలా?
1: అయ్యా, అవి ఎక్కిళ్ళంటే చెప్పొస్తాయా ఏమిటి? ఈ సందర్భంలో ఓ కవిత లోపల నుంచి అలా తన్నుకొస్తుందండి, చెప్పమంటారా?
2: చెప్పొద్దు అంటే మీరు ఆపుతారా? చెప్పండి.
1: అవుననుకోండి, చెప్పకుండా వచ్చేవే ఎక్కిళ్ళు, గిల్లితే కమిలిపోయేవి చెక్కిళ్ళు, కల్లాపి చల్లితే దగదగా మెరిసిపోయేవి వాకిళ్ళు.
2: ఇక నువ్వు వెళ్ళు.
1: అబ్బా, పలే కలిపారే.
2: అయ్యా, ఇంతవరకు కథలతో తిన్నావు, మళ్ళీ ఇప్పుడు కవితలు మొదలు పెట్టావా?
1: అబ్బే లేదండి, అప్పుడప్పుడు సజ్జస్ఫురణతో కవితలు అలా కావేరిలా పొంగుకుంటూ వస్తాయండి. అయ్యా పులకా గారు, మీకేమైనా చిన్న లైన్ వినిపించమంటారేమిటి?
3: అబ్బా, నా పేరు పులకా కాదండి, ఉల్కా.
1: ఏదోటిలేండి, ఇంతకీ వీడి తిండి అయిపోయిందో లేదో చూసొస్తానుండండి.
2: మళ్ళీ ఏం కావాలి నాయన?
0: నాకు భోజనం చేయగానే సిగరెట్ కాల్చే అలవాటు ఉంది, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా?
1: గొప్పవాళ్ళ అలవాట్లేవేరు.
0: ఉన్నాయా లేవా?
2: బాబు, అది నేను సిగరెట్లు కాల్చను, కావాలంటే చుట్టలు ఇస్తాను.
0: చుట్టలా? నాన్ సెన్స్.
1: జుబ్బా గారు, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే పనివాణ్ణి తెమ్మని పురమాయించానండి, వాడు తీసుకు రాలేదు.
0: సరే, ఏదొకటి ఇవ్వండి.
2: రంగయ్య, రంగయ్య.
6: హాయ్, వస్తున్నానండి.
2: ఇదిగో ఈయన గారికి ఓ రెండు చుట్టలు ఇవ్వు.
6: అత్తగారండి, ఇదిగో అండి. అయ్యగారు, ఈయన గారు ఎవరండి?
2: ఈయన
1: ఈయన జుబ్బా గారని గొప్ప హస్తకళాకారుడు, మన ఇంటికి ఈ రోజు ఆహ్వానించాం.
6: అంటే ఈ అయ్యగారు కూడా నాటకాలు ఆడతారండి?
1: కాదు రంగయ్య, ఈయనది ఒక ప్రత్యేకమైన కళ.
6: ఈయన ముఖం చూస్తే నాకు అట్ట అనిపించట్లేదయ్యా.
0: ఏంటి
1: అయ్యా? జుబ్బా గారు, కోపగించుకోకండి, మీరు ఉండండి, నేను మాట్లాడతానుగా. రంగయ్య, జుబ్బా గారిని మీ అయ్యగారి అల్లుడు గారి ప్రాణ స్నేహితులు.
6: మరి ఆ వేషం ఏందండి, అట్టుందే?
1: ఓ అదే, అది లేటెస్ట్ వేషం రంగయ్య, టార్న్ జీన్స్ అనే పేరు విన్నావా?
6: అంటే ఏంటండి?
1: అంటే మన బట్టలు మనం చింపుకున్నాం అనుకో, దాన్ని ఏమంటారు?
6: పిచ్చి.
1: అది అదే షాపు వాడు చించి అమ్మాడు అనుకో, అది ఫ్యాషన్ అంటారన్నమాట. అర్థమైందా?
6: మరి ఇట్లాంటి వేసుకుని బయట తిరిగితే కుక్కలు ఎండపడవా అయ్యా?
1: నా లెక్క ప్రకారం ఈ పాటికి జుబ్బా గారు రేబీస్ టీకా వేయించుకునే ఉంటారు. ఏమండి అంతేనా?
0: స్టాప్ ఇట్.
1: అబ్బో
0: ఏమండి?
2: చెప్పు నాయన, ఇంకేం కావాలి?
0: ఇంకేం వద్దు కానీ, నాకు మత్తుగా నిద్ర వస్తుంది.
3: దానికి మమ్మల్ని ఏం చేయమంటావు?
0: ఏమక్కర్లేదు కానీ, నేను మా ఇంటికి వెళ్తాను.
1: అబ్బా జుబ్బా గారు, ఎంతసేపు ఉన్నారు కదా, నాకు 10 నిమిషాలు కేటాయిస్తారా?
2: ముసా.
1: అబ్బా ఉండండి, మీరు మాత్రం వింటే సరిపోతుందా నా నాటకాలు డైలాగులు? పాపం జుబ్బా గారు కూడా వినొద్దు.
3: అబ్బా, కావాలంటే మేము వింటామండి. అబ్బా బాబు, ముందు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి.
1: ఇవి మీకు వినిపించేవి కావండి, దొంగల నిబంధనల నుండి కాచి వడబోసి రచించిన రత్నాల్లాంటి మాటలు. జుబ్బా గారు, విషయం ఏమిటంటే నేను నాటక రచయితను, మహత్తరమైన నాటకాలు రాస్తూ ఉంటాను.
0: రాసుకోండి, దానికి నన్ను అడగటం దేనికి?
1: మిమ్మల్ని అడగడం కాదండి, నేను రాసిన నాటకాల్లోని మచ్చుతునకల్లాంటి డైలాగులు మచ్చుకు కొన్ని వినిపిస్తాను, వింటారా?
0: నాకు పీకలు కూసే అలవాటు ఉంది, కొయ్యమంటారా?
3: తిక్క కుదిరింది. బాబు, ఆ పని చేయండి, మీ శిలా దగ్గర పెట్టుకుంటాను.
1: అబ్బో, ఇక్కడ ఎవరి పీకలు కొయ్యొద్దులేండి. అయ్యా, ముందు ఆ కత్తి లోపల పెట్టుకుని తమరు బయలుదేరండి. ఈసారి వచ్చేటప్పుడు ఆనందం గారి అల్లుడు గారిని కూడా తీసుకురండి, మాకు పరిచయం చేద్దురు గాని.
0: ఇదిగో నేను వెళ్ళిపోయాను కదా అని పోలీసులకు నా విషయమైనా చెప్పారు తెలుసుగా.
1: అయ్యా జుబ్బా గారు, ఒక చిన్న మనవి.
0: ఏంటది?
1: ఏం లేదండి, ఈసారి తమరు వచ్చినప్పుడు మా ఉల్కా గారికి కాస్త జైలు అది చూపించండి, పాపం తెగ ముచ్చట పడుతున్నాడు.
3: అబ్బా మూసా గారు మీరు ఆగండి.
0: సరే చూద్దాం, నేను వెళ్తాను.
1: అబ్బా అబ్బా, ఈ క్లైమాక్స్ లో మీ ఎంట్రీ ఓహో అద్భుతం సార్. ఏం డైలాగ్ డెలివరీ సార్! సార్ మీరు గనక పరిషత్తు పోటీలకు వెళ్తే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రైజ్ మీకే సార్.
4: ఆనందం గారు,
3: సార్
4: ఈ దొంగ విధవని మీ ఇంట్లోనే పెట్టుకుని ఏమీ తెలియనట్లు నటిస్తారా?
3: సార్ సార్ సార్, వీడెవడో మాకు తెలియదు సార్. మేము మాట్లాడుకుంటుంటే అకస్మాత్తుగా మా ఇంట్లోకి చొరబడి కత్తి చూపించి బెదిరించాడండి.
4: మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు?
3: చెబితే చంపేస్తానన్నాడండి.
4: ఐసీ, దొంగతనం కాదు, దొంగను రక్షించడం కూడా నేరమే. మీరందరూ పోలీస్ స్టేషన్కి నడవండి.
3: అయ్యా ఎస్ఐ గారు, ఏదో తెలియక చేసిన పొరపాటు వల్ల ఇలా ఇరుక్కుపోయామండి. నిజంగా మాకేం తెలియదు సార్.
4: ఇంతకీ మీరెవరు?
1: ఆయన హిడింబి గారి తండ్రి గారండి, సూర్యం గారికి కాబోయే మామగారండి.
4: హిడింబ ఆవిడెవరు?
1: ఉల్కా గారి కూతురండి.
4: ఇంతకీ ఈ ఉల్కా గారు ఎవరు?
1: ఇదిగో ఈయనేనండి ఉల్కా గారు. ముందుకు రండి సార్, ఎస్ఐ గారు పిలుస్తున్నారు, రండి రండి.
3: నేనేనండి.
4: ఈయనకి ఆనందం గారికి ఏమిటి సంబంధం?
1: సంబంధం అంటే వీళ్ళమ్మాయి హిడింబిని ఆనందం గారి అబ్బాయి సూర్యం గారికి ఇచ్చి పెళ్లి చేద్దామని సంబంధం కలుపుకోవడానికి వచ్చారండి. పురోహితుడిని కూడా పిలుచుకురావడానికి మా రంగయ్య వెళ్ళాడండి. కానీ ఆయనేమో బిల్వ మంగళుడు అనే మహత్తర నాటకం చూడడానికి వెళ్ళారట.
4: అవునా? అయితే మీకు ఈ దొంగకి ఏమైనా సంబంధం ఉందా?
3: చిచి, వీడికి నాకేమిటండి సంబంధం? లేదు లేదు.
1: అదేమిటండి అలా అంటారు? ఇందాకనేమో ఆ దొంగ మీకు దగ్గరి బంధువు అని చెప్పినట్టున్నారు.
3: నేనెప్పుడు చెప్పానయ్యా? నువ్వు భలే ఉన్నావు.
4: అయ్యగారు అయ్యగారు.
2: ఏమిటా ఏమైంది?
4: ఏం లేదు అయ్యగారు, మీ అందరికీ స్పెషల్ కాఫీ పెట్టియాలా అని అడగడానికి వచ్చానంతే. ఈయనెవరు?
1: ఈయన పేరు రంగయ్య అండి, మా అందరి పని మనిషి. చిత్తం ఎస్ఐ గారు, తమలో ఆ తుపాకీ ఎత్తి ఎంతసేపు అలా పట్టుకుంటారు? కాస్త బత్తాయి రసం ఏమైనా పుచ్చుకుంటారా?
4: షట్ అప్! అయ్యి బాబాయ్ బాబాయ్, తుపాకీ అట్టా పెట్టేశారంటే అని అని కాల్ చేస్తారా ఏంటి? అవును కాల్ చేస్తాను. అయ్యి బాబోయ్, ఆయన మా ఇంటికి భోజనానికి వచ్చిన సుట్టమండి.
1: ఏమి టైమింగ్ జుబ్బా గారు?
4: ఇది జుబ్బా కాదు, చొక్క రామయ్య.
1: అయ్యా ఆయన పేరు రామయ్య కాదండి, రంగయ్య.
4: రంగయ్య, వీడొక దొంగ విధవ, మీ ఇంట్లో తాడుందా?
1: ఇప్పుడు తాడెందుకు ఎస్ఐ గారు?
4: వీని వెంటనే కట్టిపడేయడానికి.
1: అబ్బా మీరు అసలు టైంలో దెబ్బ కొట్టారు ఎస్ఐ గారు. ఈ టైంలో పోలీసుల ఎంట్రీ ఎప్పుడైనా బేడీలతోనే ఉండాలండి, మీరది ఎలా మర్చిపోయారు?
4: షట్ అప్! అది నీకు అనవసరం. రంగయ్య,
7: అయ్యా
4: నువ్వు వెళ్ళి ఒక గట్టి తాడును ఒకటి తీసుకొచ్చి వీడి చేతులు కట్టాయి.
7: అయ్యి బాబోయ్, అయ్యగారు.
4: కదలకో, కదిలావో కాల్చి పడేస్తా.
1: అబ్బా అదే రొటీన్ డైలాగ్ ఎస్ఐ గారు మీ పోలీసులందరికీ. ఒకసారి నేను రాసిన పోగాలపు పోలీసులు అనే నాటకం చదివి వినిపిస్తే గాని మీరు ఆ రొటీన్ డైలాగులు మార్చరండి.
4: షట్ అప్! రంగయ్య వెళ్ళి త్వరగా తాడును తీసుకుంట్రా.
7: అయ్యి బాబోయ్, అయ్యగారు.
2: వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. అప్పుడే పట్టుకుందాం అనుకున్నా చచ్చు వెదరా, కత్తి చూపించి బెదిరించాడు.
7: అలాగా అండి, ముందే చెప్తే చేతులు కాలు ఇరిసి పొయ్యిలో పెట్టాడు కదండి.
2: ఎక్కడ్రా, ఇదిగో ఈ మూసాగారు సందుకు దొరకనిస్తేనేగా. నువ్వు వెళ్ళి అర్జెంటుగా తాడు పట్టుకురా, వెళ్ళు. ఎస్ఐ గారు వాడిని పంపించానండి.
4: మర్యాదగా మీరందరూ కూడా కదలకుండా నిల్చోండి.
1: అబ్బా ఎస్ఐ గారు, మూమెంట్ లేకపోతే నాటకం చప్పగా ఉంటుందండి.
4: షట్ అప్!
1: అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎస్ఐ గారు ఈ ఒక్క డైలాగ్ మాత్రం చింపేస్తున్నారండి.
2: ఎస్ఐ గారు నాకు ఫోన్ వస్తుందండి, కాస్త మాట్లాడుకోవచ్చా?
4: సరే.
7: హలో అయ్యగారు, నేను రంగాని మాట్లాడుతున్నానండి.
2: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా?
6: నేను మన ఊరు శివర నాటకాల కొంపండి మాట్లాడుతున్నానండి.
2: నిన్ను తాడు తీసుకురారా అంటే అక్కడెందుకు తగలడం?
6: రేత్రి ఆ తాడిక్కడ మర్చిపోనానండి.
2: అఘోరించ

0: రావులే గాని తొందరగా తాటిక్కడికి తీసురా.
1: అయ్యగారు గోరం సరిగిపోనాదండి.
0: ఏమైందిరా, ఏంటి మాట్లాడుతున్నావు?
1: సూర్యం బాబు గారు నిత్యం జారి కింద పడిపోయారండి, తనండి రకతం రకతం కూడా వస్తుంది అయ్యా.
0: అవునా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వులోపు మన ఊరి డాక్టర్ని పిలుచుకో.
1: అలాగేనండి, అట్లాగే.
0: అయ్యయ్యో, ఎలా ఉందో ఏమిటో నా సూర్యానికి.
2: ఏమైందా గారు, అలా కంగారు పడుతున్నారే?
0: మా అబ్బాయి సూర్యం ఆ నాటకాల కంపెనీలో నిచ్చెన మీద నుండి జారి పడ్డాడట, తలకు గాయమయ్యి రక్తం కూడా వస్తుందట. నేను ఇప్పుడే వెళ్ళాలి. సూర్యం నాయనా, నాయనా.
2: అయ్యయ్యో, ఎంత పని జరిగింది ఆనందం గారు.
3: ఎక్కడికి వెళ్ళేది?
0: ఎస్ఐ గారు, మా అబ్బాయికి తలకి బలంగా గాయం అయిందంటండి, నేను తక్షణమే వెళ్ళాలి.
3: అదేం వీల్లేదు, రే దొంగ విధవా, కదిలావో కాడికి పంపిస్తా.
2: అది ఎస్ఐ గారు, ఇప్పుడు డైలాగ్ మార్చారు, కొద్దిగా బాగుందండి.
3: షట్ అప్.
2: ఇది కూడా మార్చండి సార్, ఊరికే వినాలంటే బోర్ కొడుతుంది.
3: అందరూ ముందుగా పోలీస్ స్టేషన్కి నడవాల్సిందే.
0: ఎస్ఐ గారు, నేను మా వాడిని చూసి వచ్చాక మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానండి, నన్ను నమ్మండి ఎస్ఐ గారు.
3: చూడండి ఆత్మీయం గారు.
2: అబ్బా ఎస్ఐ గారు, మళ్ళీ మీరు దోడేశారండి. ఆయన పేరు ఆనందం అండి, ఆత్మీయం కాదు.
3: అదే చూడండి ఆనందం గారు, ఇలాంటి కేసులు చాలా చూశాను నేను. మర్యాదగా నాకు సహకరించి పోలీస్ స్టేషన్కి నడవండి.
0: సార్ సార్ సార్ సార్, వాడు ప్రాణంగా పెంచుకున్న నా ఒక్కగానొక్క కొడుకు సార్. సార్ మీకు దండం పెట్టాను, కావాలంటే మీకు కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి సార్, ప్లీజ్ సార్. ఎస్ఐ గారు, ప్లీజ్ సార్.
2: ఉల్కాపాతం గారు, అదేమిటండి అలా చూస్తున్నారు? అవతల మీ వెయ్యంకుల వారు ఏడుస్తుంటే మీకు కనీసం ఏడుపు రావట్లేదా? అసలు మీద గుండెనా పాషాణమా?
0: అది
2: వద్దులండి, వద్దులండి బాబు, మీ ఏడుపు మరీ డోకొచ్చేలాగా ఉంది.
3: ఏమండి, నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్లు ఇప్పిస్తారా? షట్ అప్.
2: అబ్బా డైలాగ్తో సుత్తి వేస్తున్నారు ఎస్ఐ గారు.
3: యూ షట్ అప్.
2: అబ్బా ఇది తప్ప మీకేది రాదా ఎస్ఐ గారు? ఆ సరే గాని పాపం ఆ సుంటకి దాహం వేస్తుందట, నేను వెళ్ళి వాడికి నీళ్లు తీసుకొస్తాను. అదే చేత్తో మీకు కూడా కొంచెం అలోవేరా రసం తెచ్చదా ఎస్ఐ గారు?
0: అయ్యా ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, దాన్ని వెళ్ళనివ్వండి. నా సూర్యం లేకపోతే నేను బ్రతకలేనండి, వాడు నా ప్రాణానికి ప్రాణం.
2: ఆనందం గారు, ఏమిటండి ఇది, ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, ముళ్ళుని ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, ఇవన్నీ వాడేసిన పాత డైలాగులండి, కొత్తవి ఏమైనా ఉంటే ట్రై చేయండి.
0: ఊరుకోవయ్యా, నువ్వు ఒకటివి అర్థమైన డైలాగులు నువ్వు.
2: వెళ్ళండి ఎస్ఐ గారు, నేను అలా వంటింట్లోకి వెళ్ళొస్తానండి. ఉల్కా గారు నాకు కొంచెం తోడుగా వస్తారా?
0: నేను రాను, మీరే వెళ్ళండి.
3: షట్ అప్.
2: వద్దులేండి, మీరందరూ ఇక్కడే ఉండండి. ఇదిగోండి జుబ్బా గారు, నీళ్లు తీసుకోండి. ఉల్కా గారు మీరేమైనా తాగుతారా?
0: నాకు వద్దులేండి.
2: మీ మొహం చూస్తే గొంతు తడారిపోయినట్టుంది.
0: ఇప్పుడు నన్ను మాట్లాడించకండి, నాకేం అర్థం కావటం లేదు అసలు.
1: ఎస్ఐ గారు, అక్కడ ఒక నిండు ప్రాణం పోతుంటే ఇక్కడ మీకేమీ పట్టనట్టుంటారా?
0: నాకు నాకు ఒక్క అరగంట సమయం ఇవ్వండి, మా బాబుని ఆసుపత్రిలో చేర్చి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారండి.
1: ఎస్ఐ గారు, నా కొడుకుని నన్ను కాపాడుకోనివ్వండి సార్, ప్లీజ్ సార్. సార్
3: చూడండి, ఈ ఏడుపులు ఏమైనా ఉంటే రేపు కోర్టులో ఏడవండి, నడవండి అందరూ.
0: అయ్యా అయ్యా, నన్ను కూడా రమ్మంటారా?
2: ఏం ఇటు నుంచి ఇటే తప్పించుకుందాం అనుకున్నావా? చూసారా ఎస్ఐ గారు, మీరు గనక చూడకపోయి ఉంటే ఈయన ఇటు నుంచి ఇటే ఉడాయిద్దామని పెద్ద స్కెచ్ వేశాడు.
0: అబ్బే అదేం లేదండి.
2: అవును ఎస్ఐ గారు, ఇప్పుడు ఈ జుబ్బా గారిని ఎలా తీసుకువెళ్తారు పోలీస్ స్టేషన్కి? అంటే కట్టడానికి తాడు లేదు కదా, అలాగని.
3: రండి, మీరిద్దరు వచ్చి చెడపక్క పట్టుకోండి.
2: పదండి ఉల్కా గారు, తమరు అలా వెనక్కి వెళ్తారేం, రండి రండి.
0: నేనెందుకు?
2: చూడండి జుబ్బా గారు, మమ్మల్ని ఇద్దరిని చెరో ఛాతీ మీద గుద్ది మీరేం పారిపోరుగా. మీకు కొట్టాలనిపిస్తే ఉల్కా గారిని కొట్టేయండి. నేను గొప్ప కవిని, కావలసిన వాడిని, పైగా మీకు చుట్టాలు ఏర్పాటు చేసిన వాడిని. ఏమంటారు,
0: నన్ను కొట్టమంటావేంటయ్యా? నీకేం మాయరాగం పుట్టింది, పొద్దున్నీ నా మీద పడ్డావు.
2: మీరు అలా ఏడవకండి, మంచివాళ్ళు ఎక్కువ రోజులు బతకరని మా ముత్తాతమ్మ చెప్పేది.
3: చెప్పండి, మాట్లాడకుండా అందరూ స్టేషన్కి నడవండి.
0: ఎస్ఐ గారు కొంచెం ఆగండి. ఎస్ఐ గారు, ఇప్పుడు నా సూర్యం ఎలా ఉన్నాడో ఏంటో, నాన్న సూర్యం ఎలా ఉన్నావు నాయన?
3: ఎక్స్క్యూజ్ మీ.
2: ఎస్ ప్లీజ్.
3: షట్ అప్.
2: అయ్యా ఎస్ఐ గారు, డైలాగ్ తర్వాత చెప్తారు కానీ ముందు అక్కడ చూడండి ఎవరో వచ్చారు.
3: మీరెవరు?
2: ఓ ముష్టోడా, ఇట్స్ ఆల్ రైట్.
3: అన్యాయంగా ఒక దొంగని ఇంట్లో దాచుకొని

0: గూడు పుటాని నడుపుతున్నారు, అందుకని అరెస్ట్ చేస్తున్నాం.
1: ఓ అట్టాగా, మరి అరెస్ట్ వారెంట్ ఉందా బాబయ్య?
0: రే అడగటానికి నువ్వే వడరా.
1: వాళ్ళ అబ్బాయినండి.
2: నాందా సూర్య, నువ్వా? మా నాయని, ఈ వేషం ఏట్రా? ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నావా? నాయనా, నీ గాయం ఎలా ఉంది నాయనా?
1: గాయం లేదు, మాయం లేదండి.
2: మరి నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదరా.
3: అయ్యా ఆనందం గారు, మేము ప్రదర్శించబోయే నాటకంలో ఇదే చివరి సన్నివేశం అండి.
2: నాటకం ఏమిటి, సన్నివేశం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు.
3: అయ్యా తమరి ముందు ఆ కళ్ళు తుడుచుకోండి ఆనందం గారు.
1: నానా, ఇదంతా మీకు తెలియకుండా మేమందరం కలిసి ఆడిన నాటకం. వీళ్ళంతా మా నాటక సభ్యులు నాన్నా.
2: నాటకమా?
1: అవునన్నా, నటులను నాటకాలాడే వాళ్లను చులకనగా చూసే మీ ఆలోచనను మార్చాలని మేమంతా కలిసి ఆడిన నాటకం ఇది. మీకు తెలియకుండానే మీరు కూడా ఇందులో ఒక పాత్రలా నటించారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా నాన్న? నాటక కళ యొక్క గొప్పతనం ఏంటో.
2: అమ్మయ్యా, నా గుండెల మీద బరువు తగ్గించేసేవరా, ఇప్పుడు నాకు హాయిగా ఉంది. నీకు గాయమైందని ఎంత కంగారు పడ్డానో తెలుసా?
4: క్షమించండి అయ్యగారా, అదంతా బాబుగారు చెప్పమని చెప్పానంతే. నా దవిలాగులు బాగున్నాయ్యా.
1: చంపేసేవరా రంగయ్య.
3: ఆనందరావు గారు, అదేనండి నాటక కళలో ఉన్న గొప్పతనం. ఆనందం గారు, మా నాటక దర్శకులు చంద్రం గారు వచ్చారండి.
2: అవునా, నమస్కారం సార్.
5: నమస్కారం ఆనందం గారు. అదేనండి నాటక కళలో ఉన్న గొప్పతనం. కావ్యేషు నాటకం రమ్యం అన్నాడు కాళిదాసు, అది నాటక కళలో ఉన్న గొప్పతనం. అన్ని సాహిత్య ప్రక్రియల్లోకెల్లా నాటకం ఉత్తమమైనదని దాని అర్థం. ఆనందం గారు, కళ ఏదైనా మనిషిలో నిద్రానమై ఉన్న శక్తిని తట్టిలేపుతుంది, సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతుంది, సమస్యలతో సతమతమయ్యే వారి జీవితాలకు స్వాంతననిస్తుంది. కళ అందరికీ అబ్బేది కాదండి, అది పూర్వజన్మ సుకృతం. ఆనందం గారు, నాటకాల్లో నటిస్తే చెడిపోతారనే మీ అభిప్రాయాన్ని ఇప్పటికైనా మార్చుకోండి. ఒకరు కళ వైపు ఆసక్తి చూపుతున్నారంటే పెద్దవాళ్లగా వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత మనది. ఇక సంపాదన అంటారా? మీకు కష్టపడే తత్వం ఉంటే ఎన్నో రంగాలున్నాయి ఉద్యోగం చేసుకోవటానికి. ప్రపంచంలో గర్వించదగ్గ గొప్ప గొప్ప కళాకారులను ఎందరినో కన్నది మన భరత భూమి. అంతటి స్థాయికి ఎదగగల సత్తా ఉన్న కళాకారులు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు, అందులో మీ అబ్బాయి సూర్యం కూడా ఒకరు. ఆనందం గారు, ఇప్పటికైనా కళ యొక్క గొప్పతనాన్ని గుర్తించండి.
2: నిజంగా నిజంగా మీరందరూ నా కళ్ళు తెరిపించారు. ఇంతకాలం నాలో ఉండే అజ్ఞానానికి సిగ్గుపడుతున్నా నాన్న. సూర్యం.
1: ఏంటి నాన్న?
2: ఇప్పటి నుండి మన ఊళ్ళో ఏ నాటకం జరిగినా ఆ నాటక కళాకారులందరినీ సన్మానించి ప్రోత్సహించి తగిన పారితోషికం ఇచ్చి నాటక కళ పట్ల నా కృతజ్ఞతాభావం వ్యక్తీకరించాలని నిర్ణయించుకున్నాను రా.
1: చాలా సంతోషం నాన్న.
3: అయ్యా మీరే?
2: అవునయ్యా.
3: ఆనందం గారికి, ఆనందం గారికి, ఆనందం గారికి.

0: మీరింతవరకు నవరస భరితం నాటకం విన్నారు. రచన శ్రీ సమలం ప్రశాంత్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కంట్రాతి, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందులి పాత్రలు పాత్రధారులు: ఆనందం శ్రీ కెఎస్ కుమార్, సూర్యం శ్రీ పి శ్రీనివాసరావు, సత్యారావు శ్రీ డి సత్యనారాయణ, రంగయ్య శ్రీ సిహెచ్ జీవనాదిత్య, ఉల్కాపాతం శ్రీ జి సురేష్ బాబు, ఎస్ఐ శ్రీ పి వినోద్, ఖైదీ శ్రీ ఎన్ అరుణ్ కుమార్. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని ఫిల్మ్ గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా సిరిపురం మునగాడు చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.

0: సుబ్రహ్మణ్యం సుశీల పాడిందే మరొక పాట విందాం, దొంగలకు దొంగ చిత్రం నుండి.
1: కరిగిపోవాలని

0: अपने जमाने के सुप्रसिद्ध गीतकार और गायक कवि प्रदीप जी की सुपुत्री मितुल प्रदीप से मंदाकिनी जोशी की बातचीत का ये था पहला भाग। तकनीकी सहयोग अनुश्री गुप्ता का था, संपादन सहायक झरना सोलंकी, विविध भारती की ओर से इस कार्यक्रम की प्रस्तुतकर्ता अनुश्री पाठक। अब आज का उजाले उनकी यादों के कार्यक्रम समाप्त होता है।
1: उजाले उनकी यादों की।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం

సరిగ్గా 5 గంటలు శ్రోతలు అభిరుచి వింటారు. అభిరుచిలో ముందుగా వినబోయే పాట చిత్రం దేవుడమ్మ. ఈ సినిమాలోని పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుళ్ళ లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భువనేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంత్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజని, భార్గవి, బండి కిషోర్, హరిప్రియ, జోగ ప్రమోద్, విజయరాణి వీరందరి కోరికపై దేవుడమ్మ సినిమాలోని ఈ పాట.

0: స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు.
1: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం

0: పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్ ల్యాండ్.
3: అబ్బా అదిరింది.
4: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. అభిరుచిలో ఇప్పుడు వినబోయే పాట చిత్రం మూగ మనసులు. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు, కన్నాజీ గూడ ఇంద్రానగర్ నుండి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్య, రాజు, సాయి భూషణం, జహ్నవి, పల్లవి, మౌనిక, శ్రీనిధి.

మీరు వింటున్న ఈ పాట చిత్రం బ్రతుకు తెరువు. ఈ సినిమాలోని ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై ఈ పాట.

మాయలోడు సినిమాలోని పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్

శ్రోతల గమనిక, ఈ నెల క్షమించాలి, జూన్ నెల 1వ తేదీ అంటే రేపు సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రావిష్ట కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మరో గమనిక, జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం అంటే రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రావిష్ట కార్యక్రమం ప్రసారమవుతుంది. సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మరో గమనిక, జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రావిష్ట కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎండాకాలంలో సాధారణంగా వచ్చే మూత్రంలో మంట, కిడ్నీలలో రాళ్ల గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు సలహాలు సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. అభిరుచిలో ఇప్పుడు వినబోయే పాట చిత్రం మనసులో మమతలు. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలు బాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా, అంజనా వీరందరి కోరికపై మనసులు మమతలు సినిమాలోని ఈ పాట.

మీరు వింటున్న ఈ పాట చిత్రం శ్రీకృష్ణ తులాభారం సినిమాలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోరికపై ఈ పాట.

ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం ఇక్కడ ముగుస్తుంది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలు ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత

0: రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ముద్దు, కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు ముద్దు.
2: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: ముఖాన్ మొటిమల
7: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
9: ఆర్బిఐ అంటుంది
10: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: మీరు ఇంతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:40. శ్రోతలు, ఇప్పుడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరద్ బాబు గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు.
1: శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం మనం మే 31న పొగాకు వ్యతిరేక దినోత్సవం, వరల్డ్ నో టొబాకో డే జరుపుకుంటున్నాం. అయితే పొగాకు అనేది ఒక అలవాటు కాదు, అది ఒక నిశ్శబ్ద హంతకి. ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల ఏటా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారు. అసలు ఈ పొగాకు అలవాటు వల్ల మన శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి, పొగాకు అలవాటు మానుకోవడం ఎలా, అలాగే పొగాకు అలవాటు ఉన్నవాళ్ళు దాన్ని ఎంత త్వరగా మానేస్తే ఆరోగ్యంగా మళ్ళీ పునర్జీవితులు అవ్వగలుగుతారు అనే విషయాలు తెలియడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రముఖ పల్మనాలజిస్టు. వారిని అడిగి మరిన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
2: నమస్తే అండి.
1: సార్, అసలు పొగాకు ఉత్పత్తులు ముఖ్యంగా సిగరెట్టు తాగడం వల్ల ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
2: పొగాకు ఏ రూపంలో తీసుకున్నా కూడా, అంటే అది సిగరెట్ వల్ల కావచ్చు, లేదంటే బీడి, సిగార్, తంబాకు, కైని, గుట్కా, ఏ రూపంలో తీసుకున్నా కూడా ఖచ్చితంగా కూడా అది ప్రతి అవయవం పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది. మెదడు నుంచి మొదలు పెడితే కాలి గోళ వరకు కూడా ఎక్కడైనా ప్రమాదమే ఇది. ముఖ్యంగా దీని ప్రాబ్లమ్స్ ఎక్కడంటే మనం ఊపిరితిత్తుల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఊపిరితిత్తులు ఎవరైనా స్మోకింగ్ చేసినప్పుడు ఆ పొగలో మనకి 6,000 రకాల రసాయనాలు ఉంటాయి, సుమారు 60 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ఈ పాయిజనస్ గ్యాసెస్ అన్ని కూడా మనకి పీల్చినప్పుడు ఊపిరితిత్తులోకి వెళ్ళిపోవడము, ఏ రూట్లో అయితే ఈ పొగ అంతా వెళ్ళిపోతుందో ఆ రూట్లో మనకి ప్రొటెక్షన్ లేయర్స్ ఉంటాయి, మ్యూకోజల్ లేయర్స్ ఉంటాయి, సిలియా అని చెప్పి చిన్న చిన్న హెయిర్స్ లాంటివి, వెంట్రుకలు లాంటివి ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ప్రొటెక్షన్ అనమాట. సో ఇవన్నీ కూడా ఆ పొగ వల్ల, ఆ రసాయనాల వల్ల కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోవడం వల్ల మనకి ఆ సర్ఫేస్ ఇమ్యూనిటీ అని చెప్పేసి అంటాం, ఆ సర్ఫేస్ ఇమ్యూనిటీ అనేది డ్యామేజ్ అయిపోయి ఇదంతా కూడా మనకి ఏమైపోతుందంటే రాను మనకి ఊపిరితిత్తులో ఇప్పుడు మనకి ట్రాకియా అంటాం, ఆ తర్వాత బ్రాంకియా అంటాం. ఇవన్నిటి నుంచి వెళ్ళిన తర్వాత లాస్ట్కి వెళ్ళేసరికి గాలి గదులు ఉంటాయి అన్నమాట. అవి మన ఈ గ్రేప్స్ గుర్తు ఎలా ఉంటుందో అట్లా ఉంటాయి, వీటిని అల్వియోలే అని చెప్పేసి అంటాం. ఈ రసాయనాలు మొత్తం పూర్తిగా అక్కడ చేరుకుపోయి అవిటిని డ్యామేజ్ చేసి, ఆ ప్రొటెక్షన్ని డ్యామేజ్ చేసి, అలాగే మనకి ఎక్కడైతే మన ఆక్సిజన్ శరీరంలోకి రక్తంలోకి వెళ్ళిపోయి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వచ్చి ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అయిపోయి ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళలో అయితే పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా అంటే ఇంకా రివర్స్ కాని స్టేజ్ కింద చాలా సున్నితమైన అవన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ స్మోక్లో ఉండే రసాయనాల్లో చూస్తే టార్ అంటాము. టార్ అంటే మనకి ఈ వెహికల్స్ పొల్యూషన్స్లో వచ్చేది, రోడ్డు వేస్ట్ వాడే దాంట్లో ఉండేది టార్, అంటే అది ఎలా ఉంటుంది. అలాంటివన్నీ కూడా ఆ కారకాలన్నీ కూడా మన ఈ గదులని డ్యామేజ్ చేసినప్పుడు అవి పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతాయి. దీనివల్లే మనము చాలా రకాల ఊపిరితిత్తుల సమస్యలు, మనం స్మోకింగ్ చేసే వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, అండ్ సిఓపిడి, ఎంఫసీమా, బ్రాంకైటిస్ లాంటి ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు కూడా మనం చూస్తూ ఉంటాం.
1: అయితే మరి స్మోకింగ్ చేసే వాళ్ళకే కాదు, స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కూడా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ముఖ్యంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా వస్తుందంటారు, ఇదంతా గురించి.
2: ఎస్ అండి, మనకి ఇది ఏంటంటే ప్యాసివ్ స్మోకింగ్ అంటే సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాము, అండ్ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా ఉంటుంది. అయితే ఎలా అంటే, ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళు, ఇప్పుడు మనం ఒక రీసెంట్గా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక లేడీ ఉంది, ఆ అమ్మాయి 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఛాతిలో నీరు వచ్చేసి మన దగ్గరకు వచ్చారు. మనము ఆ నీరు పరీక్ష పంపిస్తే ఆ నీరు, జనరల్గా ఆ ఏజ్లో ఛాతిలో నీరు రావడం అంటే మన ఇండియాలో భారతదేశంలో ఎక్కువగా టీబీ జబ్బు కారణం అనుకుంటాం మనం. సో చూసాకని దానికి రిపోర్ట్స్ అలా రాలేదు, టీబీకి ఫేవరబుల్గా రాలేదు, ఇదేదో డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, అప్పటికి ఫ్లూయిడ్ కొంచెమే ఉంది, అది కూడా తీసేసాం మనం. అయితే సర్జరీ చేసి బయాప్సీ చేస్తాను అని చెప్పి చెప్పాను. వాళ్ళు కొంచెం మందు సంకటించిన తర్వాత కూడా, వాళ్ళ బ్రదర్ కూడా కొంచెం మెడికల్ ఫీల్డే ఉండడం వల్ల ఒప్పించడం వల్ల మనము ఓకే సార్ అంటే మనము రిస్క్ తీసుకొని బయాప్సీ చేసాము. ఊపిరి థొరకోస్కోపీ అనే సర్జరీ అంటాం అనమాట. ఈ ఊపిరితిత్తు చుట్టుపక్కల లేయర్స్లో వాటర్ వచ్చినప్పుడు మనం ఆ లేయర్లోకి వెళ్ళిపోయి ఓపెన్ చేసి చూస్తాం. అక్కడ ఓపెన్ చేసి చూస్తే కొన్ని గడ్డలు ఉన్నాయి, ఆ ముక్క తీసి టెస్ట్కి పంపిస్తే క్యాన్సర్ అని వచ్చింది. ఈ 32 సంవత్సరాల ఆడ మనిషికి క్యాన్సర్, అది కూడా ఊపిరితిత్తులో నీరులో క్యాన్సర్ వచ్చిందంటే లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ అనమాట. సో ఎందుకు మరి ఆమె స్మోకింగ్ చేయదు, తంబాకు తినదు, ఎటువంటి అలవాట్లు లేవు, యంగ్ పర్సన్, అసలు ఇంత చిన్న వయసులో క్యాన్సర్ ఎందుకు వస్తుంది? సో మనం అది తీసుకున్నప్పుడు, హిస్టరీ తీసుకున్నప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, వాళ్ళ తాతయ్య స్మోకింగ్ చేసేవాడు, వాళ్ళ నాన్న స్మోకింగ్ చేసేవాడు, వాళ్ళ హస్బెండ్ స్మోకింగ్ చేస్తాడు, అంటే ఏదో ఒక రూపంలో. అప్పుడు మన పాతకాలంలో ఇండ్లు కూడా ఇంత పెద్దగా లేవు మనకి, చిన్న చిన్న ఇండ్లు. ఆ చిన్న ఇండ్లలో ఈ తాతలు అక్కడే కూర్చొని చుట్టదాగేవాళ్ళు. ఆ పొగంతా ఆ రూమ్లో నిండుకుపోతుంది. సో తనకి ఇంటర్ అంటే తను పొగ

0: తాగకపోయినా పొగ పీల్చాల్సి వస్తుంది కదా. అంటే ఇప్పుడు పొగ తాగడం వల్ల పొగలో ఉన్న క్రిము ఈ రసాయనాలని లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకా దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఇంకా కొన్ని రసాయనాలు యాడ్ అయ్యి మళ్ళీ బయటకు వస్తుంది. అవి తను పీల్చుకోన్నది. తన దురదృష్టం ఏమైపోయిందంటే తను చేయని తప్పుకి తను ఇప్పుడు క్యాన్సర్ బారిన పడాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. చాలా మంది అంటారు ఫ్రెండ్స్ కూడా వాళ్ళలో ఊపిరితిత్తుల సమస్యలు ఉంటాయి, నేను ఎప్పుడు స్మోక్ కూడా చేయను అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు రెగ్యులర్గా, తను ఊళ్ళల్లో చూస్తే సాయంత్రం కాగానే 10 మంది కూర్చొని చుట్టాలు తాగే వాళ్ళు ఉంటారు. ఈ 10 మంది చుట్టాలు తాగే వాళ్ళ 4 తాగుతూ ఉంటే మిగిలిన వాళ్ళు పీల్చుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా స్మోకింగ్ చేసినట్టే, వాళ్ళు పొగ పీల్చుకు, వాళ్ళలో సమస్యలు వస్తాయి. ఎప్పుడు తాగలేదు అసలు, మా నాన్నకి ఎటువంటి అలవాట్లు వేస్తారు, ఆయన ఎందుకు క్యాన్సర్ వచ్చింది, ఆయన కింద ఊపిరితిత్తులు పాడైనా అంటే ఈ పక్కనున్న వాళ్ళ వల్లే. అది ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు, ఫ్యామిలీ రూపంలో కావచ్చు, ఎలాగైనా కూడా ఏ రకంగా అయినా సరే ఈ స్మోక్కి ఎక్స్పోజ్ కావడం వల్ల వచ్చేది సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. మూడోది థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటే ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు బీడి తాగారు, సిగరెట్స్ తాగారు, ఈ టేబుల్స్ పైన ఫ్లోర్ పైన దానికి సంబంధించిన ఈ పొగంతా పడుతుంది, అది క్లీన్ చేస్తుంటే కూడా దానివల్ల వచ్చే దుమ్ము ఏదైతే పీల్చుకుంటారో దానివల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అట్లా కూడా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే డైలీ ఇప్పుడు వాళ్ళ పైన ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో కూర్చొని సిగరెట్ స్మోక్ చేస్తారు, ఆ పొగ అంతా పడుతుంది. మదరో లేకపోతే వాళ్ళ సిస్టర్స్ ఎవరో ఒకరు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు ఆ రూమ్ని. ఆ రూమ్ని క్లీన్ చేస్తే అయిపోయి కొంతమంది ఫ్రెండ్స్ ఫాదర్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, పార్టీ చేసుకుంటారు, తాగేసి వెళ్ళిపోతారు, పిల్లలు క్లీన్ చేస్తూ ఉంటారు, వాళ్ళలో సమస్యలు వస్తాయి. అరే వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి, మరి నేను ఇంటి కేర్ తీసుకుంటున్నాను కదా అంటే ఆ రూమ్ క్లీన్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి.
1: అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఈ పొగాకు తాగే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కాదు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు.
0: దురదృష్టవశాత్తు అవును,
1: వాళ్ళ కారణంగా చాలా మంది అమాయకులు కూడా
0: బలవుతున్నారు,
1: కుటుంబ సభ్యులు.
0: ఎస్
1: సరే, మరి అయితే ఇప్పుడు మార్కెట్లో ఈ సిగరెట్ అలవాటు మానిపించడానికి వేపింగ్ అని అంటే ఈ సిగరెట్స్ వాడి ఆ అలవాటు తగ్గించుకోవాలనుకుంటున్నారు, ఇది ఎంతవరకు సురక్షితం?
0: ఎటువంటి సురక్షితం కాదండి, వేపింగ్ ఇస్ ఆల్సో డేంజర్. వేపింగ్లో కూడా ఖచ్చితంగా స్మోక్ ఉంటుంది, దాంట్లో కూడా నికోటిన్ ఉంటుంది, దాంట్లో కూడా రసాయనాలు ఉంటాయి. ఈవెన్ వేపింగ్ ఏమైపోయిందంటే దానికి ఒక రెస్ట్రిక్షన్ అనేది లేకపోవడం వల్ల మనకి చాలామంది స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, లేడీస్ అందరికీ కూడా ఇది ఏం కాదు, దీంట్లో ఏం ఉండదు, సిగరెట్ కాదు కదా అని చెప్పేసి చాలా మంది అడిక్ట్ అయిపోయారు. ఎందుకు అడిక్షన్ అవుతున్నారు, దాంట్లో ఏం లేకుండా అడిక్షన్ ఎందుకు అవుతారు ఎవరైనా కూడా? దాంట్లో కూడా నికోటిన్ ఉంటుంది. ఇప్పుడు సిగరెట్స్లో, తంబాకులో ముఖ్యమైన అడిక్షన్ ఏంటి, కారకం నికోటిన్ మాత్రమే. ఆ నికోటిన్ అనేది దీంట్లో కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు అడిక్ట్ అవుతారు, కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా కొంటారు. లేకపోతే ఇప్పుడు మనకి డైలీ ఒక బనానా కానీ యాపిల్ కానీ తినమంటే ఎవరు తినరు, మనకి రోజు కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. ఇంట్లో తీసుకొచ్చి పెట్టినా కూడా తినని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు, దాంట్లో ఎటువంటి అడిక్షన్స్ లేవు, దాంట్లో హెల్త్కి మంచిది, మన ఫీలింగ్ ఉంటే తప్ప మనం తినం దాన్ని. ఇంట్లో ఉన్నా తినకపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అదే ఈ వేపింగ్ అయినా కూడా దాని ఉంది, అవైలబుల్ ఉందని వాళ్ళు కావాల్సిందే వాళ్ళకి, అది ఇంకా రెగ్యులర్గా వాడుతూ ఇంకెక్కువ అడిక్ట్ అవుతున్నారు. ఎందుకంటే దానికి అదొక స్టైల్గా ఉండడము, అలా ఒక పీర్ గ్రూప్ ఇప్పుడు మేమంతా వేప్ చేస్తాము, ఒక అదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ఆ ఫ్యాషన్ లాగా వీళ్ళంతా కూడా దానికి అడిక్ట్ అయిపోతున్నారు. దట్ ఇస్ డెఫినెట్లీ అది వాడకూడదు. దానివల్ల కూడా మెదడు నుంచి ఊపిరితిత్తుల వరకు, గుండెకి, ప్రతి అవయవం పైన కూడా దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది.
1: మీరు అంటుంటే ఇప్పుడు మామూలుగా ఈ పొగాకు ఉత్పత్తుల్లో అడిక్షన్ అనేది ఉంటుంది కదా, కొంతమంది ఏమంటారంటే మేము ఎక్కువగా తాగము, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తాగుతాము, లేదు మేము అసలు సిగరెట్ తాగకపోతే మాకు మోషన్ కూడా సరిగా రాదు, నిద్ర పట్టదు, లేకపోతే ఇలా రకరకాల రీజన్ చెప్తారు. దీని కారణం ఏంటి?
0: అడిక్షన్ అండి, అంతే. వాళ్ళకి ఈ కారణాలన్నీ సెకండరీ, ఇవన్నీ వాళ్ళు చెప్పే కారణాలే. కానీ అసలైన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఆ టైంకి నికోటిన్ అనేది వాళ్ళ బ్రెయిన్కి రీచ్ అవ్వాల్సిందే, అది బ్రెయిన్ యాక్టివేట్ చేయాల్సిందే. మనకి ఆ ప్లెజర్ సెంటర్స్ అనేటివి ఉంటాయి బ్రెయిన్లో, ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వాల్సిందే వాళ్ళకి, అప్పుడే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది. లేకపోతే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు డైలీ 8 o'clock వాళ్ళు సిగరెట్ తాగాల్సిన టైం వాళ్ళు అలవాటు చేసుకున్నారు. అలాగా ఇప్పుడు ఈరోజు 8 o'clock సిగరెట్ రాలేదనుకోండి, బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోతుంది, ఇరిటేట్ అవుతుంటారు, చేతులు వణుకుతూ ఉంటాయి, వాళ్ళకి ఒక ఏదో ఫీలింగ్ వస్తుంటుంది. అంటే అన్లెస్ మళ్ళీ వాళ్ళకి ఆ సిగరెట్ తీసుకొని ఆ సెంటర్ యాక్టివేట్ అయిపోయి వాళ్ళకి ఆ హార్మోన్స్ రిలీజ్ అయితేనే వాళ్ళు స్టేబుల్ ఉంటారు. కాబట్టి నాకు తాగకపోతే ఇంకా నాకు మోషన్ రాదు, లేకపోతే నాకు ఏదో అవుతుంది, ఇంకా అది ఇది కారణాలు చెప్పేసి
1: వాళ్ళ
0: ఫీలింగ్స్ అంతే. ఇప్పుడు నిజంగా అదే కారణం అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరికీ సిగరెట్ ఇవ్వచ్చుగా మనం, ఫర్ నార్మల్ మోషన్స్ కావచ్చు, దేనికైనా కావచ్చు, అది అవసరం లేదు కదా. సో వీళ్ళలో ఏంటంటే ఆ ఫీలింగ్కి వాళ్ళు చెప్పే సాకులు లాంటివి అని చెప్పనుకోవచ్చు మనం అంతే.
1: అయితే మనం ముఖ్యంగా ఈ ఆస్తమా జబ్బులు ఉన్న వాళ్ళు, ఊపిరితిత్తులకు సంబంధించి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎలర్జిక్ ఫీలింగ్స్ ఉండే వాళ్ళకు కూడా ఈ సిగరెట్ తాగడం వల్ల ఎక్కువ ప్రాణాంతకం అవుతుందా?
0: ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు జనరల్గా ఆస్తమా అనేది జెనెటికల్ డిస్, అది వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళు ఏమీ చేయకపోయినా వాళ్ళ లోపల వాళ్ళ బాడీ సెన్సిటివ్ అనమాట. అంటే నార్మల్గా మన శరీరం రియాక్ట్ కావాల్సిన వాటికి హైపర్గా రియాక్ట్ అయ్యే దాన్ని మనం అలర్జీ అని చెప్పేసి అని అంటాం. సో ఆటోమేటిక్గా వాళ్ళ బాడీ సెన్సిటివ్ ఉంటుంది, వాళ్ళకి ఆస్తమా వల్ల కూడా ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది, ఈ ప్రమాదం వాళ్ళకి ఎట్లనే పొంచి ఉంది. అలాంటి వాళ్ళు

0: స్మోకింగ్ చేయడం లేదా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు స్మోకింగ్ చేసి ఆ స్మోక్ వీళ్ళు పీల్చుకోవడం, ఆ పొగ కూడా లోపలికి వెళ్ళిందంటే ఊపిరితిత్తులు డ్యామేజ్ నార్మల్ పర్సన్కి అవ్వేదానికంటే వీళ్ళలో ఇంకెక్కువ అవుతుంది అనమాట. దానివల్ల వీళ్ళకి ఏమంటాం, మామూలుగా ఆస్తమా అంటాం. ఆస్తమా ఉంటే ఆస్తమా జబ్బు అది ఒకటి. సిఓపిడి అంటే ఊపిరితిత్తులలో వచ్చే జబ్బు. వీళ్ళకి ఏమైపోతుందంటే ఓవర్లాప్ సిండ్రోమ్ వస్తుంది. అంటే ఆస్తమా అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు దేవుడు వచ్చేసి నీకు ఏదైనా ఒక రోగం ఇవ్వాల్సిందే, నీకు ఆస్తమా కావాలా సిఓపిడి కావాలా అంటే యూ షుడ్ ఆస్క్ ఫర్ ఆస్తమా. ఎందుకు, ఆస్తమా అయితే రివర్సిబుల్ డిసీజ్. మీరు ఇన్హేలర్ వాడండి అది నార్మల్ అయిపోతుంది, యూఆర్ ఏ నార్మల్ పర్సన్ అగైన్. సిఓపిడి అలా కాదు. సిఓపిడి ఈజ్ అ పర్మనెంట్ డిసీజ్, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనమాట లంగ్స్లో. అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ వాళ్ళకి ఇంకా ఏజ్ అవుతున్నా కొద్దీ వాళ్ళ లంగ్స్ ఫంక్షన్ తగ్గిపోతూనే ఉంటుంది. అది ఆస్తమా మీరు నార్మల్గా ఇన్హేలర్స్ వాడితే లైఫ్ లాంగ్, 80 ఇయర్స్ వచ్చినా 90 ఇయర్స్ వచ్చినా మీరు నార్మల్ లంగ్ ఫంక్షన్ మెయింటైన్ చేసుకోవచ్చు. సిఓపిడి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన లంగ్ ఏజ్ చూసుకుంటే, ఇప్పుడు మనం ఒక 40 ఇయర్స్ వ్యక్తికి టెస్ట్ చేసి నార్మల్ పర్సన్ చేస్తే 40 ఇయర్స్ వస్తుంది లంగ్ ఏజ్ కూడా. అదే సిఓపిడిలో అయితే ఇట్ మేబీ 80-90 ఇయర్స్ వస్తుంది వాళ్ళకి. అంటే ఒక 80-90 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి ఊపిరితిత్తులు ఎలాగైతే పాడైపోతాయో అలాంటివి వీళ్ళకి 40 సంవత్సరాలకే పాడైపోతాయి. సో ఈ ఆస్తమా జబ్బు కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు స్మోకింగ్ చేస్తే వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళ చేతిలో వాళ్ళు దురదృష్టవంతులుగా మారిపోతున్నారు అనమాట.
1: ముఖ్యంగా ఈ ఆల్రెడీ సో పొగాకు అలవాటు ఉన్న వాళ్ళకి ఒక ఏజ్ తర్వాత ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ డిసీజెస్లో భాగంగా బీపీ, షుగరు, హార్ట్ అటాక్స్లు, అంటే కొంతమందికి స్టంట్ కూడా వేస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు సిగరెట్ మానేయకపోతే ఏం జరుగుతుంది?
0: సిగరెట్ మానేయకపోతే ఇవన్నీ ఇంకా స్పీడ్గా జరుగుతుంటాయి వాళ్ళలో. అంటే ఇప్పుడు వాళ్ళకి మేబీ బీపీ, అసలు బీపీ వన్ ఆఫ్ ద కారణం స్మోకింగ్ వల్ల హార్ట్ బీట్ పెరగడము, రక్తనాళాలు కుచించుకుపోవడము, రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడము, గుండెపోటు రావడము, పక్షవాతం రావడము, కొంతమందికి కాళ్ళల్లో రక్తనాళాల్లో కూడా రక్తం గడ్డలాగా మారిపోయి పాడైపోయి డ్యామేజ్ అయిపోవడము, ఇవన్నీ కూడా సిగరెట్ స్మోక్ వల్ల జరుగుతుంది. వాళ్ళు స్మోకింగ్ చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ వాళ్ళు ఇంకా డిలే చేయొచ్చు, ప్రొలాంగ్ చేయొచ్చు. ఒకవేళ వచ్చిన వాళ్ళైతే ఈ స్మోకింగ్ వల్ల వాళ్ళకి ఇంకా డ్యామేజ్ ఎక్కువైపోతుంది స్మోకింగ్ చేసే వాళ్ళు. సో వాళ్ళు ఒక 20 సంవత్సరాలు బతికే వాళ్ళు 10 సంవత్సరాలకే
1: వాళ్ళ తొందరగా లైఫ్ స్పాన్ ఇంకా
0: తగ్గిపోతుందని అనుకోవచ్చు.
1: ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ వల్ల కావచ్చు, తంబాకు ఉపయోగాల వల్ల ఏ రకంగా ఉపయోగించినా ఊపిరితిత్తులు ఖరాబ్ పాడైపోయినాయి అనుకుందాం, ఏ స్టేజ్ వరకు మనం వాళ్ళని రికవరీ చేయొచ్చు? అంటే తంబాకు మానేస్తే మళ్ళీ ఊపిరితిత్తులో ఏ స్థితి వరకు పాడైపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం బ్యాక్ తీసుకురాగలుగుతాం?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు పొగాకు మానేస్తే ఏమొస్తుంది నాకు, ఎందుకు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నేను బాగానే ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదు అంటారు. బట్ మనం చూసినట్టు ఇప్పుడు ఏ తప్పు చేయని ఒక 32 సంవత్సరాల లేడీయే ఇప్పుడు క్యాన్సర్ బారిన పడినప్పుడు తను స్మోకింగ్ చేయకుండా ఇంట్లో వాళ్ళు స్మోకింగ్ చేస్తే, సో వీళ్ళలో కూడా ఖచ్చితంగా ఇవన్నీ సమస్యలు వస్తాయి. కానీ మీరందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానేస్తే మనిషికి 20 నిమిషాలలో బీపీ తగ్గుతుంది, గుండె వేగం కూడా తగ్గుతుంది. వాళ్ళందరూ కూడా హార్ట్ బీట్ చూస్తే 90 అబౌ ఉంటుంది చాలా మందికి స్మోకింగ్ చేసే వాళ్ళకి. వీళ్ళకి గుండె వేగం ఒక 20 నిమిషాల్లో మనం తేడా చూడొచ్చు. అలాగే ఒక 24 గంటల్లో మన రక్తంలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఈ స్మోక్లో ఉండే ముఖ్య ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్. మన శరీరానికి రక్త సరఫరా చేసే హిమోగ్లోబిన్ ఈ ఆక్సిజన్ తీసుకెళ్తే కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ తీసుకెళ్లకుండా అక్కడ బ్లాక్ చేసేస్తుంది. సో వీళ్ళలో ఈ రక్తంలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ అంతా కూడా వాష్అవుట్ అయిపోతుంది. సో రక్త ప్రసరణ పెరుగుతుంది, శరీరానికి మంచి ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది. అలాగే ఒక 2 నుంచి 12 వారాలలో ఊపిరితిత్తుల పనితీరు పెరుగుతుంది. లంగ్ ఫంక్షన్ టెస్ట్ మనం స్పైరోమెట్రీ చేస్తాం వీళ్ళకి, చెప్పాము ఇందాక స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్ ఫంక్షన్ తగ్గుతూ వస్తుందని. వాళ్ళకి ఒక 12 వారాల్లో చేంజ్ కనిపిస్తుంది మనకి, లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే సంవత్సరం లోపల గుండెపోట్లు వచ్చే ప్రమాదం కూడా తగ్గిపోతుంది వాళ్ళకి. ముఖ్యంగా ఏంటంటే ఒక 10 సంవత్సరాలు మానేసే వ్యక్తి, సపోజ్ ఈ రోజు మానేసాడు అతను కంప్లీట్గా స్మోక్, ఆయన క్యాలిక్యులేషన్ ప్రకారం అతనికి ఇంకో 15 నెలల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, ఆ అవకాశం కూడా పోతుంది. సో క్యాన్సర్ నుంచి కూడా ప్రమాదాలు. క్యాన్సర్ అంటే అది ఓన్లీ ఊపిరితిత్తుల క్యాన్సరే కాదు, మన నోటి నుంచి మొదలు పెడితే మనం వరకు ప్రతి ఒక్క పార్ట్లో కూడా క్యాన్సర్ రావచ్చు. ప్రతి పేగులో రావచ్చు, ఉపరితిత్తులో రావచ్చు, ప్యాంక్రస్లో రావచ్చు, బ్లాడర్లో రావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు, అన్ని రకాల క్యాన్సర్లకి స్మోకింగ్ కారణం. ఈ కారణాలన్నింటినీ కూడా మనము అవాయిడ్ చేయొచ్చు.
1: అయితే మరి ఇప్పుడు ఈ పొగాకు అడిక్షన్ నుంచి తప్పించుకోవడానికి మనకేమైనా చికిత్సా పద్ధతులు ఉన్నాయా?
0: డెఫినెట్గా ఉన్నాయండి, చాలా మంచి పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి ఒక్క పర్సన్ మాకు ఓపీలో వచ్చినప్పుడు మేము వాళ్ళకి మొట్టమొదటిగా చెప్పే పని ఏంటంటే, నువ్వు స్మోకింగ్ మానేద్దామని అనుకుంటున్నావా అని అడుగుతాం. వాళ్ళు ఏంటంటే చూద్దాం సార్ అని అంటారు, కానీ ఏ ఒక్కరు కూడా ఎస్ సార్ నేను మానేస్తా అని చెప్పేసి అన్నారు. సో దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఇచ్చే ట్రీట్మెంట్ పద్ధతుల కన్నా కూడా మనిషి తనంత త్వరగా నేను మానేస్తాను అని చెప్పేసి తన లోపల ఉండాలి. అది ఫ్యామిలీ కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, తన ఆరోగ్యం కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ ఆరోగ్యం గురించి అయినా సరే నేను మానేస్తాను సార్ ఖచ్చితంగా అని చెప్పేసి ఫస్ట్ తను ఫిక్స్ అయ్యాడు అనుకోండి.

0: ఫస్ట్ 50%లోనే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, తనకింత తను మానేస్తాను అని అనుకోవాలి, మళ్ళీ ముట్టుకోకూడదు ఇంకా అంతే తను. అప్పుడు మనం దీనివల్ల తన బాడీలో ఉన్న ఎఫెక్ట్ ని తగ్గించవచ్చు, పాయిజనస్ ఈ డిస్టర్బెన్స్ ని తగ్గించవచ్చు, అతను మొత్తం డీటాక్స్ అయిపోతాడు కంప్లీట్ గా. సో ఆ స్టేజ్కి మనం తీసుకురాగలుగుతాం. కానీ తన మోటివేషన్ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఎప్పుడు ఫ్రెండ్స్ ప్రెజర్ పెట్టారనో ఏదో చేశారనో నేను సిగరెట్ తాగుతాను అని అనకూడదు అంతే.
1: మనం ఎంత ట్రై చేసినా అతనిలో ఇంటెన్షన్ లేకపోతే మనం ఏం చేసి
0: ఏం చేసినా ఉపయోగం ఉండదు.
1: మరి చివరిగా డాక్టర్ గారు, ఈ మే 31న వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ఒక డాక్టర్గా మీరేం చెప్తారు?
0: యా, ముఖ్యంగా ఏంటంటే అండి, భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 13 లక్షల మంది పొగాకు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, సిఓపిడి, గుండెపోటు, స్ట్రోక్, నోటి క్యాన్సర్ ఇట్లాంటి అనేక ప్రమాదకరమైన వ్యాధులకు ముఖ్యంగా కారణం పొగాకు మాత్రమే. గుట్కా, కైనీ వంటి నమిలే పొగాకు కూడా అంతే ప్రమాదకరం. పొగ తాగని వారికి సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వీళ్ళు కూడా పొగ తాగే వాళ్ళకి ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. పొగాకు మానేసిన వెంటనే శరీరం కోలుకోవడం ప్రారంభమవుతుంది. అందుకే ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా పొగాకుకి నో చెప్పండి, ఆరోగ్యకరమైన జీవితానికి అవును అని చెప్పండి. అండ్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పొగాకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వదు, అది ఓన్లీ మనకి వ్యసనాన్ని మాత్రమే ఇస్తుంది, అనారోగ్యాన్ని మాత్రమే ఇస్తుంది, జీవితం చిన్నది చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్మోకింగ్కి గుడ్ బై చెప్పండి.
1: థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీరు ఈరోజు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల వల్ల జరిగే, పొగాకు వాడకం వల్ల జరిగే అనారోగ్య సమస్యలే కాదు, ఆ అనారోగ్యాన్ని ఎలా నివారించుకోవచ్చు, పొగాకు మానడం వల్ల కలిగే లాభాల గురించి కూడా మీరు చాలా బాగా చెప్పారు. ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకి పొగాకు పట్ల మంచి అవగాహన కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. విన్నారు కదా శ్రోతలారా, పొగాకు అనేది మనకి తాత్కాలికంగా ఇచ్చే ఒక ఉపశమనం లేదా ఒక సంతోషం కావచ్చు, కానీ అది మన జీవిత కాలాన్ని తగ్గిస్తూ పోతుంది. ఊపిరితిత్తులు అనేవి మనకి ప్రాణాధారం, వాటిని పొగాకుతో కానీ టొబాకోతో నింపి ఊపిరాడకుండా చేసుకుందామా, లేదా మంచి గాలితో నింపి ప్రాణవాయువుతో నింపి మనం ప్రాణంతో జీవిద్దామా అనేది మన చేతుల్లోనే ఉంది. మీరు పొగాకు మానేయడం వల్ల మీ ఆరోగ్యాన్నే కాదు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడినవారవుతారు. మీరు ఇప్పటికే పొగాకును ఉపయోగిస్తుంటే ఈ మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం, పొగాకు మానేద్దామని, మనతో పాటు మన చుట్టూ ఉన్న వారి ఆరోగ్యాన్ని కాపాడదామని ప్రతిజ్ఞ చేసుకుందాం. డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి విచ్చేసి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు అమూల్యమైన విషయాలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి, ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు.
2: మీరింతవరకు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణశరద్ బాబు గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మరింత పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన విధి విధానాలపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పేదలకు అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకునే ఆత్మీయ బంధువుగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం దోహదపడుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సిద్దిక చెప్పారు. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है, तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है। पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले। इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं।
0: పళ్ళ రాజమైన మామిడి పండుగ ఎంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే మామిడి పళ్ళు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి అన్నారు. మామిడి పళ్ళు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ప్రస్తావించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ఈ పానీయాల రుచులు ఆవిష్కరిస్తాయని అన్నారు.
1: देसी पेय से आप भी परिचित हैं। अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी। दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है।
0: సూక్ష్మ స్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజా అమ్మ ప్రత్యక్ష ఉదాహరణని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. చెన్నైలోని గరోడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజా అమ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని, ఆ విరాళాల మొత్తంతో తనకు 40 లక్షల రూపాయల చెక్ అందజేశారని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: गिरिजा अम्मा जी करीब 15 स्कूल चलाती हैं। उन्होंने मन की बात से प्रेरणा लेकर देश के अनेक सैनिकों के लिए योगदान का संकल्प लिया। इसके लिए उन्होंने अपने सभी स्कूलों के स्टूडेंट्स को प्रेरित किया। उन्होंने बच्चों से कहा कि वे वीर जवानों के लिए हर दिन 1 रुपया योगदान दे।
0: దేశంలో క్రీడాభివృద్ధికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ఎథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డు నెలకొల్పడాన్ని ప్రశంసిస్తూ వారిలో 2 అథ్లెట్లు గురువిందర్ సింగ్, అనిమేష్ కుజూర్లతో మన్ కీ బాత్ లో ఈరోజు ప్రత్యక్షంగా సంభాషించారు.
1: झारखंड के रांची में नेशनल सीनियर एथलेटिक फेडरेशन कंपटीशन हुआ। इसमें करीब 800 एथलीट्स ने हिस्सा लिया, देश भर से आए थे। इस दौरान 4 अलग अलग इवेंट में 4 नेशनल रिकॉर्ड टूटे। इन साथियों ने अलग अलग कैटेगरी में नए रिकॉर्ड बनाए। मैं सबसे पहले तो इन सभी को बहुत बहुत बधाई देता।
0: నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లో బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమ నదిని పరిశుభ్రం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు.
1: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నది కో దేఖ్ కర్ బహుత్ దుఖీ హోతే ఉన్హోనే అప్నే దోస్తో కో సాథ్ లియా యే యువా

0: समुद्री में उतरते थे, जलकुंभी निकालते थे, प्लास्टिक और कचरा बाहर लाते थे। कई बार एक दिन में 50-60 किलो तक कचरा नदी से निकाला गया। धीरे धीरे मनोरमा नदी का वह हिस्सा फिर से साफ दिखने लगा।
1: మన్ కీ బాత్ 134 సంచిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ నాయకులతో పాటు ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
2: మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి గారు అనేకమైన విషయాలపైన ప్రస్తావించారు. ప్రతి మన్ కీ బాత్ ఒక ఎపిసోడ్ లో ప్రధానమంత్రి గారు చాలా విషయాలు మనకు చెప్తారు. ఈ ఒక ఎపిసోడ్ లో ముఖ్యంగా అథ్లెటిక్స్ గురించి, ఏ విధంగా అయితే భారతదేశము అథ్లెటిక్స్ లో ముందుకు వెళ్తా ఉన్నదో, ఏ విధంగా అయితే మన క్రీడాకారులు కష్టపడి చెప్తున్నారో వారి జీవన ఒక చరిత్రతోని, వారి యొక్క కష్టపడేటువంటి తీరుతోని ఈరోజు ప్రజలకు కూడా ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి ఒక
1: ప్రతి నెలా మన్ కీ బాత్ కార్యక్రమం ఎప్పుడు వస్తుందని దేశంలో కోట్లాది మంది ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తుంటారని కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రిగా అధికారం చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలో వివిధ సంస్కరణల ద్వారా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగానికి విశేషంగా స్పందన లభించింది. అనేక మంది ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: నా పేరు శ్రీనివాస్, అనమకొండలో ఉంటాను. నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలంతా ఎండల నుండి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలానే ఎండ తీవ్రత నుండి కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏ పానీయాలు త్రాగుతున్నారో మోదీ చెప్పారు. అది మాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది.
4: నా పేరు నందిమల్ల శ్రీకాంత్, వనపర్తి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ప్రధానమంత్రి మోదీ గారు అథ్లెటిక్స్ గురించి, రీసెంట్ గా అథ్లెటిక్స్ సాధించిన విజయాల గురించి కీర్తించడం హర్షించదగ్గ విషయం.
1: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ EHS అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులుగా ఉద్యోగ సంఘాల నుంచి 5, పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులను నియమించారు. ట్రస్ట్ సీఈఓగా ప్రభుత్వ అధికారి ఉంటారు. ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను అప్లోడ్ చేయాలని, వారి వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసి నగదు రహిత వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని, విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు అడ్డంకులు తలెత్తకుండా చర్చలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈరోజు పెద్దపల్లిలో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
5: పెద్దపల్లి డిపోకు సంబంధించిన పనులను వేగవంతం చేసి తొందరలో డిపో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యవసాయ క్షేత్రం, గ్రామీణ ప్రాంతాల్లో బస్ కనెక్టివిటీ పెరగాలనేది, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు కావాలి ప్రతి ఊరికి అనేటువంటి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో
1: పేదలకు ఆరోగ్య వరదాయినిగా, అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకునే ఆత్మీయ బంధువుగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఉపకరిస్తుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధన్నసరాన సూయసీతక్క అన్నారు. ములుగు జిల్లా ఇంచర్లలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఇందిరం ఇళ్ల 2వ విడత మంజూరు ప్రక్రియ రేపు ప్రారంభమవుతుందని, ఈ దశలో 2.5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామంలో 5 కోట్ల రూపాయలతో పొన్నెకల్లు నుండి కొండాపురం వరకు నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణం పనులకు మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఒకేసారి 14 జిల్లాల విద్యాశాఖ అధికారులను బదిలీ చేసింది. సంగారెడ్డి డీఈఓగా రోహిణి, హైదరాబాద్ డీఈఓగా వెంకటేశ్వర్లు, నల్గొండ డీఈఓగా సుశీందర్ రావు, రంగారెడ్డి డీఈఓగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గేను శంషాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. దేశంలో అత్యధికంగా తెలంగాణలో 62.2% సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. ఇది జాతీయ సగటు కంటే 3 రెట్లు ఎక్కువ. మధుమేహ రోగుల్లో కూడా జాతీయ సగటును దాటిన తెలంగాణలో పురుషుల్లో 28.2%, మహిళల్లో 24.2% మంది డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
6: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహన తివారి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ భారత శాసనం రాష్ట్రస్య అమూల్య రిక్తానాం సంరక్షణార్థం నిరంతరం ప్రయతతే. సద్య ఏవ నీదర్లాండ్ దేశస్య యాత్రావధౌ చోళ కాలీన తామ్రపట్టికానాం భారతాయ ప్రత్య

0: फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है। इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है। इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है। यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है।
1: नूतनः CDS इति प्रमुखः रक्षाध्यक्षः लेफ्टिनेंट जनरल NS राजा सुब्रमणी अद्य उक्तवान् चिन्तने कर्मणि च नवोन्मेषः सैन्य सामर्थ्यानां विकासं त्वरितं करिष्यति। देशस्य नूतनस्य प्रमुख रक्षाध्यक्षस्य पदं स्वीकृत्य वार्ताहरैः सह संवादे जनरल सुब्रमणिः अवदत् यत् सशस्त्रबलानि राष्ट्रहितसंरक्षणे निरन्तरं व्यावसायिकं कार्यसञ्चालनसम्बद्धं निर्णायकं च प्रदर्शनं विहितवन्तः। ते भारतस्य सार्वभौमत्वस्य प्रादेशिक अखण्डतायाश्च रक्षणाय दृढसङ्कल्पाः सन्ति। अद्य प्रातः नवदिल्लीस्थे साउथ ब्लॉक प्राङ्गणे प्रमुखाय रक्षाध्यक्षाय गार्ड ऑफ ऑनर इति सम्मानः प्रदत्तः। तेन राष्ट्रिय युद्ध स्मारके पुष्पाञ्जलिरपि समर्पिता। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन AIR चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा उक्तं यत् स्वस्य सेवा प्रदातुः ऑन मार्क पोर्टल इत्यस्यान्तर्गताः ये दोषाः अधुना सार्वजनिकरूपेण आगताः तेषां विषये सा सावधानतया निरीक्षणं करोति। सामाजिक माध्यमेषु प्रकाशिते सन्देशे CBSE उक्तवान् यत् विविध सर्वकारीय संस्थानां तथा भारतीय प्रौद्योगिकी संस्थानां साइबर सुरक्षा विशेषज्ञानां दलं गतदिनेषु एतासां प्रणालीनां सुदृढीकरणाय तथा तन्त्रांशं सुरक्षितुं नियुक्तम् अस्ति। CBSE अपि सूचितवान् यत् अभिज्ञाताः दोषाः नियन्त्रणाधीनाः कृताः, सहैव अन्यासां सम्भावितानां त्रुटीनां निवारणार्थं गभीरा समीक्षा क्रियते। एडमिरल कृष्णस्वामीनाथन् अद्य नौसेनायाः 27वें प्रमुखत्वेन पदभारं स्वीकृतवान्। असौ एडमिरल दिनेश के त्रिपाठी इत्यस्य उत्तराधिकारी अभवत्। एडमिरल स्वामीनाथेन उक्तं यत् नौसेना समाह्वान पूर्णे जटिले अनिश्चिते च वातावरणे सक्रियरूपेण कार्यं कर्तुं प्रवृत्ता अस्ति। सा अवदत् यत् नौसेनायाः आधुनिकीकरणं क्रियते, येन उच्चतमस्तरस्य युद्धक्षमता सुसज्जिता भविष्यति। अस्मिन् अवसरे निवर्तमानः नौसेनाप्रमुखः एडमिरल दिनेश के त्रिपाठी देशस्य नौसेनायाः नेतृत्वं गौरवपूर्णम् अभवत् इति अवदत्। स प्रोक्तवान् यत् पश्चिम एशियायाः वर्तमानस्थितेः मध्ये भारतीय नौसेनायाः प्रतिबद्धता व्यावसायिकता च अक्षुण्णा एव स्तः। अमेरिकायाः राष्ट्रपतिः डोनाल्ड ट्रम्पः अवोचत् यत् अमेरिका ईरानेन सह परमाणुसन्धेः सन्निकटः वर्तते, तथापि तेन सञ्चेतितं यत् यदि संवादो विफलः भवेत् चेत् सैन्यकार्याचरणस्य विकल्पः अपि तत्परः स्यात्। श्रीमता ट्रम्पेण उक्तं यत् ईरानाय कदापि परमाण्वस्त्रनिर्माणानुमतिः नैव प्रदास्यते। तेनाश्वासितं यत् सन्धिः जाते सति होर्मुज जलडमरू मध्ये इत्येतत् शीघ्रम् उद्घाटयिष्यते। बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति श्रृंखलायाः निर्णायकस्पर्धा भारतस्य सात्विक साईराज रंकी रेड्डी चिराग शेट्टी इत्यनयोः युगलेन विजिता। निर्णायक स्पर्धायां भारतीय दलेन इंडोनेशियायाः मोहम्मद शोहिबुल फिक्री फजर अल्फियान इत्यनयोः युगलं 18-21, 21-17, 21-16 इति अंकांतरालेन पराजितम्। आईपीएल क्रिकेट स्पर्धा मालिकायां निर्णायक स्पर्धा अद्य अहमदाबादस्य नरेंद्र मोदी क्रीडांगणे भविष्यति। क्रीडायां गुजरात टाइटन्स दलं रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यति। स्पर्धायाः आरम्भः सायं 7:30 भविष्यति इति वार्ताः।
2: आकाशवाणी निजामाबाद केंद्रम ఇప్పుడు సమయం 6:30 దాటి 15 సెకన్లు శ్రోతలు సమాచార దర్శిని వింటారు। ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 కొరకు దరఖాస్తుల ఆహ్వానము। ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలలు స్వచ్ఛంద సంస్థలకు 2026 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ భారత ప్రభుత్వం ప్రదానం చేయనున్నట్లు జిల్లా సంక్షేమ మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖాధికారి శ్రీమతి డి పద్మగారు ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. సాంకేతిక మరియు విజ్ఞాన నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభా పాఠవాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఈ అవార్డులకు 5 సంవత్సరాల నుండి 18 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులని వారు తెలియజేస్తున్నారు. అర్హులైన బాలబాలికలు దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా, వెబ్సైట్ అడ్రస్ https://awards.awards.gov.in లో జూలై నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీమతి డి పద్మగారు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ వారు తెలియజేస్తున్నారు. శ్రోతలు సమాచార దర్శిని విన్నారు. ఇప్పుడు వినండి ప్రబోధ గీతం.

శ్రోతలు ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు సినీ రంగిణి కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి చిరుజల్లు సినిమాలోని ఈ పాట.

మీరు విన్న ఆ పాట చిత్రం సిరివెన్నెల సినిరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రియా ఓ ప్రియా సినిమాలోని ఈ పాట.

మీరింతవరకు సినీరంగిని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వేసవి దుక్కులు భూసార పరీక్షలపై ఉన్న సందేహాలకు ఇటువంటి సలహాలు మనకు అందజేస్తున్నారు. వేసవి దుక్కుల గురించి ఈ విధంగా, వేసవి దుక్కులు దున్నడం వల్ల భూమికి బలం పెరగడంతో పాటు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. తొలకరి మొదలయ్యే వానకాలం సీజన్కు ఇప్పటి నుంచే సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. వేసవిలో దుక్కులు దున్నడం వలన చీడపీడల నివారణతో పాటు పంట దిగుబడి పెరుగుతుంది. వేసవిలో దుక్కులు చేసుకోవడానికి సరిపడా తేమ ఉన్న చేలల్లో ట్రాక్టరు లేదా ఎడ్ల నాగళ్లతో లోతుగా దుక్కులు దున్నాలి. లోతుగా దున్నినప్పుడు నేల పొరల్లో కోశస్థ దశలో ఉండే పురుగులు చనిపోయే అవకాశం ఎక్కువ ఉండడంతో పాటు నేలలో దాక్కునే క్రిమికీటకాలు ఎండబారిన పడి నశిస్తాయి. దీంతో పంట సమయంలో క్రిమికీటకాల ప్రభావం తక్కువగా ఉండి అధిక దిగుబడి వస్తుంది. పంట పొలంలో కలుపు నివారించుకోవడం, ఎక్కువగా తుంగ, గరిక, ఒలిపిడి వంటి కలుపు మొక్కలతో రైతులకు నష్టం ఏర్పడుతుంది. వేసవి దుక్కులు దున్నుకోవడంతో కలుపు మొక్కల వేర్లు, కాయలు, దుబ్బలు చచ్చిపోయి బయటకు వచ్చి ఎండకు ఎండిపోతాయి. ఎండిపోయిన వేర్లు, కాయలు, దుంపలను ఎరివేస్తే మంచి ఫలితం ఉంటుంది. లోతు దుక్కులు చేసుకుంటే తొలకరి వర్షంలోనే విత్తనాలు విత్తుకునే పంటలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇక పశువులు, గొర్రెల మందలు కూడా ఈ పొలంలో ఆపడం వలన కొన్ని ఉపయోగాలు. గతంలో రైతులు ఎద్దులు, ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలను రాత్రిళ్ళు పొలంలో మందలుగా పెట్టేవారు. పశువుల మలమూత్రాలతో సేంద్రియ ఎరువుగా మారి పంటలకు ఉపయోగపడేది. దీంతో రైతులకు ఎరువు ఖర్చు తక్కువగా ఉండేది. ప్రస్తుతం పశువులు తగ్గిపోవడంతో పంటలకు సేంద్రియ ఎరువు వాడకం తగ్గిపోతుంది. రైతులు వేసవిలో పంట పొలాల్లో గొర్రెల మంద, బర్రెల మందను వారం 10 రోజుల పాటు ఏర్పాటు చేసుకుంటే సేంద్రియ ఎరువు లభిస్తుంది. పశువుల మలమూత్రాలను సేకరించి వ్యవసాయ భూమిలో వేసుకుంటే మంచి దిగుబడులు పొందొచ్చు. ఇక భూసార పరీక్ష యొక్క ప్రాముఖ్యత గురించి ఈ విధంగా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు మన రైతులందరికీ. రైతులు వ్యవసాయ పనులు చేసే ముందు మట్టి పరీక్షలను చేయించుకోవాలి. పొలంలో ఉన్న మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు చేయించుకుంటే తమ నేలలోని పోషకాల స్థాయి తెలుస్తుంది. ఏ రైతు అయినా పంట పండించాలంటే 3 పెట్టుబడులంటే భూమి, విత్తనం, నీరు అవసరము. వీటిలో ముఖ్యమైనది భూమి. భూమి గుణగణాలు తెలుసుకొని ఏ పంటకు అనుకూలంగా ఉంటుందో చూడాలి. మట్టి పరీక్షల్లో పంటల పెరుగుదలకు పోషకాలు భూమిలో ఎంత మోతాదులో ఉన్నాయో తెలుస్తుంది. ఇక ఈ నమూనాలను ఏ విధంగా సేకరించుకోవాలి అనేది ఒక ప్రక్రియ. రైతులు భూసార పరీక్షల కోసం మట్టిని పొలంలో పంట లేని సమయంలో మట్టి సేకరించాలి. నేల పొడిగా ఉన్నప్పుడు, పొలం బాగా ఆరి ఉన్నప్పుడు మార్చి నుంచి మే నెల వరకు ఈ మట్టిని సేకరించాలి. పండ్ల తోటలు సాగు చేసే రైతులు చెట్లకు ఎలాంటి ఎరువు చల్లకముందే మట్టి నమూనాలు సేకరించాలి. ఇక మట్టి నమూనాలను సేకరించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. రైతులు పంటలు సాగు చేసే ముందు ఎరువులు వేసేందుకు మట్టి పరీక్షలు చేసుకోవాలి. చెట్ల కింద, గట్ల పక్కన, కంచెల దగ్గర మట్టిని సేకరించకూడదు. కంపోస్టు, పశువుల ఎరువు కుప్పలు ఉంచిన చోట కూడా నమూనాలు తీయరాదు. మట్టి నమూనాలు తీసేటప్పుడు నేల పైభాగంలోని చెత్త చెదారం తీసి వేయాలి. నీరు నిలిచి బురదగా ఉన్న నేల నుంచి మట్టి నమూనాలు సేకరించరాదు. తీసిన మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నట్లయితే నీడలో ఆరబెట్టాలి, ఎండలో ఆరబెట్టకూడదు. ఇక మట్టి నమూనాను సేకరించే విధానం ఈ విధంగా. భూసార పరీక్ష ఫలితాలు సేకరించే మట్టి నమూనాల మీద ఆధారపడి ఉంటాయి. కనుక మట్టి నమూనాలను ఒక యూనిట్ విస్తీర్ణంలో ఒక చోట నుంచి కాక 10 నుండి 12 చోట్ల ఎంపిక చేసిన పొలంలో జిగ్జాగ్ పద్ధతిలో మట్టిని తీసుకోవాలి. పొలంలో గుర్తులు పెట్టిన చోట చెత్త చెదారం తొలగించాలి. పార ఉపయోగించి వి ఆకారంలో 15 సెంటీమీటర్ల లోతు గుంత తీయాలి. తర్వాత పైనుండి కిందికి 2 నుండి 3 సెంటీమీటర్లు మందం ఓ పలుచ పొరలు వచ్చేలా మట్టిని స్వీకరించాలి.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరైంది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

0: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 7 గంటలు. శ్రోతలు ప్రసార విశేషాలు వింటారు. ఈ పుట మరియు రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. ప్రసార విశేషాలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఇల్లు వాకిలి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారం.

మంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:45 నిమిషాలకు తెలుగు సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రాత్రి 8 గంటలకు మనసులో మాట. గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని భారతీయులతో తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఈ రాత్రి 8:30 శ్రోతలు అభిరుచిలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న సినిమా పాటలు వింటారు. రాత్రి 8:45 హిందీలో జాతీయ వార్తలు, రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో జాతీయ వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10 గంటలకు అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 11 గంటలకు హిందీలో జాతీయ వార్తలు, 11:05 ఆంగ్లంలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధను సమర్పిస్తారు శ్రీ జి పద్మనాభ శాస్త్రి గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం. ఇంకా 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రవిష్ట కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రవిష్ట కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రవిష్ట కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 శ్రీరంజని కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం 9:00 హృదయ రాగాలు వింటారు. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు ఉదయం 10:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ పూట మరియు రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లని, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే దేశం నుంచి సాంకేతికత అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134 సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మొత్తంలో మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ఫల రాజమైన మామిడి పండుగ ఎంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే మామిడి పళ్ళు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. మామిడి పళ్ళు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ఆయన ప్రస్తావించారు.
1: देसी प्याज से आप भी परिचित हैं. अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है.
0: एक भारत श्रेष्ठ भारत स्फूर्ति पानीयाल रुचुल आविष्कारिस्तायनन्नारु. సూక్ష్మ స్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజ అమ్మ ప్రత్యక్ష ఉదాహరణని ప్రధానమంత్రి అన్నారు. చెన్నైలోని గరోడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజ అమ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని నరేంద్ర మోదీ చెప్పారు. అలా సేకరించిన విరాళాల మొత్తంతో ఆమె తనకు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారని, సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులను ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు.
1: గిరిజా అమ్మాజీ కరీబ్ 15 స్కూల్ చలాతి హై. ఉన్నోనే మన్ కీ బాత్ సే ప్రేరణ లేకర్ దేశ్ కే అనేక్ సైనికో కే లియే యోగదాన్ కా సంకల్ప లియా. ఇస్కే లియే ఉన్నోనే అప్నే సభీ స్కూలో కే స్టూడెంట్స్ కో ప్రేరిత కియా. ఉన్నోనే బచ్చో సే కహా కి వే వీర్ జవానో కే లియే హర్ దిన్ 1 రూపాయా యోగదాన్ దే.
0: దేశంలో క్రీడాభివృద్ధికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. అథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమా నదిని పరిశుభ్రం చేయడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆకాష్ గుప్తా తన స్నేహితులతో కలిసి ఆ నదిని శుభ్రం చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని మోదీ చెప్పారు.
1: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాశ్ గుప్తా మనోరమా నదీ కో దేఖ్ కర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్హోనే అప్నే దోస్తో కో సాథ్ లియా. యే యువా నదీ మే ఉతర్తే థే, జల్ కుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఔర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నదీ సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నదీ కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
0: భారతీయ వారసత్వాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. దేశానికి సంబంధించిన అమూల్యమైన, అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు మనం నిరంతరం కృషి చేయాలని ప్రధానమంత్రి అన్నారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆ దేశ ప్రభుత్వం తనకు చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను తిరిగి అప్పగించారని, వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య చారిత్రక చిహ్నాలుగా మనకందిన గొప్ప సంపద అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: ताम्र पट्टिकाओं को लेकर लोगों में काफी जिज्ञासा भी है। इनमें 21 बड़ी और 3 छोटी ताम्र पट्टिकाएं हैं। चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है। हमारी सरकार भारत की ऐसी अमूल्य धरोहरों के संरक्षण के लिए लगातार प्रयास कर रही है।
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గడిచిన 12 ఏళ్లలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే స్థాయి నుంచి సాంకేతికతకు నాయకత్వం వహించే స్థాయి టెక్నాలజీ లీడర్గా రూపాంతరం చెందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దూరదర్శన్ న్యూస్ తో జరిగిన ఒక పాడ్కాస్ట్ లో డాక్టర్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్దిలో దేశం కీలక పాత్ర పోషిస్తోందని, తద్వారా ప్రపంచ ఆవిష్కరణల భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతోందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో ఒక వాహనం లోతైన లోయలో పడిపోయిన ప్రమాదంలో 8 మంది మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్ కు చెందిన 7 పర్యటకులతో పాటు వాహన డ్రైవర్

0: అర్ధరాత్రి సమయంలో మారుమూల చురా సబ్ డివిజన్ లోని బైరాగఢ్ సాచ్ పాస్ కిల్లర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వారు తిరిగి రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను అప్రమత్తం చేయగా ఆ తర్వాత గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం లోయలో చాలా లోతుగా పడిపోయిన వాహనాన్ని అధికారులు గుర్తించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఉపయోగించే తమ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానమైన ఆన్ మార్క్ పోర్టల్ను సురక్షితం చేసేందుకు రంగంలోకి దించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ తెలియజేసింది. వ్యవస్థలోని లోపాలను గుర్తించి నియంత్రించామని, ఇతరత్రా దుర్వినియోగం అయ్యే బలహీనతలేవేవని నిర్దారించుకునేందుకే నిపుణుల ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని సీబీఎస్ఈ తెలియజేసింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఇబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బునియా నగర పర్యటన సందర్భంగా ఒక అరుదైన ఇబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత కనుగొన్నారు. ఇటోరీ ప్రావిన్స్ రాజధాని అయిన బునియాలో కొత్త ఇబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ ఈ ప్రక్రియను వెల్లడించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజం భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇబోలా వ్యాప్తి సమయంలో బుందీ బిగ్యో ఎబోలా బారిన పడి చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడినట్లుగా అధికారికంగా నమోదైన మొదటి కేసులు ఇవే కావడం గమనార్హం. తాజా అధికారిక గణాంకాల బట్టి ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి 906 అనుమానిత కేసులు నమోదు కాగా 223 మంది మరణించారు. కాంగోకు పొరుగు దేశమైన ఉగాండాలో అధికారులు 9 కేసులు నమోదైనట్లు, ఒకరు మరణించినట్లు ధృవీకరించారు. ఆరోగ్య సంరక్షణ సమన్వయంలో మెరుగుదల, అదనపు సహాయం అందినప్పటికీ సహాయక చర్యల కంటే కూడా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ అంతకుముందు హెచ్చరించింది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఈరోజు డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలుపొందారు. గత 2 తమ మొదటి టైటిల్ను ఈ జోడీ గెలుచుకున్నారు. మే 2024 థాయిలాండ్ ఓపెన్ను చివరిసారిగా గెలుచుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ కితన్సారి ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇంకొద్దిసేపట్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పొరకు సర్వం సిద్దమయ్యాయి. ఇరు జట్లు తమ 2వ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం లక్ష్యంగా నిర్ధారించాయి. గుజరాత్ జట్టు గత సీజన్ 2022 తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో పిలుపునిచ్చారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు. గత 12 మన దేశం సాంకేతికతను ప్రపంచానికి అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ఈరోజు అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో ముందుగా సేంద్రీయ వ్యవసాయం ధృవీకరణ ఈ అంశాన్ని గురించి కృషి విజ్ఞాన కేంద్రం డిడిఎస్ సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగం విందాం.
1: నమస్కారం, నా పేరు డాక్టర్ పగడాల సాయి ప్రియాంక. నేను డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం జహీరాబాద్ లో వ్యవసాయ విస్తీర్ణ శాస్త్రవేత్తగా

పనిచేస్తున్నాను. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం, అదే సర్టిఫికేషన్ గురించి. మన రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తారు, కానీ మార్కెట్ లో మంచి ధర రావాలంటే, వినియోగదారుల నమ్మకం పొందాలంటే నాణ్యతకు అధికారిక గుర్తింపు అవసరం, అదే సర్టిఫికేషన్. సర్టిఫికేషన్ అనేది కేవలం ఒక పేపర్ కాదు, అది నాణ్యతకు ముద్ర, రైతుకు గౌరవం, మార్కెట్ కు ప్రవేశ ద్వారం అన్నమాట. అయితే మనం చాలా రకాల సర్టిఫికేషన్ ఏజెన్సీలు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఆర్గానిక్ మరియు నేచురల్ ఫార్మింగ్ అంటే సేంద్రీయ వ్యవసాయం చేపడుతున్న రైతులకు కావలసిన సర్టిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ అందుబాటులో ఉంటాయి అనే అంశం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో వినియోగదారులు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెడుతున్నారు. ఆర్గానిక్ అనే పదం చాలా ప్రాచుర్యం పొందింది, కానీ ఎవరైనా ఇది ఆర్గానిక్ పంట అని చెప్పడం సరిపోదు, దానికి అధికారిక సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా అవసరం. భారతదేశంలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ ను NPOP నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ కింద అవుతుందన్నమాట. ఈ కార్యక్రమాన్ని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, అపేడా అని పిలుస్తాం, ఈ సంస్థ నిర్వహిస్తుంది. సో NPOP ప్రాముఖ్యత ఏంటి అన్నప్పుడు, NPOP ద్వారా సర్టిఫికేట్ ను పొందిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతిగా చేసుకోవచ్చు అన్నమాట. మనం చూస్తూ ఉంటాం, రైతులు ఇప్పుడు చాలా వరకు ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ కింద పండించిన పంటను మనం ఇతర దేశాలకు కనుక ఉత్పత్తి చేయాలి అని అనుకుంటే ఈ సంస్థ నుంచి వచ్చే సర్టిఫికేషన్ అనేది చాలా అవసరం అన్నమాట. ఇది లేకపోతే చేయడానికి వీలు కూడా ఉండదు. ఇది రైతులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను కల్పిస్తుంది అన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటప్పుడు, సేంద్రీయ వ్యవసాయం చేయడానికి మనకి కొంత కన్వర్షన్ పీరియడ్ అనేది అవసరం. ఈ కన్వర్షన్ పీరియడ్ ఏంటి అని అంటే, సాంప్రదాయ వ్యవసాయం నుంచి ఆర్గానిక్ వ్యవసాయానికి మారడానికి కనీసం 2-3 సంవత్సరాల టైం అనేది పడుతుంది అన్నమాట. అంటే అప్పటి వరకు పురుగు మందులతో వ్యవసాయం చేసినా ఇప్పుడు ఆర్గానిక్ గా పండించడానికి ఒక 2-3 సంవత్సరాల దశ వరకు మనం టైం అనేది కన్వర్షన్ పీరియడ్ గా మాట్లాడతాం అన్నమాట. ఆ సమయంలో రసాయన ఎరువుల్ని వాడకూడదు, సింథటిక్ పురుగు మందులు నిషేధంగా వాడకూడదు, మరియు GM విత్తనాలను కూడా వాడకూడదు అన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా పంటకి సంబంధించిన రికార్డులన్నీ నిర్వహిస్తూ ఉండాలన్నమాట. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ని దశల వారీగా మనం గుర్తిస్తాం. అయితే గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ సంస్థల ద్వారానే ఈ సర్టిఫికేట్లు అనేవి మనకి దొరుకుతాయన్నమాట. ముందుగా మనం దరఖాస్తును సమర్పించుకున్నట్లయితే వాళ్ళు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి వస్తారు, తర్వాత పరిశీలించి నివేదిక అని ఇస్తారన్నమాట. దాని ద్వారా సర్టిఫికేట్ అనేది జారీ అవుతుంది. ఈ సర్టిఫికేట్ ని మనం ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవాలన్నమాట. రికార్డుల్ని పరీక్షించి మాత్రమే మరియు పొలాన్ని పరీక్షించి మాత్రమే ఈ సర్టిఫికేట్లను జారీ చేస్తూ ఉంటారన్నమాట. ఈ NPOP కి సంబంధించి రైతులు మనం దరఖాస్తు చేసుకోవాలి అంటే ముందుగా మనం కొన్ని సంస్థలను, గుర్తింపు పొందిన సంస్థలను సర్టిఫికేషన్ కోసం ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి ఇండోసర్ట్, ఎకోసర్ట్, SGS ఇండియా, వన్ సర్ట్స్, కంట్రోల్ యూన్, ఇలాంటి సంస్థలన్నీ ఈ NPOP సర్టిఫికెట్లు అనేవి అందిస్తాయన్నమాట. దరఖాస్తు కోసం కావలసిన భూమి పత్రాలు లేదా లీజ్ పత్రాలు, ఫామ్ మ్యాప్, గతంలో వాడిన రసాయనాల వివరాలు, పంటల ప్రణాళిక మరియు మట్టి మరియు నీటి పరీక్ష నివేదికలు తప్పనిసరిగా మనం దరఖాస్తుతో పాటు సమర్పించాలన్నమాట. దీనికి కన్వర్షన్ పీరియడ్ కాలం, మార్పు కాలం వరకు వారు వేచి చూస్తారు. ఈ మార్పు కాలం పూర్తయ్యేటప్పటికి మనకి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి అనేది ఈ సంస్థల నుంచి ఎవరైనా రావడం జరుగుతుంది అన్నమాట. ఈ సర్టిఫికేషన్ కోసం అధికారులు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి వచ్చి రైతుల రికార్డులను తనిఖీ చేస్తారు, రైతుతో చర్చిస్తారు. అలా చర్చించి అన్ని ప్రమాణాలను పాటించినట్లయితే స్కోప్ సర్టిఫికేట్ ను మరియు ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ ని జారీ చేస్తారు. లేకపోతే ఒకవేళ ఏవన్నా ప్రమాణాలు మనం అటు ఇటుగా పాటించినట్లయితే వాటికి అవసరమైన మార్పులను సూచిస్తారు అన్నమాట. సో ఇలాగ అన్ని ప్రమాణాలను మనం పాటించినట్లయితే మనకి ఈ సర్టిఫికేట్లు అనేవి జారీ చేసి, ఈ జారీ చేసిన సర్టిఫికేట్ కూడా 1 సంవత్సరం పాటు మనకి చెల్లుబాటు అయ్యే గడువు కాలాన్ని అయితే ఇస్తారన్నమాట. ఆ తర్వాత మరియు ప్రతి ఏడా మనం పంటను పండించినట్లయితే మనం ఈ సంవత్సరానికి ఒకసారి ఈ సర్టిఫికేట్లను పునరుద్ధరించుకోవాలి. దాని ద్వారా మనకి కొద్దిగా ఈ NPOP ప్రమాణాల్లో మనకి చాలా లాభాలు వస్తాయి అన్నమాట. సో ముఖ్యంగా ఈ NPOP ప్రమాణాల్లో నియమాలు ఏంటి అంటే, రసాయన ఎరువులను నిషేధించడం, సింథటిక్ పురుగు మందులను నిషేధించడం అంటే వాడకూడదు అన్నమాట, GM విత్తనాలని వాడకూడదు, మట్టి నీటి సంరక్షణ తప్పనిసరిగా పాటించాలి, బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలి, అలాగనే మనం పంటని మార్కెట్ వరకు ఎలాగైతే తీసుకొని వెళ్తున్నామో ప్రతి దశలో విత్తనం ఎంపిక నుంచి భూమిని తయారు చేసుకున్న దగ్గర నుంచి మార్కెట్ లో అమ్మేంత వరకు మనం ఏ కార్యక్రమాలను అయితే చేపట్టామో ప్రతి దాని గురించి కూడా మనం ట్రేసబిలిటీ కి అనుగుణంగా ఉండేటట్టు వాల్యూ చైన్ ని తయారు చేసి సమర్పించాలన్నమాట. సో ఈ NPOP సర్టిఫికేషన్ కోసం మనకి కొంత ఖర్చు అయితే అవుతుంది. సో ఎందుకు అని

ఇది ఎగుమతికి బాగా అవకాశం వస్తుంది కాబట్టి రైతుకు ఆ కొద్దిగా అధిక లాభాలు చేకూరుస్తుంది కాబట్టి కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని. దీనికి దరఖాస్తు ఫీజు మనకి 5,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. అలానే ఇన్స్పెక్షన్ ఫీజు ఎవరైతే సంస్థ వస్తారో వాళ్ళకి ఇన్స్పెక్షన్ కి సమర్పించుకోవాల్సిన ఫీజు కొద్దిగా ఉంటుంది 10,000 వరకు. తర్వాత వార్షిక పునరుద్ధీకరణకి మనకి 2,500 నుంచి 10,000 వరకు ఛార్జ్ చేస్తా ఉంటారు అన్నమాట. సో దీని కింద ఈ ఎన్పిఓపి కింద కూడా మనకి 50% వరకు సబ్సిడీలు అనేవి లభిస్తా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ప్రోత్సాహకాల రూపంలో ఈ సబ్సిడీలను కూడా మనకి అందచేస్తూ ఉంటారు అన్నమాట. ఈ అపేడ సంస్థ ద్వారా మనకి ఈ వ్యవసాయ శాఖ ఏదైతే ఉందో వీళ్ళు ఎగుమతికి అనుకూలంగా దీన్ని ఎన్పిఓపి సర్టిఫికేట్ ని పరిగణిస్తారు. సో ఇలాగా వచ్చిన ఈ ఎన్పిఓపి సర్టిఫికేషన్ వచ్చిన పంటని మనం స్థానిక మార్కెట్ల కంటే కూడా పెద్ద రీటైలర్లు ఎవరైతే ఉంటాయో మనం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే బిగ్ బాస్కెట్ కానివ్వండి, డిమార్ట్ కానివ్వండి, రిలయన్స్ ఫ్రెష్, నేచర్స్ బాస్కెట్ ఇట్లాంటి వాళ్ళకి ఎగుమతి చేయొచ్చు. అలానే మనకి యూరప్, అమెరికా ఇలాంటి బయట ఇతర దేశాలకి కూడా మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా మనం ఆర్గానిక్ మాండియా, అమెజాన్ వీటి ద్వారా కూడా మనం ఈ ఎగుమతిని అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీని వల్ల ఏంటిది అని అంటే ఎఫ్పిఓలు గ్రూపుల్లాగా కూడా రైతులు మారి ఈ ఎన్పిఓపి సర్టిఫికేట్లను అయితే పొందవచ్చు. ప్రతిరోజు రికార్డులను నిర్వహించడం అయితే తప్పనిసరి. అయితే దీనికోసం ముందుగా శిక్షణ పొందాలి. ఓర్పుతో కూడి 2 నుంచి 3 సంవత్సరాల గడువుని మనం కన్వర్షన్ పీరియడ్ గా పెట్టుకుని ఈ సర్టిఫికేషన్ అయితే తెచ్చుకోవాలి. ఇదే విధంగా మనకి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వీరికి కూడా ఈ సేంద్రియ వ్యవసాయంలో భాగంగానే ఇంకొక రకమైన సర్టిఫికేషన్ ఏజెన్సీ అనేది అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే ఎన్పిఓపి కొద్దిగా ఖరీదుతో ఎగుమతులకి వాటికి చూస్తాం కాబట్టి చిన్న రైతులు అంత పెట్టుకోలేరు అన్న ఉద్దేశంతో పీజీఎస్ ఇండియా అనే సర్టిఫికేషన్ అనేది అయితే మనకి అందుబాటులో ఉంటుంది అనమాట. దీనిని పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా కిందన పరిగణిస్తారు. దీనిని నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ అనే సంస్థ నిర్వహిస్తోందన్నమాట. ఇందులో రైతులు ఒక సమూహంగా ఏర్పడి పరస్పరం తనిఖీలు చేసుకుంటారు. ఎప్పుడైతే మనం ఒక్క రైతు కాకుండా ఒక 10 మంది 20 మంది గుంపుగా అవుతారో వీళ్ళు కూడా కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఈ పీజీఎస్ సర్టిఫికేట్ ని పొందవచ్చు అన్నమాట. సో పీజీఎస్ సర్టిఫికేట్ వల్ల ప్రయోజనాలు ఏంటి అని అంటే ఎన్పిఓపితో పోలిస్తేనైతే దీనికి తక్కువ ఖర్చులతో అయిపోతుంది. అలానే దేశీయ మార్కెట్ లోనే మనం దీన్ని విక్రయించుకోవడానికి అవకాశం ఇస్తారన్నమాట. ఎగుమతికైతే ఈ సర్టిఫికేట్ చెల్లదు. అలాగనే చిన్న రైతులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సామూహికంగా బలం కూడా ఏర్పడుతుంది కాబట్టి మనమైతే ఈ పీజీఎస్ సిస్టమ్ కి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. సర్టిఫికేషన్ పీజీఎస్ ద్వారా తీసుకోవాలి అని అన్నప్పుడు మనకి వ్యవసాయ శాఖ నుంచి లేకపోతే ఎవరైనా సర్టిఫైడ్ ఏజెన్సీ నుంచి మనకైతే ఈ సర్టిఫికెట్లు అందుబాటులోకి వస్తాయన్నమాట. ఈ సర్టిఫికెట్లను ఎలా చూసుకోవాలి అని అంటే పీజీఎస్ అనే సంస్థ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఒక స్థానిక తక్కువ ఖర్చుతో కూడిన సామూహిక ఆధార నాణ్యత భరోసా వ్యవస్థ అన్నమాట. సో ఈ పీజీఎస్ సంస్థలో ప్రస్తుతానికి పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికెట్లను పంట ఉత్పత్తికి ఇస్తాము, పశు పోషణకి ఇస్తారు, అలానే ఫుడ్ ప్రాసెసింగ్ కి కూడా ఈ పీజీఎస్ అనే సర్టిఫికేషన్ అనేది అందుబాటులోకి వచ్చింది అన్నమాట. ఈ పీజీఎస్ సర్టిఫికేట్ కూడా కన్వర్షన్ పీరియడ్ ని 3 సంవత్సరాలుగా పరిగణలోకి తీసుకుంటారు. ముందు 2 సంవత్సరాల్లో అంటే మొదటి లేదా 2వ సంవత్సరంలో మనం ఎప్పుడైతే కెమికల్ మందులు వాడకుండా సేంద్రీయ వ్యవసాయంలోనే పంట సాగు చేస్తామో ఆ 2 సంవత్సరాల్లో వచ్చిన పంటకి పీజీఎస్ గ్రీన్ అనే సర్టిఫికేట్ ని ఇస్తారు. అదే 3వ సంవత్సరంలో కంప్లీట్ గా కన్వర్షన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే దానికి పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికేట్ ని అందుబాటులోకి తీసుకొస్తారనమాట. ఈ పీజీఎస్ ఆర్గానిక్ అండ్ పీజీఎస్ గ్రీన్ సర్టిఫికేట్ లకు కూడా మనకు ఒక లైసెన్స్ నెంబర్ ఇండివిడ్యువల్ రైతుకు గాను ఇస్తారనమాట. పీజీఎస్ గ్రీన్ గా ఉండే ఉత్పత్తిని కూడా రైతులు అధిక కెమికల్ సాగు చేసిన ఉత్పత్తి కంటే కూడా కొద్దిగా అధిక లాభంతో అమ్ముకోవచ్చు. ఆ లైసెన్స్ నెంబర్ చూపించి లేకపోతే మన ఏదన్నా బ్రాండింగ్ అలా చేసే సంస్థకి మనం సమర్పించిన ఆ లైసెన్స్ నెంబర్ చూపిస్తే కొద్దిగా డబ్బులు ఎక్కువగానే వస్తాయన్నమాట. అయితే ఈ పీజీఎస్ ప్రమాణాలు ఎలా ఉంటాయి, రైతుకి ఎలా ఉపయోగపడతాయి అని అంటే మన ఫార్మర్ మార్కెట్ లో మనం ఎక్కువగా చూసినట్లయితే కొన్ని మనం నియమాలని పాటించాల్సి ఉంటుంది ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం. వీటిలో మొదటిది భూమికి సంబంధించిన ప్రమాణాలు అన్నమాట. భూమి కోసం 2 నుంచి 3 సంవత్సరాల రసాయనాలని వాడకుండా ఉండాలి ఈ కన్వర్షన్ పీరియడ్ పూర్తయ్యేంత వరకు. ఆ తర్వాత కూడా మనం ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవడానికి
చేయడానికి ఈ భూమిలో అసలు పొరపాటున కూడా రసాయన ఎరువుల్ని మనం వాడకూడదు. భూమి మ్యాప్ మరియు సరిహద్దులను స్పష్టంగా మనం వాళ్ళకి దరఖాస్తు టైంలో చూపించుకోవాలన్నమాట. పక్కన రసాయన వ్యవసాయం చేసే పొలం ఉన్నట్లయితే కొద్దిగా మనం బఫర్ జోన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ బఫర్ జోన్ ఏంటిది అని అంటే, మనకి చాలా పొడవుగా ఉండే మొక్కల్ని నాటుకోవడం బండ్ల మీద లేదు అని అంటే, ఒక కొద్దిగా మనం స్థలాన్ని వదులుకొని, ఎందుకంటే పక్కన పొలంలో రసాయనాలని కనుక స్ప్రేయింగ్ చేసినట్లయితే వాటి గాలికో ఇంకా దేనికన్నా అవి మన పొలంలోకి రాకుండా ఉండడం కోసం ఈ బఫర్ జోన్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా గతంలో మనం ఏదైనా ఇన్పుట్లు రసాయన ఇన్పుట్లు వాడినట్లయితే వాటి వివరాలను కూడా మనం నమోదు చేసి పెట్టుకోవాలన్నమాట. అలానే విత్తనాల్లో కూడా కొన్ని ప్రమాణాలు అనేవి మనం ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఆర్గానిక్ విత్తనాలనే ఉపయోగించాలి. ఈ ఆర్గానిక్ విత్తనాలు అందుబాటులో లేకపోతే సాధారణ విత్తనాలు మాత్రమే అనుమతిస్తారు. అంటే ఎప్పుడైనా సీడ్ ట్రీట్మెంట్ కెమికల్ తో చేసినట్లయితే వాటిని ఈ మనం ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ఉపయోగించే ఉత్పత్తిలో వాడకూడదు. అలానే జెనెటిక్ మోడిఫైడ్, అంటే ఇప్పుడు మనం ఏమైతే బీటీ కాటన్ కానివ్వండి, జెనెటిక్ మోడిఫైడ్ వంగ గాని, ఇలాంటి విత్తనాలని కూడా మనం ఈ పద్ధతిలో వాడడానికి వీల్లేదన్నమాట. అలానే ఎరువులలో కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ మనం కంపోస్ట్, వర్మి కంపోస్ట్, గ్రీన్ మాన్యూర్, జీవామృతం, ఘన జీవామృతం, ఇలా ఆవుతో చేసిన ఏవైతే జీవ ఎరువులు ఉంటాయో వీటిని మాత్రమే వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు తరచుగా వాడే యూరియా, డిఏపి ఇలాంటివి ఏవి కూడా వాడినా కూడా మనకి సర్టిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలానే పురుగు మందుల నియంత్రణ కూడా మనం పాటించాలి. పురుగులను నియంత్రించేటప్పుడు కూడా మనం బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆకుల నుంచి తయారు చేసిన ఇన్పుట్లను మాత్రమే మనం వాడుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఎలాగంటే నీమ్ ఆయిల్ కానివ్వండి, ట్రైకోడర్మా, జీవ పురుగు మందులు ఏవైతే ఉంటాయో వీటిని మాత్రమే మనం పురుగులను నియంత్రించడానికి కూడా వాడాలి. ఎలాంటి హార్మోన్లు, సింథటిక్ పురుగు మందులు వాడినా కూడా మనకి సర్టిఫికేషన్ అనేది రాదు. అలాగనే పంట నిర్వహణలో కూడా మనం చాలా ప్రమాణాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. వీటిలో ముఖ్యంగా పంట మార్పిడి అనేది ఖచ్చితంగా పాటించాల్సిన అంశం అన్నమాట. వేసిన పంటని తరచుగా వేయకూడదు. అలాగనే పంటలో కూడా మనం అంతర్ పంటల్ని కూడా బాగా వేసుకుంటేనే మనకి ఈ ఒక ప్రమాణంగా మనకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు అంటే మట్టి ఆరోగ్యం కాపాడే పద్ధతిగా పరిగణిస్తాం కాబట్టి సేంద్రీయ వ్యవసాయాన్ని. ఎప్పుడైతే మనం పంట మార్పిడి చేస్తామో, అంతర్ పంటలు వేసుకుంటామో, దాని ద్వారానే మట్టి యొక్క ఆరోగ్యం పెరుగుతుంది. అంతేకాకుండా నీటి సంరక్షణ పద్ధతులను కూడా మనం తప్పనిసరిగా పాటించాలి. జీవ వైవిధ్యం పెంచేలాగా చర్యలు తీసుకోవాలి. చుట్టూ పంట సరిహద్దుల్లో మనం ఎత్తైన మొక్కలు కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద చెట్లు కానివ్వండి వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే పశు పోషణ ప్రమాణాలు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సంబంధించి పశువులకు ఆర్గానిక్ ఫీడ్ లాగా మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. హార్మోన్లు మరియు గ్రోత్ ప్రమోటర్లను ఖచ్చితంగా నిషేధించాలి. జంతువుల సంక్షేమం ఖచ్చితంగా పాటించాలి. సో అందుకని మాత్రమే మనం పశు పోషణకి దీనికి సంబంధించి ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కోత తర్వాత కూడా మనం పాటించాల్సిన కొన్ని అంశాలు ఉంటాయన్నమాట. అవేంటివి అని అంటే, ఆర్గానిక్ మరియు సాధారణ ఉత్పత్తులు ఏవైతే కెమికల్ ద్వారా పండిస్తామో వాటిని రెండింటినీ కలపకూడదు. అలాగనే నిల్వ గదులను కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. వేరే ఉత్పత్తులతో కలుషితం కాకుండా జాగ్రత్త పడాలన్నమాట. నిల్వ చేసే పద్ధతిలో కూడా ఎప్పుడైతే మనం ఒకవేళ ఉదాహరణకి తీసుకున్నట్లయితే కందిని కెమికల్ ఫార్మింగ్ ద్వారా పండించి, అదే విధంగా ఒకటే రైతు ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా కందిని పండించినట్లయితే రెండింటినీ ఒకటే దగ్గర కూడా నిల్వ చేయకూడదు. అలా చేసినా కూడా ఆ రసాయనాలన్నీ కూడా మనం టెస్టింగ్ చేసినప్పుడు వీటికి అనుకొని మనకి సర్టిఫికేషన్ రాకుండా చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రాసెసింగ్ సమయంలో కూడా మనం రసాయనాలని వాడకూడదు. అలానే ఆర్గానిక్ ఉత్పత్తులను వేరేగా ప్రాసెసింగ్ చేయాలన్నమాట. ఆ ట్రేసబిలిటీ ఉండేటట్టుగా కూడా మనం రికార్డులు నిర్వహణ పెట్టుకోవాలన్నమాట. ముఖ్యంగా రికార్డుల నిర్వహణలో విత్తనాల మూలాలు, ఎరువుల వినియోగం, స్ప్రేయింగ్ వివరాలు, కోత తేదీలు, విక్రయ వివరాలు ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు రాసుకున్నట్లయితే, ఒక రికార్డు ద్వారా పెట్టుకున్నట్లయితే వాటిని మనం పీజీఎస్ సర్టిఫికేషన్ కోసం ఎవరైతే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చే ఏజెన్సీలు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం తప్పనిసరిగా పరిగణిస్తారన్నమాట. వాటిని తనిఖీ చేసిన తర్వాతనే మనకి ధృవీకరణ చేసి ఈ ప్రమాణాలకి అనుగుణంగా ఉంటే మనకి సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారు. సో పీజీఎస్ లో ఇలాంటివన్నీ కూడా మనం బాగా ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన విషయాలు అన్నమాట. అలాగనే ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది కేవలం రసాయనాలు వాడకపోవడం మాత్రమే కాదు, ఇది ఒక పూర్తి వ్యవస్థ. భూమి నుండి మార్కెట్ వరకు నియమాలన్నీ పాటించడం అనేది జరుగుతుంది. ఎన్పిఓపి తో మనం పోల్చుకున్నట్లయితే
చాలా తక్కువ ధరలోనే మనకి పీజీఎస్ ఆర్గానిక్ అనే సర్టిఫికేట్ అనేది లభిస్తుంది అనమాట. ఈ పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికేట్ తో మనం లోకల్ మార్కెట్ లో రైతులు ఆర్గానిక్ పేరుత మార్కెట్ లో అమ్ముకున్నప్పుడు అధిక లాభాలే గమనిస్తా ఉంటారనమాట. సో ఈ ప్రమాణాలు పాటిస్తే రైతులకి మంచి ధర, వినియోగదారులకి నమ్మకం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వాళ్ళం అవుతాం. కాబట్టి అందరు రైతులు కూడా ఈ సర్టిఫికేషన్ ఏజెన్సీల గురించి తెలుసుకొని, ముఖ్యంగా మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే అధిక ఆర్గానిక్ సర్టిఫికేషన్లు చేసిన సంస్థగా సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్

0: అనే సంస్థ బాగా పేరు తెచ్చుకుంది. సో ఇలాంటి సంస్థలను మనం ఎంపిక చేసుకుని వాళ్ళకి దరఖాస్తులను మనం సమర్పించుకున్నట్లయితే ఇన్స్పెక్షన్ చేసి తనిఖీలు చేసిన తర్వాత మనకి ఈ సర్టిఫికెట్లను అయితే జారీ చేస్తారు. సో అందరు రైతులు కూడా ఇట్లాంటి వివరాలన్నీ కూడా తెలుసుకొని ఎలాగైతే మనం సర్టిఫికేషన్ చేసుకోవాలో ఆ పద్ధతులన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. పీజీఎస్ ఇండియా వెబ్సైట్ లో కూడా మనకి దీనికి కావాల్సిన వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో వీటిని తెలుసుకొని నడుచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి.
1: ఇంతవరకు సేంద్రీయ వ్యవసాయం ధృవీకరణ గురించి కృషి విజ్ఞాన కేంద్రం డిడిఎస్ సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగం విన్నారు. ఇల్లువాకిలి కార్యక్రమంలో ఇప్పుడు వేసవిలో అనువైన ఆరుతడి పంటలు అంశాన్ని గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులత గారి ప్రసంగం విందాం.
2: ప్రస్తుత నీటి లభ్యత పెరగడం వల్ల రైతులు ఈ పరిస్థితుల్లో స్వల్పకాలిక ఆరుతడి పంటలు వేయాలని ఆశిస్తున్నారు. ఆరుతడి పంటలు తక్కువ నీటి అవసరాలే కాకుండా స్వల్పకాలిక పంటలు అవటం చేత మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. రైతులు ప్రస్తుత తరుణంలో వారి నేలలు, నీటి వనరులు, వాతావరణం అనుసరించి ఆరుతడి పంటలైన నువ్వులు, పెసర, మినుము వంటి పంటలను తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మంచి లాభాలు సాధించవచ్చు. ఇక పంటల వారీగా చూసుకున్నట్టయితే మొదటగా నువ్వుల పంటలో చూసుకున్నట్టయితే నువ్వుల పంట ఎగుమతికి అవకాశాలు ఎక్కువ. అయితే ఎగుమతి పరిమాణాలు తగ్గట్టుగా పంటను పండించినట్టయితే ఎగుమతి ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ప్రస్తుతం జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెరత తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. నువ్వులలో సాధారణంగా 50 నుండి 52% వరకు నూనె ఉంటుంది. ఈ పంటకు మురుగునీరు పోయే నిల్వని తేలికైన నేలలు శ్రేష్టం. నీరు నిల్చే ఆమ్ల, క్షార గుణాలు కలగ నేలలు పనికిరావు. నువ్వుల్లో రకాలైన శ్వేత, జగిత్యాల తిల్ ఒకటి, హిమ, రాజేశ్వరి మొదలగు రకాలలో ఏదైనా ఎన్నుకొని సాగు చేసుకోవాలి. తెల్ల నువ్వులకు మంచి మార్కెట్ లభిస్తుంది కాబట్టి వాటిని పండించి రైతులు లాభాన్ని ఆర్జించవచ్చు. ఒక ఎకరాకు 2.5 కిలోల చొప్పున విత్తనం సరిపోతుంది. 1 కిలో విత్తనానికి 3 ఇంతల చొప్పున ఇసుకతో కలిపి విత్తనం వేసుకోవాలి. కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల మొదటి దశలో రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడుకోవచ్చు. కిలో విత్తనానికి 3 కిలోల ఇసుకలో కలిపి వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తే సమయంలో దుక్కులో 18 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల్ని వేసుకోవాలి. విత్తిన తర్వాత పల్చటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత పూత, కాయ అభివృద్ధి, అలాగే గింజ కట్టే దశలో నీరు ఇస్తే సరిపోతుంది. ఈ పద్ధతిలో పాటించి నువ్వు సాగు చేసినప్పుడు ఎకరానికి 3.5 నుండి 4.5 క్వింటాల చొప్పున దిగుబడి సాధించవచ్చు. ఇక నువ్వుల్లో వచ్చే ముఖ్యంగా చెప్పుకోదగ్గ తెగుళ్ళు చూసుకున్నట్టయితే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు ముఖ్యమైనది. ఎండు తెగులు సోకిన మొక్కలు ఆకుల పసుపు వర్ణానికి మారి వేలాడుతుంటాయి. తదుపరి ఆకుల అంచులోనికి ముడుచుకొని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి. వేళ్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. వేళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్ళిపోతాయి. ఎండు తొగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంద్ర బీజాలు సముదాయం కనిపిస్తుంది. తెగులు కలిగించే శిలీంద్రం భూమిలోనూ, విత్తనాలు మరియు అలాగే పంట అవశేషాలపై జీవిస్తుంది. పంట మార్పిడి తప్పకుండా చేయాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా కార్బనిజం కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ వేరుకుళ్ళు తెగులను నివారించుకోవచ్చు. అలాగే ఆకుమచ్చ, ఆల్టర్నేరియా తెగులు మొక్క ఎదుగుదల దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు తెగులు అధికంగా వ్యాపిస్తుంది. ఆకులపై కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ముదురు గోధుమ రంగు కలిగి ఉన్నటువంటి చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. తెగులు ఆశించిన పంట అవశేషాలను నిర్మూలించాలి. దీని నివారణకు కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బనిజంతో విత్తన శుద్ధి చేయాలి. పంట దశలో కార్బనిజం 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల చొప్పున లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. ఇక కాండం ఎండు తెగులు. ఈ తెగులకు గాను కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా గోధుమ రంగు నుండి నల్లగా మారుతుంది. దీని నివారణకు గాను మ్యాంకోజెబ్ గాని కాపర్ ఆక్సిక్లోరైడ్ గాని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి చల్లుకోవాలి. ఇక వెర్రి తెగులు ఫిల్లోడి ఆశించిన పంటకు ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వుల్లోని భాగాలన్నీ ఆకులు మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. మొక్కల ఎదుగుదల తగ్గి పై భాగంలో చిన్న చిన్న ఆకులుగా గుబురుగా ఉండి వెర్రి తల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీప పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. రాజేశ్వరి, చందన, హిమ రకాలు ఈ తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టాలి. పైరుపై మిథైల్ డమెటాన్ 1 మిల్లీలీటరు లేదా డైమిథోయేట్ 3 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి దీప పురుగులను అరికట్టాలి. ఇక నువ్వుల పంటల్లో వచ్చే మరొక తెగులు బూడిద తెగులు. లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలుగా ఏర్పడతాయి. తెగులు ఆశించిన ఆకులు మాడి రాలిపోతాయి. దీని నివారణకు గాను నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక్కడ నువ్వుల పంట కోతకాను ఆకులు పసుపు రంగుగా మారి రాలటం ప్రారంభమైనప్పుడు, 75% కాయలు లేత పసుపు వర్ణానికి వచ్చినప్పుడు పైరు కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ శాతం 8కి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టాలి. గోనె సంచుల్లో నిల్వ చేయాలి. ఈ నిల్వ ఉంచిన సంచులపై మాలథియోన్ పొడిని చల్లాలి. పురుగు పట్టకుండా అప్పుడప్పుడు ఎండలో ఆరబెట్టాలి. ఇక ఎగుమతి ప్రాధాన్యత ఉన్న తెల్ల నువ్వుల రకాలకు పొట్టు తొలగించిన నువ్వు పప్పుకు ఎగుమతి ప్రాధాన్యత కలదు. కాబట్టి ఒకే పరిమాణం గల నాణ్యమైన విత్తనం పురుగు మందుల అవశేషాలు లేనిగా ఉన్న ఎడల ఎగుమతికి అనుకూలం. ఇక నువ్వుల పంటలో ఆదాయం ఖర్చులు చూసినట్లయితే సగటుగా నువ్వుల దిగుబడి ఎకరానికి 2.5 క్వింటాలు వచ్చినట్లయితే మార్కెట్ ధర క్వింటాలకు 7,800 తీసుకున్నా దానిలో సాగు ఖర్చు ఎకరానికి 12,200 రూపాయలు మినహాయించినట్లయితే నికర ఆదాయం ఎకరానికి 7,300 అనగా 1 రూపాయి ఖర్చు చేసినట్లయితే 1.59 రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ వేసవిలో వేసుకోదగిన మరో పంట పెసర. పెసర పంటను ఈ మాసంలో సాగు చేసుకోవచ్చు. జనవరి 2వ పక్షం నుండి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. తక్కువ కాలంలో పండే పంట రకాలు కావున తేమను ఎక్కువ నిలుపుకోలేని ఎర్ర నేలలు అనుకూలం. వేసవిలో అనువైన రకాలైనటువంటి 30 MGG 295, 42 MGG 351 మొదలైన రకాల్లో ఏదైనా ఒక రకం ఎన్నుకొని సాగు చేసుకోవాలి. 1 ఎకరానికి 6-8 కిలోల విత్తనం సరిపోతుంది. ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 మిల్లీలీటర్ల మోనోప్రోటోఫాస్ కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. మొదటిసారిగా పండించే పొలంలో అయితే రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. విత్తే పద్ధతిలో భాగంగా సాలుకు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి. విత్తే సమయంలో దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాసరం నిచ్చే ఎరువులను వేసుకోవాలి. పెసర విత్తిన తర్వాత మరుసటి రోజు పెండిమిథాలిన్ 30% ఎకరానికి 1.3-1.6 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపుని 10-15 రోజుల వరకు నివారించవచ్చు. పెసర విత్తిన తర్వాత కీలక దశలైన పూత, కాయ తయారయ్యే దశలో 1-2 తడులు ఇస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. పంట కోత దశలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని 80% వరకు కాయలు ఎండిన దశలో పంటను కోస్తే అత్యధిక నాణ్యత కలిగి ఉంటుంది. 1 ఎకరానికి 4 నుండి 6 క్వింటాల దిగుబడిని సాధించవచ్చు. ఇక పెసర్లో వచ్చే తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఆకుముడత తెగులు, మువ్వ తెగులు ఇది ముఖ్యమైనది. ఇది వైరస్ జాతి తెగులు. తామర పురుగులు ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కలు ఆకుల అంచుల వెనకకు ముడుచుకొని మెలుకలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగంలో ఈనలు రక్తవర్ణానికి పోలి ఉంటాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి అతి తక్కువ కాపు ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలకు పీకి తగులబెట్టడం ద్వారా పైరుని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు. దీని నివారణకు గాను లీటర్ నీటికి 1 గ్రాము అసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ లేక 1.5 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఇక పెసర్లో వచ్చే మరొక తెగులు పల్లాకు లేదా ఎల్లో మొజాయిక్ తెగులు. ఇది కూడా వైరస్ జాతికి చెందిన తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు ఆకులు కాయల మీద పసుపచ్చ పొడలుగా ఏర్పడతాయి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. తెల్లదోమ నివారణకు లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ లేదా ట్రయాజోఫాస్, 1.5 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ 1 గ్రాము చొప్పున లేదా అస్టమెప్రైడ్ 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు మందును పిచికారీ చేసి కొంతవరకు నివారించవచ్చు. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చివేయాలి. పెసరలో ఆదాయం ఖర్చులు చూసినట్లయితే సగటుగా పెసర దిగుబడి ఎకరానికి 4 క్వింటాలు తీసుకున్న మార్కెట్ ధర 6,600 రూపాయలు క్వింటాల్కి తీసుకున్నట్టయితే దానిలోంచి సాగు ఖర్చు ఎకరానికి 15,500 చొప్పున తీసివేసినట్లయితే నికర ఆదాయం 10,900గా ఎకరానికి వస్తుంది. దీనికి గాను సాగు ఖర్చు స్థూల రాబడి నిష్పత్తి చూసినట్టయితే 1 రూపాయి ఖర్చు పెట్టినట్టయితే 1.70 రూపాయల దిగుబడి ఆదాయం వస్తుంది. ఇక వేసవిలో వేసుకోదగిన మరొక పంట మినుము. అపరాలలో ఈ మాసంలో వేసుకోదగిన పంట మినుము. మినుము పంటను వేసవిలో 15 ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. తేమను బట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. మినుము సాగుకు బరువైన నల్లరేగడి భూములు అత్యంత అనుకూలం. వేసవిలో అనువైన మినుము రకాలు MBG 752, LBG 20 తేజ అనే రకం, అలాగే WBG 26, Warangal 26గా పిలుస్తారు, PU 31, MBG 207 మొదలైనవి ఏదైనా ఒక రకం ఎన్నుకొని సాగు చేసుకోవాలి.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: వేసవిలో అనువైన ఆరుతడి పంటల గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులత గారి ప్రసంగం విన్నారు. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఇప్పుడు మంచి మనసులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. గీత రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: చిత్రసీమలో ఇప్పుడు స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.
1: గల్లు గల్లు గల్లు మంటు మెరు బల్లే తుళ్ళు, గల్లు గల్లు.

0: స్వర్ణకమలం చిత్రం నుంచి పాట విన్నారు. చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం.
1: ఆకాశవాణి. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన ఇద్దరు అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్,

0: నిమిష్ కుజూర్, ఈసారి మన్ కీ బాత్లో ఈ ఇద్దరు అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీకాల్.
1: నమస్కారం సార్.
0: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. నీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
2: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
0: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
3: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టి ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేము మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు, ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు, ఈ ఫోటో ఎప్పటిది అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను, ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించడం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, బాబు చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తడం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
0: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
3: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కల నెరవేరలేదు కాబట్టి తన కొడుకు ఆ కల నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కలను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న కలలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కాసింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు, 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్ మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్ నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
0: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలు అంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్ మీరు చెప్పండి.
3: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
0: బాగా చెప్పారు. అనిమేష్ గారు మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం, భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్, ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం, అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
0: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా?

0: అనిమేష్ ముందు మీరు చెప్పండి
1: సార్. మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురిందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత రెండో సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియా కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
0: చాలా బాగుంది. గురిందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్ మేము ఒకరికొకరం అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయ్, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్ మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేం ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
0: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు, దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.
0: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది, ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాత్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుమ శర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది, అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన, అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర కొంకణ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగరా. యాదృచ్ఛికంగా లంగరా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లె, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతున్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరు ఇలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనుక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్ళం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్ దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవే అని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీలిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలన సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలన శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాల్ని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రోనమీ క్లబ్ గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్లకన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డీ తోలాపు ప్రాంతంలోని నీటి

0: సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలు నడిపిస్తున్నారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థులు కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:36 దాటి 15 సెకండ్లు. శ్రోతలు అభిరుచి వింటారు. అభిరుచిలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే సినిమా పాటలు వింటారు. ముందుగా వినబోయే పాట చిత్రం ఇంద్రధనస్సు. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్క, లత వీరందరి కోరికపై ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
3: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9444004837.
4: అభిరుచిలో చివరగా వినబోయే పాట చిత్రం మాయదారి మల్లిగాడు సినిమాలోనిది. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్.

మీరింతవరకు అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

करण जीवन के बाने में आने वाला मरण।